శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శాఖ సంవత్సరం 1948 భాద్రపద మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 30వ తేదీ, ఈరోజు ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 53 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ ఆచార్య గుజ్జల్లముడి కృపాచారి.
1: లోకంలో తనది కానిదాన్ని ఆశించి రహస్యంగా తీసుకునేవాణ్ణి దొంగ అంటున్నాం. దొంగ చేసే తప్పుడు పని దొంగతనం అంటాం. నిజానికి ప్రపంచవ్యాప్తంగా దొంగతనం శిక్షార్హమైన నేరం. కొన్ని దేశాల్లో చేసిన దొంగతనాన్ని బట్టి మరణశిక్షలు కూడా వేస్తారు. అయినా వ్యక్తుల్లో మార్పు అనేది లేకుండా దర్జాగా దొంగతనాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దొరికిన వాడు మాత్రమే దొంగ అని మనం సాధారణంగా అంటాం. దొంగతనం లేదా దొంగలను గురించి పవిత్ర బైబిల్ గ్రంథంలో చాలా తీవ్రంగా హెచ్చరిస్తుంది. అది సమాజానికి చీడ పురుగులా ఉండకూడదని మందలిస్తుంది కూడా. అదే విషయం దేవుని దృష్టిలో తీవ్రమైన పాపంగా పేర్కొంటుంది. అందుకే పవిత్రమైన గ్రంథంలో మోషే ద్వారా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 8వ ఆజ్ఞ నిర్గమకాండం 20:15లో దొంగిలించకూడదు అని ఆదేశించింది. నైతికంగా ఆధ్యాత్మికంగా ఇతరుల శ్రమను ఆర్జించిన దాన్ని దోచుకోవడం తప్పు అని అన్ని వ్యవస్థలు చెబుతూనే ఉన్నాయి. దొంగతనం చేసి రుజువైన వాడికి ప్రతి దేశంలోనూ నేడు శిక్షలు ఉన్నట్టే ప్రాచీన కాలంలో కూడా శిక్షలు ఉండేవి. పాత నిబంధన గ్రంథం అంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు పూర్వం దొంగతనం చేసి

0: పట్టబడ్డవాడు భారీగా నష్టపరిహారం చెల్లించాలనే నియమం ఉండేది. ఉదాహరణ, ఒక వ్యక్తి ఎద్దును కానీ గొర్రెలను కానీ దొంగిలించాడు అనుకోండి, దానికి ప్రతిఫలంగా 4-5 రెట్లు తిరిగి ఇవ్వాలనే కఠినమైనటువంటి నిర్ణయం ఉండేది. సజీవంగా దొరికిన జంతువు కనుక అయితే 2 రెట్లు పరిహారం చెల్లించాలి అని కూడా ఉండేది. పరిహారం చెల్లించలేని వాడైతే యజమానికి దాసుడుగా అమ్మబట్టమో కొన్నేళ్ల పాటు చచ్చినట్టు దాస్యం చేయడమో జరుగుతూ ఉండేది. దొంగతనం తప్పు నేరం అని తెలిసినా తప్పు చేయడం క్షమించరాని తప్పుగా కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఉదాహరణకు పవిత్ర బైబిల్ గ్రంథంలో దొంగతనం చేసి శిక్ష అనుభవించిన వారు ఉన్నారు. వాటిల్లో ఒక ఉదాహరణగా ఇరుకో పట్టణంలో ఆకాను అనే వ్యక్తి దోపుడు సొమ్మును తెచ్చుకున్నాడు. పైగా తెచ్చుకున్న సొమ్మంతా ఎక్కడ దాయాలో తెలియక భూమిలో దాచిపెట్టేశాడు. అతని దొంగతనం ఎలాగో పట్టుబడి బయటపడింది. రాళ్లతో కొట్టి చంపి దొరికిందంతా కూడా వాళ్ళు కాల్చివేసి పారేశారు. యెహోషువా గ్రంథం 7వ అధ్యాయంలోనూ 22వ అధ్యాయంలోనూ ఈ కథ వివరంగా ఉంది. ఆ రోజుల్లో దొంగతనానికి శిక్ష అంత కఠినంగా ఉండేది. అయితే కొత్త నిబంధన కాలానికి యేసుక్రీస్తు కానీ పౌలు భక్తుడు కానీ దొంగతనం విడిచి కష్టపడి జీవించాలని బోధించారు. అలాగే ప్రజల్లో మార్పుకు ప్రయత్నించారు. అలాంటి ప్రయత్నాల్లో యేసుక్రీస్తు శిలువపై మరణించే సమయంలో కూడా ఒక దొంగ పశ్చాత్తాపపడి తన తప్పును తెలుసుకుని, యేసు నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని కోరినప్పుడు అతని పశ్చాత్తాపాన్ని గ్రహించి క్షమించి పరదయసు అనే రక్షణ అనుగ్రహించాడు. అక్కడ క్షమాపణ కనిపిస్తోంది. పౌలు భక్తుడు కూడా ఎఫ్సీలకు రాసిన పత్రికలో 4:28 దొంగిలించేవాడు ఇక మీదట దొంగిలింపక తన చేతులతో మంచి పని చేయాలని బోధించాడు. అలాంటి మార్పు తెలిపి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాడు కూడా. అందువల్ల దొంగతనం అనేది తోటి వారికి అన్యాయం చేయడమే కాకుండా దేవునిపై గల నమ్మకాన్ని వమ్ము చేసిన వారవుతారు. కష్టం మనల్ని ఇష్టమైన మార్గంలో నడిపిస్తుంది. మంచి పని సహాయం చేసే లక్షణం దేవుని శక్తిగా, ఉత్తమ వృత్తిగా జీవితాన్ని సంతోషంగా మారుస్తుంది. మానవ జీవితంలో మార్పు అనేది సరికొత్త ఆనంద జీవన సంకేతం. అది సమాజ ప్రగతికి, నూతన మార్గ జగతికి మంచి సందేశం.
1: సూక్తి సుధ. మీరింతవరకు విన్నారు సమర్పణ ఆచార్య గుజ్జల్లముడి కృపాచారి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 అవస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi will hold bilateral talks with President of Uzbekistan Shavkat Mirziyoyev in Tashkent today. The two leaders will review cooperation in trade and investment, defense, digital connectivity, energy, education and people-to-people domains at the Presidential Palace. More from our correspondent.
3: Today, Prime Minister Narendra Modi will first attend a yoga program organized by Yoga Federation of Uzbekistan, and after that he will directly go to the palace of Uzbekistan President Shavkat Mirziyoyev, where both the leaders will participate in bilateral talks. The leaders will review cooperation in the areas of trade and investment, defense, digital connectivity, energy, education and people-to-people relations. Cooperation between the two countries is continuously increasing in the field of defense, but both the countries will focus on mining, especially rare earth minerals, metals like gold, other useful minerals. Besides this, the field of medicine, agriculture and skill development, as well as finding new avenues of connectivity, can be focus of discussion between the two leaders. Sushil Chandra Tiwari, Akashwani News, Tashkent.
2: Prime Minister Narendra Modi will share his thoughts with the people of the country and abroad in Mann Ki Baat program on Akashwani at 11 a.m. today. It will be 100

జీడిమామిడిని ఆశించు పురుగులు, యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో భారతదేశం జీడిమామిడి పంట విస్తీర్ణంలో అలాగే ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జీడిమామిడి సుమారు 1,64,000 హెక్టార్లలో సాగు చేపడుతూ దాదాపు 0.98 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్లో జీడిమామిడి ఉత్పాదకత హెక్టారుకు 900 కేజీలుగా ఉంది. ఇది మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఉత్పాదకతతో పోలిస్తే చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. దీనికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ పురుగులు అలాగే తెగుళ్ల యాజమాన్యంపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. కావున రైతులు జీడిమామిడిలో వచ్చే పురుగులు, వాటి లక్షణాల యాజమాన్య పద్ధతులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ముందుగా పురుగుల గురించి చూసినట్లయితే, జీడిమామిడి నాశించు పురుగులలో కాండము మరియు వేరుతొలుచు పురుగు, లేత చిగురు అలాగే పుష్పగుచ్చాలను ఆశించు టీ దోమ అతి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.

ఇవి తోటకు అధిక నష్టాన్ని కలగచేస్తాయి. ఈ చీడలే కాకుండా ఆకు పూత గూడుకట్టు పురుగు, ఆకుముడత పురుగు, కొమ్మ అలాగే పుష్పగుచ్చాలను తొలిచే పురుగు, కాయ గింజ తినే పురుగు, తామర పురుగులు, పిండినల్లి మొదలైనవి కూడా ఈ తోటలను ఆశిస్తూ ఉంటాయి. తామర పురుగులు నవంబర్ నుండి ఏప్రిల్ నెలల మధ్యలో తోటను అధికంగా ఆశించి లేత చిగుర్లు, లేత కొమ్మలు, పుష్పగుచ్చాలు అలాగే లేత కాయల నుండి రసం పీల్చడం వలన పిక్క నాణ్యతను తగ్గించడమే కాకుండా దిగుబడిని కూడా తగ్గిస్తాయి. కాండం అలాగే వేరుతొలుచు పురుగు గురించి చూసినట్లయితే, ఈ పురుగు తల్లిపురుగు మొదట బియ్యపు గింజ పరిమాణంలో ఉండే గుడ్లను బహిర్గతంగా ఉండే వేర్లపై పెట్టి వెళ్లిపోతుంది. తర్వాత ఈ గుడ్ల నుండి తెల్లటి లద్దెపురుగులు వచ్చి వేర్ల బెరడును తొలుస్తూ క్రమేణా కాండాన్ని ఆశిస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్కల నుండి బంక కారడం అనేది ప్రాథమిక లక్షణంగా చెప్పుకోవచ్చు. లద్దెపురుగులు బెరడు లోపల తిని పిప్పిని బయటకు వదులుతాయి. బంక కారే ప్రదేశం నుండి కొంతవరకు కాండం బెరడును తొలచినట్లయితే బెరడు కింద తెల్లటి పొడవైన లద్దెపురుగును మనం చూడవచ్చు. బెరడును చెక్కిన చోట ఇతర పురుగు తెగుళ్లను కలిగించు ఇతర కారకాలు ఆశించకుండా క్లోరిఫైరిఫాస్ 10 మిల్లీలీటరు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చెక్కిన బెరడు ముక్కలను కాండం నుండి కారిన బంకను చెక్క పొడిని దూరంగా తీసుకువెళ్లి భూమిలో పాతిపెట్టాలి. తోటలను పరిశుభ్రంగా ఉంచుతూ సరైన యాజమాన్య పద్ధతులను సంవత్సరమంతా పాటిస్తూ ఉండటం వల్ల ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ పురుగు ఉధృతిని సకాలంలో గుర్తించి పురుగులను తీసివేయకపోతే లేదా నిర్లక్ష్యం చేసినా ఈ పురుగులు మిగిలిన మొక్కలను కూడా ఆశించి క్రమేణా తీవ్ర నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ పురుగును జీడిమామిడి తోటలను ఆశించే అత్యంత ప్రమాదకరమైన పురుగుగా పరిగణిస్తాము. ఎందుకంటే ఈ పురుగు ఆశించడం వల్ల మొక్క మొత్తం ఎండిపోయి చనిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. తుది దశలో పురుగు ఆశించిన మొక్కల ఆకులు పసుపు రంగుకు మారి తరువాత ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయి చివరకు మొక్క మోడుబారి కనిపిస్తుంది. కావున మొక్కల ఆకులు పసుపు రంగుకు మారిన వెంటనే మొక్కను పూర్తిగా తీసివేసి వేర్ల బెరడులో దాక్కుని ఉన్న కోసస్థ దశలను తీసి చంపి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. చెట్లను తొలగించిన గుంటలలో ఎండుగడ్డి ఆకులను వేసి కాల్చివేయటం మంచిది. తర్వాత తేయాకు దోమ లేదా టీ దోమ గురించి మనం చూసుకున్నట్లయితే, టీ దోమ యొక్క తల్లి అలాగే పిల్ల పురుగులు జీడిమామిడి లేత కొమ్మలు చిగుర్లు పూరెమ్మల నుండి రసం పీల్చడం వల్ల వాటి నుంచి ఎర్రటి జిగురు కారటం మనం గమనించవచ్చును. అంతేకాకుండా అవి రసం పీల్చిన చోట్ల నల్లటి కండె ఆకారపు మచ్చలను చూడవచ్చు. చివరకు పూత పిందెలు నల్లగా మారి మాడిపోయి రాలిపోతాయి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే దూరం నుండి తోటను చూసినప్పుడు తోట అంతా కాలిపోయి మాడిపోయినట్లే కనిపిస్తుంది. ఈ పురుగు లేతాకు దశ నుండి పిండ దశలో అధికంగా ఆశించటం వలన దిగుబడిని అధికంగా తగ్గించుటకు అవకాశం ఉంటుంది. దీని నివారణకు ఈ జీడిమామిడి చుట్టూ అతిధేయ మొక్కలైన వేప, జామ, కోకో, మునగ వంటి మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి. ముందు జాగ్రత్తగా పురుగు ఆశించకముందే సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఈ పురుగు నివారణకు 3 దశల్లో 3 దఫాలుగా పురుగు మందులను పిచికారీ చేయాలి. మోనోక్రోటోఫాస్ లేదా లామ్డా సైహలోత్రిన్ 1.4 లేదా 0.6 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకుని మొదటి దఫాగా కొత్త చిగురాకు దశలో పిచికారీ చేసుకోవాలి. తర్వాత క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకుని 2వ దఫాగా పూత దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. తర్వాత ప్రొఫెనోఫాస్ ఇది 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలుపుకుని 3వ దఫాగా కాయ ఏర్పడేటప్పుడు పిచికారీ చేసుకుంటే కనుక ఈ తేయాకు దోమ బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. తర్వాత ఆకు అలాగే పూత గూడుకట్టు పురుగు. ఈ పురుగు గురించి చూసినట్లయితే ఈ పురుగు ఎక్కువగా లేత చిగురు అలాగే పూత దశల్లో అధికంగా కనిపిస్తుంది. అది ఆకులను పూతను కలిపి బూజులాంటి దారపు పోగుల సహాయంతో గూడుకడుతుంది. ఈ పురుగు లేత ఆకులను పూతలను చిగుళ్లను తిని నాశనం చేయటం వలన దిగుబడిని తగ్గిస్తుంది. ఇది ఎదుగుతున్న పిక్కలను పండ్లను గోకి తినటం వలన కూడా నాణ్యత తగ్గి రాబడి కూడా తగ్గిపోతుంది. తర్వాత కొమ్మ పుష్పగుచ్చాలను తొలచే పురుగు గురించి చూసినట్లయితే ఈ పురుగు లేత కొమ్మల చివరలను తొలచి లోపల గుజ్జును తింటూ ఒక సొరంగ మార్గాన్ని ఏర్పరచుకుంటూ వెళ్తుంది. ఇదే విధంగా పుష్పగుచ్చాలను కూడా తొలచి తింటుంది. ఫలితంగా కొమ్మలు పుష్పగుచ్చాలు ఎండిపోయి చివరకు దిగుబడి తగ్గిపోతుంది. లీఫ్ మైనర్ పొడ పురుగు అంటారు. దీని గురించి మనం చూసినట్లయితే ఈ పురుగు ఆకు పైభాగంలో సన్నని రంధ్రం చేసి ఆకు యొక్క పైపొర కింది భాగంలో తింటూ సొరంగాలను ఏర్పాటు చేసుకుంటుంది.
ఆకులపై పొక్కులను ఏర్పరుస్తుంది.

వలన ఈ పురుగు ఆశించిన ఆకులు పొక్కులు కలిగి బూడిద రంగు మచ్చలాగా కనపడుతూ ఉంటాయి. ఈ పురుగు నర్సరీ దశలో అలాగే తక్కువ వయసు ఉన్న మొక్కలను అధికంగా ఆశిస్తాయి. కాయ అలాగే గింజ

కాయలు ముందుగానే పక్వానికి వస్తాయి. ఈ పురుగు ఆశించిన కాయలు అభివృద్ధి చెందక ముడుచుకుపోయి ఎండిపోతాయి. ఈ పురుగు చేసిన రంధ్రాలు వాటి యొక్క మల విసర్జనతో నిండి ఉండటం మనం గమనించవచ్చు. తర్వాత బెరడు తినే పురుగు. ఈ గొంగళి పురుగులు సన్నని వెంట్రుకలతో ముదురు గోధుమ రంగులో ఉంటాయి. పొదిగిన తర్వాత చిన్న గొంగళి పురుగు బెరడులోకి చొచ్చుకుపోయి రాత్రి సమయంలో బెరడును తిని వాటి మల పదార్థాన్ని సన్నని దారపు పోగులతో పాటు బయటకు వదులుతాయి. దీని నివారణకు పురుగు యొక్క విసర్జక పదార్థాలను తొలగించి బెరడుపై ఉన్న గొంగళి పురుగు ప్రవేశ రంధ్రాన్ని గుర్తించి రంధ్రంలో కిరోసిన్ పోయాలి లేదా డైక్లోరోవాస్ పురుగు మందును 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తామర పురుగులు. ఈ పురుగులు పుష్పగుచ్చాలను కాయలను అలాగే పండ్లను గీకి రసం పీల్చుట వలన గోధుమ రంగు గరుకు మచ్చలు ఏర్పడి నాణ్యత తగ్గటంతో పాటు దిగుబడి కూడా తగ్గుతుంది. చివరిగా పిండినల్లి గురించి మనం చూసినట్లయితే తెల్లటి పిండి వంటి పొరను శరీరం పైన కలిగిన గోధుమ రంగు తల్లి పిల్ల పురుగులు లేత ఆకులు కొమ్మలు పుష్పగుచ్చాలు అభివృద్ధి చెందుతున్న పండ్ల కాడలకు దిగువన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఈ పురుగులు రసం పీల్చడం వలన ఆకులు లేత పసుపు వర్ణంలోకి మారి కింది వైపుకు ముడుచుకుపోతాయి. అంతేకాకుండా ఇవి తేనెలాంటి బంకను సవించటం వలన కింద ఉన్న ఆకులపై పడి నల్లటి బూజు దానిపై పెరిగి మసితెగులు ఏర్పడుతుంది. దీనివల్ల పరోక్షంగా దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగు తీవ్రత అధికంగా ఉన్నట్లయితే సకాలంలో కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. అలాగే ప్రొఫెనోఫాస్ 1 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 1.75 మిల్లీలీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. డిసెంబర్ నుండి మార్చి మాసాల్లో అవసరాన్ని బట్టి 2 లేక 3 దఫాలుగా పురుగు మందులను పిచికారీ చేయటం వలన ఈ విధమైన పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సాంకేతికత ప్రజల జీవితాలను మార్చినప్పుడే దానికి సార్థకత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు సేకరించడం, అత్యవసర మందులను వేగంగా చేరవేయటం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని డ్రోన్ల ద్వారా తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు వైద్య విభాగాలతో అనుసంధానించి సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ ఆధారిత వైద్య సేవలను మరింత వ్యవస్థీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి

0: పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నిన్న కలిసి చిన్న నీటిపారుదల వ్యవస్థపై నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ విధానాలను రూపొందించాలని, సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులను సంఘటితం చేసి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్తో పల్నాడు జిల్లాకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంటూ,
1: ఈ ఎండైన్ దగ్గర నుంచి కొత్తగా వచ్చేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి అది దాటుకుని పేరేచర్ల జంక్షన్ వరకు చేయాలి. చేసినప్పుడు అప్పుడు పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ గా అమరావతిని కనెక్ట్ చేస్తుంది. దీనికి అడిషనల్ గా ఇంకో దాదాపు 15 నుంచి 20 కోట్ల ఎస్టిమేషన్ అడిషనల్ అవుతుంది. తీరా గత 5-6 నెలల్లోనే కొత్త అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కార్పొరేషన్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ని కంప్లీట్ చేస్తాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను.
0: గ్రంథాలకే పరిమితమైన తెలుగును ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి ఫలితంగానే వ్యావహారిక భాషా ఉద్యమం రూపుదిద్దుకుందని తెలిపారు. విజయవాడ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాల ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరపున పూర్తిగా సహకారం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్కు సూచించారు. నీట్ పీజీ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందుకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో జరగనున్న ఈ పరీక్షకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఉదయం 7 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లా బనగాలపల్లె పరిధిలో త్రాగునీటి అవసరాల కోసం అవుకు రిజర్వాయర్కు శ్రీశైలం కుడికాలువ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈరోజు సాయంత్రం నుంచి వారం రోజుల పాటు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నామని, రైతులు ఎవరూ పంటలు వేయవద్దని మంత్రి పేర్కొంటూ,
2: మీరు దయచేసి ఎస్ఆర్బిసిలో నీళ్లు వస్తున్నాయి అని పొరపాటున మీరు ఎక్కడైనా పంటలు వేసుకోవడం కానీ ఇంకోటి కానీ చేస్తే నష్టపోతారు. ఈ ఎల్నినో ప్రభావంతోనే మనకు అన్ని కూడా కష్టాలు వచ్చాయి. ఉండేటువంటి నీటిని మనం అంతా కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. దయచేసి అక్కడ ఉండేటువంటి రైతులు వారం రోజులు మాత్రమే నీరు వస్తుందని గ్రహించి పంటలు వేసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తాము. ఎప్పుడైతే మనకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది ఆ బోర్ల ద్వారా ఉండేటువంటి పొలాలు కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది కేవలం ఓన్లీ ఒక వారం రోజులు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము.
0: అభివృద్ధి పనులకు ఆమోదం లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇతర పనులకు తక్షణమే మళ్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం నిధుల వినియోగంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

0: కాంట్రాక్టు సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జల్జీవన్ మిషన్ పనుల పురోగతిపై ప్రతి 2 వారాలకు ఒకసారి స్థానిక శాసనసభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ క్రీడా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు అహం తేమ్ శాంతాసింగ్ నిన్న ప్రారంభించారు. ఈ కేంద్రంలో పురుషులు మహిళలకు ప్రత్యేకంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహం తేమ్ శాంతాసింగ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలికి శారీరక మానసిక దృఢత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్సాహభరితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకల్లో భాగంగా పురుషుల డబుల్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी अद्य उज्बेकिस्तान देशस्य राष्ट्रपतिना शावकत मिर्जियोयेव इत्यनेन सह द्वैपाक्षिकं वार्तालापं करिष्यति. उभौ नेतारौ राष्ट्रपति प्रासादे व्यापार निवेशः, रक्षा, डिजिटल संपर्कः, ऊर्जा, शिक्षा, जनानां संबंधादिषु क्षेत्रेषु सहकारस्य समीक्षां करिष्यतः. अद्य प्रधानमंत्री नरेंद्र मोदी सर्वप्रथमं उज्बेकिस्तान देशस्य योग संघेन आयोजिते योग कार्यक्रमे भागं ग्रहीष्यति. ततः परं सः उज्बेकिस्तानस्य राष्ट्रपतिना शावकत मिर्जियोयेव इत्यस्य प्रासादं गमिष्यति, यत्र उभौ द्वैपाक्षिकोपवेशनं करिष्यतः. बुधवासरे आगतायाः आकस्मिक जलाप्लावन दुर्घटनायाः अनन्तरं नेपालदेशे अद्य पर्यन्तं 80%-100% यावत् भारतीयाः नागरिकाः रक्षिताः इति विदेशमन्त्रालयः अवदत्. सामाजिकान्तर्जालीये पटले विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् पूर्वं सम्पर्करहितैः प्रायः 50 भारतीयैः सह पुनः सम्पर्कः स्थापितः. मन्त्रालयः अवदत् यत् 75%-200% यावत् भारतीयाः नागरिकाः लुप्ताः इति कथ्यते. भारतीय मूलस्य प्रायः 28%-100% यावत् जनाः अपि लुप्ताः सन्ति. स्थानीय प्रशासनस्य अनुसारं गतदिनेषु चीनदेशात् 98%-500% यावत् भारतीयाः

0: नागरिकाः नेपालदेशम् आगतवन्तः। अत्रान्तरे चीनदेशात् अद्यापि निर्गन्तुं 900 भारतीयाः नागरिकाः सुरक्षिताः सन्ति। बीजिंगनगरे भारतीयदूतावासः प्रत्यक्षतया अथवा स्थानीयप्रशासनस्य माध्यमेन सह तैः सह सम्पर्करतः अस्ति। मन्त्रालयः अग्रे अवदत् यत् भारतसर्वकारः जलाप्लावनेन पीडितानां शीघ्ररक्षणार्थं साहाय्यार्थं च नेपाली चीनी अधिकारिभिस्सह निकटसमन्वयेन कार्यं कुर्वन्नस्ति। विदेशमन्त्रालये 24-होरा नियन्त्रणकक्षः स्थापितः अस्ति तथा च काठमाण्डू बीजिंग नगरयोः भारतीयदूतावासयोः सहायिका सेवाः प्रचलन्ति। अत्रान्तरे विदेशमन्त्री डॉ एस जयशंकरः अवदत् यत् 11 टन भारयुक्तेन चतुर्थं विमानं C-130J हर्क्युलिस इति अद्य काठमाण्डुनगरं प्रति प्रस्थितम्। प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य प्रातः 11 वादने आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति। मासिकस्य अस्य आकाशवाणी कार्यक्रमस्य एतत् 37-तमं संस्करणं भविष्यति। आकाशवाण्याः दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः अस्य कार्यक्रमस्य प्रसारणं भविष्यति। अयं हि कार्यक्रमः आकाशवाणी वार्ता विभागस्य अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अपि च newsonair इति चलदूरभाषीये तन्त्रांशे अपि उपलब्धौ भविष्यति। आकाशवाणी दूरदर्शन वार्ता प्रधानमन्त्री कार्यालय सूचना प्रसारण कार्यालयानां यूट्यूब वाहिनीभिः अपि अस्य कार्यक्रमस्य साक्षात् प्रसारणं भविष्यति। हिंदी भाषायां प्रसारणस्य पश्चात् अस्य प्रसारणम् आकाशवाण्याः क्षेत्रीयासु भाषासु अपि भविष्यति। भारत ऋतु विभागेन आगामि दिनद्वयोः ओडिशा राज्ये अतिवृष्ट्यै रक्तवर्णीया संचेतना प्रसारिता। अद्य अरुणाचल प्रदेशस्य असम राज्यस्य मेघालयस्य छत्तीसगढ़स्य गांगेय पश्चिम बंगालस्य च केषुचित् स्थानेषु अपि प्रचंड वृष्टिः भविष्यति इति ऋतु विभागेन पूर्वानुमानं प्रकटितम्। अद्य बिहार पूर्वी मध्यप्रदेश पूर्वी उत्तर प्रदेश झारखंड नागालैंड मणिपुर मिजोरम त्रिपुरा उपहिमालय पश्चिम बंगाल सिक्किम उत्तराखंड विदर्भ इत्येतेषु स्थानेषु अपि अतिवृष्टेः संभावना अस्ति। महिला क्रिकेट क्रीडायां भारतम् अद्य दुबई अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडांगणे थाईलैंड देशस्य विरुद्धं स्वस्य 20-प्रति-20 एशिया कप इत्यभियानस्य आरम्भं करिष्यति इति वार्ताः।
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं मुकेश
2: प्रसार विशेषालु ई रोज प्रसारमये कार्यक्रमाल विवरालु ई प्रसारलो ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూరణం వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. అనంతరం లలిత గీతాలు ప్రసారమవుతాయి. 7:55 చిన్ననాటి స్నేహితులం ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ విఆర్ చంద్రశేఖర్. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ వి నాగరాజ్ గారి ఫ్లూట్ వాద్యం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 9:35 నమస్తే అమరావతి. 10:00 వార్తావాహిని ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. 10:55 గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 12:10 ఉభయ కుశలోపరి. 12:40 కల్పలత చిత్రగీతాలు వింటారు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో స్త్రీవాద సాహిత్యంలో స్త్రీల పాత్ర చిత్రణ డాక్టర్ ఇండ్ల రాధారెడ్డి గారి ప్రసంగం.

రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవటం ఎలా, విశేషాలు, లలిత గీతాలు, ఈ అంశాలు ఉంటాయి. మధ్యాహ్నం 2:30 బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమంలో విజయవాడ నిర్మలా కాన్వెంట్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 3:00 వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. సాయంత్రం 4:00 యువలయ, 4:45 చిత్రగీతాలు, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. సాయంత్రం 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో భజనావళి శ్రీమతి చావలి వాణి బృందం ఆలపించే భజనలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 చిత్రగీతాలు, 7:30 దుబాయ్లో జరగబోయే మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా ఇండియా థాయిలాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రేడియో సెట్లలో వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి. 7:45 చిత్రగీతాలు, 8:00 గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి పునఃప్రసారంలో వింటారు. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 9:30 చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ప్రసార విశేషాలు, ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 అవసరం. కొంచెం సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలొచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో ఇవాళ దుబాయ్లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్ లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెళతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతోపాటు గన్ల తవ్వకం, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ది రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చల్లో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది.

నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం 320 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసి తూర్పు, నవల్పరాసి పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయ సామాగ్రి అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి షిషిర్ ఖనాల్ తెలియజేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాన్ని చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటికోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్లో ఉద్భవించిన బోటికోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సోషల్ మీడియా పోస్టులో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకుముందు కాంటాక్ట్ కోల్పోయిన సుమారు 50 మంది భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతై ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాట్మండు, బీజింగ్లో భారత రాయబార కార్యాలయాల్లో హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న ఖాట్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందానికి కూడా ఈ విమానం ద్వారా పంపించారు. అదనంగా మృతదేహాలను గుర్తించేందుకు, డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు. లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3వ రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్టీ కాంక్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది, ఆంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్ లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం, శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరిగిన 1 వరల్డ్ 1 హ్యుమానిటీ మత నాయకుల సదస్సులో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందూ హిందూ

0: కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానం ఇచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని, తన అనుభవం అంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారానూ మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జూలై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి వేడుకలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు. వికేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త బలోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్టపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యతగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు థాయిలాండ్ తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లలో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్ లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈ రోజు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ తొలి మ్యాచ్ లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా సరస వినోదిని సమస్య పూరణం వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను వినండి. నేర్చిన నరులకు వసుధను నేర్పుయు కలుగున్. నేర్చిన నరులకు వసుధను నేర్పుయు కలుగున్. నేర్చిన నరులకు వసుధను నేర్పుయు కలుగున్. అక్షరాస్యత దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని పద్యపూరణలు గావించాలి. క్రిందటి వారం

సమస్య సుతుడే జీవులను కాచే సుఖములనీయన్ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భం. ఎల్లన్ రాజు దుర్గాప్రసాదరావు గారు, నెల్లూరు.

ఆత్మీయన్ శ్రీమతి తులాల సవరమ్మ భవానీ గారు అరసవెల్లి శ్రీకాకుళం. గతి తప్పిన ధర్మముగని సతతము తనను గొలుచు జ్ఞానులగావన్ వితమరిహరి వసుదేవుని సుతుడై జీవులను కాచే సుఖములనీయన్. శ్రీమంకు శ్రీని గారు కొప్పర్రు. క్షితిలో గీతాసారమే గతి మార్పించును గరపును కర్తవ్యంబున్. అతడొక యోగి యశోదాసుతుడే జీవులను కాచే సుఖములనీయన్. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు విజయవాడ. సుతుడై కృష్ణుడు పితరుని వితరణ కాపాడినట్టు వ్రేపల్లైనం సతతము మాతాపితనాసుతుడే జీవులనుగాచే సుఖములనియన్. సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు హైదరాబాద్. అతులిత బలధాముడు మన గతులను మార్చే వరదుడు ఘనుడా శౌరీ సతతము కొలుతును దేవకి సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ సుబ్రహ్మణ్యం పి గారు హైదరాబాద్. అతిశయమొప్పగ ద్వారక జితపడు నగరముగ రచన చేసిన కృష్ణున్ స్తుతిజేయబడెడి నందుని సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమతి జి నీరజ గౌసాబాద్ సంగారెడ్డి జిల్లా. సతతము స్మరణ చేయగహితుడై తోడుండి ప్రీతి హృదయేశ్వరుడై శ్రితపక్షపాతి దేవకి సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ ప్రభల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి. మతిమాలిన కంసుని చంపి తల్లిదండ్రులకు చెరను విడిపించి పలాశతతిని మాపిన దేవకి సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ పెద్దాడు మల్లికార్జునరావు గారు సత్తుపల్లి. క్షితిపై ద్వాపర యుగమున కథనములు గలవు అసురుల కారణములచే మృతులను నరించి రేవకి సుతుడే జీవులను చంపే సుఖములనియన్. శ్రీ జమ్ము రామనాయుడు గారు చీపురుపల్లి ఆంజనేయపురం. గతులందప్పిన పాండవుల తులిత గుణధాముని గని అర్థించి కావన్ సతతము యశోద నందుల సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమతి భానుగారు విశాఖపట్నం. యతులే కీర్తించి హరిని

సుఖములనియన్. శ్రీమతి సింహాద్రి వాణి గారు, విజయవాడ. కథలేగన ద్వాపరమున మితమే లేక సుజనులకు మేలును గూర్చన్, అతులిత కరుణను నందుని సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమాన్ నారాయణం శ్రీనివాసమూర్తి గారు గరికపర్రు. మితిమీరిన ఫణి దృక్కియు

శ్రీ నిడమానూరు రవిచంద్ర బాబు గారు, చిలకలూరిపేట. పతియేనాతడు జగతికి సుతుడై వెలసి నందవంశమున భాసిల్ల వెతలు తప్పించు యశోదాసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ వేగరాజు సాయివరి ప్రసాద్ గారు, హైదరాబాద్. గతినొసగ ధర్మరక్షకు ప్రతినిగ కృష్ణాష్టమిన ప్రభవమై భువిలో వితముగచని వసుదేవుని సుతుడే జీవులను కాచే సుఖములనియన్. కుమార్ శ్రీ వేదత్రేయ గారు, బెంగళూరు. నుతగీత బోధ చేసియు సతతము ధర్మము నిలుపుచు.

జీవులను కాచె సుఖములనియన్. శ్రీమతి మహీధర శేషరత్నం గారు, గుంటూరు. శతధృతి గర్వాంధుండై సతతము కురిపింపవానా సంకటపడగాన్, కుతలమును కావనందు నిసుతుడే జీవులను కాచే సుఖములనీయన్. శ్రీమాన్ పరాశరం శ్రీనివాసాచార్యులు గారు, నర్సరావుపేట. అతడే ప్రజలకు దేవుడు, సతతము కంసుని మనసు.

సుఖములనియన్. కుమార్ రామిశెట్టి ఎస్వికా రచన గారు, హైదరాబాద్. అతులిత శక్తిగా హరియే సతతము జీవులను కాచు సంశయమేలన్, అతడే కృష్ణుడు దేవకిసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ గొరిగే వెంకటేశ్వర్ల గారు, గుండ్లకుంట, కడప జిల్లా. సతతము ధర్మము గావగ ప్రతి యుగమున అవతరించే పాపులదును మన్, ధృతిమతియగు వసుదేవుని సుతుడే జీవులను కాచ సుఖములనియన్. శ్రీ పశుమూర్తి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణా జిల్లా. అతులిత జ్ఞాన వరిష్ఠుడు చతురత ఘని కృష్ణయోగి జగములపతియం, మతి కొల్లజేయు దేవకిసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమతి చావలి విజయ్ గారు, సిడ్నీ, ఆస్ట్రేలియా. అతివలవా

శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. హతమే చేసెను కంసుని హితులం చెరబట్టి ఘోర హింసలనిడగా, వెతలం తీర్చుచు దేవకి సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమతి దినవహి సత్యవతి గారు, గుంటూరు. దితిసుతుల దునుమి

లను కాచే సుఖములనియన్. శ్రీ చింతలపాటి పూర్ణచంద్రరావు గారు, కూచిపూడి, కృష్ణా జిల్లా. దివిసుతుల విరోధిగన ఆశ్రిత జన మందారుడైన చెలికానిగ సన్నుతి వడసిన ఆ దేవకి సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ ఏ సీతారామాంజనేయమూర్తి గారు, నరసాపురం. సతమును పాండవ ధర్మమున తులితముగ కాచి చూపే నారాధ్యుండై హితగీతనిచ్చి నందుని సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమతి అజ్జర్పు సుశీల గారు, రేలంగి. క్షితిధర్మము క్షీణించగా

సుఖములని ఎన్. శ్రీ రమేష్ పశుమూర్తి గారు, హైదరాబాద్. సతతము కర్మములెరుగ జగతికి వరమొసగి హరి నిజగళమున గీతం. గతినిడు శ్రీహరి దేవకి సుతుడే జీవులను కాచే సుఖములని ఎన్. శ్రీ నడిమింటి మార్కండేయ శర్మ గారు, విశాఖపట్నం. బతికే తీరు నెరుంగక సత

సుఖములనియన్. శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు, పెదపూడి. అతులిత లీలా మానుషమతీవ ధర్మ నియతి నిల మంచిగా నేర్పన్. ఇతిహాస నాయకు దేవకిసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమాన్ అగ్నిహోత్రం హైగ్రీవ రామచంద్రాచార్యులు గారు, కూచిపూడి. సతతము ధర్మము నిలుపుచు మితిమీరుణ ధర్మవర్తి మేదిని రక్షన్ బ్రతుకుకు గీతిడి దేవకిసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ మొక్కపాటి సీతారాం కుమారు గారు, చినకంచి. నుతుడా ప్రభాతమున సంభృతమన గీతా ప్రబోధ వృత్తాంతమోమితిత నమస్కృతుడు సంస్థుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ చింతలపాటాదిత్య గారు, ఏలూరు. మితభాషి సత్యభాషియు సతతము మాయలొనరించు చిక్రి సుసఖుడున్ పతి పద్మనాభుడయ్యరాసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ కేశన్ ప్రసాద్ గారు, బద్వేలు. హితుడై యశోద పెంపుడు కొడుకై గోవర్ధనగిరి సులువుగా నిలిపెన్ క్రతువున కృష్ణుడు దేవకిసుతుడే జీవులను కాచే సుఖములనియన్. డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు, ఏలూరు. రతనంబువోలె భక్తుల నతులందుచు గోసఖుండు నారాయణుడే హితుడై జగతికి యశోదాసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమతి పద్మజ పశుమూర్తి గారు, హైదరాబాద్.

శ్రీ రుద్రశ్రీ గారు గుడివాడ. నుతులంగునుచును దేవకి సుతుడే జీవులను కాచే సుఖములనియన్ మతిభాసురుడై పశుజన తతులను ఈసున సురేంద్ర తత్తర వెట్టన్. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, హైదరాబాద్. క్షితిలోన వేణుగాన శ్రుతులనురాగాలనూది సుదతుల గోపీతతికిడు గతి ఆనందుని సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు, ఏలూరు. సతతము ధర్మము నిలుపగ విततముగా సాధుజనుల వేదన దీర్చన్. క్షితిపై పుట్టిన దేవకి సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమతి పసుపులేటి రజనీదేవి గారు, తిమ్మినేనిపాలెం ఖమ్మం జిల్లా. శ్రీతజ

నాచే సుఖములనియన్. శ్రీ ఆర్వి రమణమూర్తి గారు ఖమ్మం. సతతము జీవులగావగ ప్రతియుగమున జననమొందు పరమాత్ముడిలన్, అతడే చూడను దేవకిసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ సముద్రాల పాండురంగ విఠల్ గారు తెనాలి నంద.

చే సుఖములనియన్. శ్రీ వల్లభాప్రభు కృష్ణ కిషోర్ గారు గుడివేడ. అతివలు కాళియుశిరమున నర్తించియు మదమడంచి నరులకు ప్రియుడై నుతులంగున యశోదాసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమతి శారదా మంచిరాజు గారు విజయవాడ. అతనిని దల్చుట పుణ్యము హితముగా చెప్పిరి కవులిట ఇంపుగదోత్సన్ సతతము దలుపరే దేవకి సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీపాతురు సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి. అతివల మానముగాచి నిరతమానందంబు జ్ఞానరక్తి నొసగుచున్ గత బంధమున యశోదాసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ చావల శివప్రసాద్ గారు సిడ్నీ ఆస్ట్రేలియా. అతడే చిదాత్మ అతల

సుఖములని ఎన్ శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు విజయవాడ. శతముఖు గర్వము నడపగా నతులిత గోవర్ధనాద్రినంగుళి నెత్తెన్ హితకారకుడు యశోదా సుతుడే జీవులను కాచే సుఖములని ఎన్ శ్రీరంగ శేషసాయి గారు మాచిరాజు హైదరాబాద్. పతితుల బ్రోవగ కలుషిత మతులను దునుముగ జనించి మహనీయుండా మతిమంతుడు వసుదేవుని సుతుడే జీవులను కాచే సుఖములని ఎన్ శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు వినుకొండ. మతి చెడి వ్రేపల్లె పయని

ఇచ్చే సుఖములనియన్. శ్రీ టి దిలీప్ గారు బంటుమిల్లి. జితకాముకులే భక్తులు సతతము శ్రీకృష్ణు గొల్చి సద్వరమడుగన్. నుతులందుచు ఆ దేవకి సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ మరింగంటి శ్రీనివాస్ గారు హైదరాబాద్. అతి భీకర విషనాగున్ ప్రతిభన్ మదమణచి ప్రజల భయముల నెల్లన్. జితరిపు వర్గుడు నందుని సుతుడే జీవులను కాచె సుఖములనియన్. శ్రీమతి శ్రీపాదలక్ష్మి సూర్యకాంతం గారు తణుకు. పాతకి పూతన

మూలనీయన్ శ్రీ భాగవతుల సాయికృష్ణ గారు ఎలమంచిలి క్షితి గీతాసారమున ధృతినొనగూర్చెను మురారి తేజోమయుడై నుతి ఇంతు భక్తి దేవకి సుతుడే జీవులను కాచె సుఖములనీయన్. శ్రీమతి మంకు సుమతి నాగేంద్ర గారులు కొప్పర్రు. గతి తప్పిన దండించెన్ మృతి చెందిన గురు తనయునమే కొని తెచ్చెన్ ధృతిమీరగ వసుదేవుని సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ కాగిత నరేంద్ర గారు విజయవాడ.

కములని ఎన్ శ్రీ బి శ్రీ శాఖ్య శ్రీవరేణ్య గారులు యలమంచలి. అతులోత్సాహముతోడన్ మతిమంతుండై అనేక మహిమల్ చూపెన్ చతురతవానిది దేవకిసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ కామరాజు సుధాకర్ గారు బెంగళూరు. అతులిత దివ్యస్వరూపము సతతమ్మును ప్రజల కాచు శౌర్య వెలసెన్ అతడే కృష్ణుడు దేవకిసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమద్ శ్రీనివాసుల శ్రీదేవి గారు గుజ్జనగుండ్ల. మితిమీరగ ధమంబు నిరతము స్థాపనము చేయు రాధాపతి భారతమున ముఖ్యుడే దేవకిసుతుడే జీవులను కాచే సుఖములనియన్. కుమార స్వామి హురులేఖ గారు బెంగళూరు. సత

శ్రీ పాపు లక్ష్మణ శాస్త్రి గారు కాజులూరు. హితుడయ్యను పాండవులకు జితుడై పొగరణచె కంస శిశుపాలురకున్ జ్యుతి నెత్తెను గిరి నందుని సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమతి నడదవోలు నాగవల్లి గారు తణుకు. ధృతి

ఊరుచు ఘృతమున్ స్నేహితులగూడి ఖేలంద్రావన్ హితమున్ గూర్చగా నందునిసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ పిన్నగ నాగేశ్వరరావు గారు హైదరాబాద్. అతులిత మహిమాన్వితుడై వెతలను బాపుట కొరకయి పృథివి జనించెన్ సతి దేవకి వసుదేవుల సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీమతి కొండపర్తి నీరజ గారు గుడివాడ. క్షితిలో నారాయణుడే సుతుడై వసుదేవునింట సొంపుగ వెలసెన్ నుతియింప జనులా యశోదా సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ సోమంచి పురుషోత్తం గారు తణుకు. భూతలమున నడయాడుచు పాతక రక్కసులదునిమి భద్రము చేసెన్ గీతను బోధన చేసిన సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ దొంతా భక్తుని రామనాగేశ్వరరావు గారు భీమవరం. అతి గర్వము పొందిన సురపతి వ్రేపల్లెను విడువని వానల ముంచన్ అతుల మహిమతో నందుని సుతుడే జీవులను కాచే శుభములనీయన్. శ్రీ అప్పాజోశల శ్రీనివాసరావు గారు బెతస్థ అమెరికా. అతక

సుఖములనియన్. శ్రీరాయి ప్రోడు సూర్యనారాయణ శర్మ గారు, భీమవరం. సతుల జరాసంద నిబద్ధతలను రక్షింపవాని తీటడడచుచు ఆ గతిచెడు వారల నందునిసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ సత్యనారాయణ బోలిశెట్టి గారు, హైదరాబాద్. అతి కష్టము కలిగినప్పుడు గతి నెరిగియు చేయదగిన కార్యం వేదో సతమును గని వసుదేవుని సుతుడే జీవులను కాచి సుఖములనియన్. శ్రీ బి సంపత్ హేమంత్ ప్రతీక్ గారులు, విశాఖపట్నం.

తనియన్ శ్రీమతి పి లక్ష్మీ సుశీల్ గారు హైదరాబాద్. అతి క్రూరుడు నరకాసురుడు అతివల బంధించి మునుల నారడి పెట్టన్ పతితిను దినుమి యశోదాసుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ కొట్రా వెంకట సత్యనారాయణ గారు ఒంగోలు. శ్రుతులౌ యశోద నందుల సుతుడే జీవులను కాచే సుఖములనియన్. చ్యుతమగు ధర్మము నిలిపియు ద్యుతియై వెలుగొందె జగతి ద్యోతకమవుచున్. శ్రీ కూచుపొట్ల శ్రీనివాస శర్మ గారు చినపులివర్రు. అతధపు వర్తనగాళ్ళన్ సతతము పరిమార్చునట్టి శాంగి యశోదాసుతుడన వచ్చిన ఆ యదుసుతుడే జీవులను కాచ సుఖములనీయన్. శ్రీ రాకుమార్ గారు గోదావరి ఖని. హితవర సతీర్థ్యులవలచి మతకరి గణమును మధురను మడియగనొప్పన్ ప్రతినయుభూనిన దేవకి సుతుడే జీవులను కాచే సుఖములనియన్. శ్రీ చివుకులాచిన దేవరాయలు గారు న్యూజెర్సీ అమెరికా. సతతము జూపుచు మహిమలు

సుఖములని ఎన్. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతారావు గారు, భాగ్యనగరం. గతి నీవని మొరలిడుచును అతివృష్టిని చిక్కుకున్న ఆలను జనులంబత గిరిధరుడు యశోదాసుతుడే జీవులను కాచే సుఖములని ఎన్. శ్రీ బొందు మృత్యుంజయ గారు, భాగ్యనగరం. అతులిత మహిమను జూపుచు చతురతన కల్పిత భయ జడ మాయా మోహితులగు గోపుల దేవ

శ్రీ కేశరప్ప గారు ఆలూరు కర్నూలు జిల్లా. అతి బలవంతుడే కంసుడు మతిమాలియు చెల్లి సుతుల మరణము ఘోరం హితకరుడు కృష్ణ దేవకి సుతుడే జీవులను కాచే.

0: సుఖములని ఎన్. శ్రీ మలక నారాయణ రెడ్డి గారు, బాలప్ప గారి పల్లె, శ్రీ సత్యసాయి జిల్లా. మతి చెడి దేవకి నిడచరహితము గొనక కంసుండామకి కదుర నీక్షితి కృష్ణాష్టమి పుట్టిన సుతుడే జీవులను కాచే సుఖములని ఎన్. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. మతకరి దుష్టుల దునిమియు ధృతితో శిష్టులకు రక్ష తిరమై నిలచే వితరణశీలుడు దేవకి సుతుడే జీవులను కాచే సుఖములని ఎన్. శ్రీ రాయపురం జగదీష్ చంద్ర శర్మ గారు, తెనాలి. హితమున్ గోరుచు జగతికి సతమున్ కంసాజ్యసురుల సావగనేయం ధృతి జనయించిన దేవకి సుతుడే జీవులను గాచే సుఖములని ఎన్. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. హతమే జేసెను కంసుని హితులం చెరబట్టి ఘోర హింసలనిడగా వెతలందీర్చుచు దేవకి సుతుడే జీవులను కాచే సుఖములని ఎన్. శ్రీ తోలేటి పార్థసారథి గారు, నర్సాపురం. సతతము వేణువునూదుచు నుతులంతానందుకొనుచు నోరూరన్ తాఘృతముంత్రాగి యశోదాసుతుడే జీవులను కాచే సుఖములని ఎన్. శ్రీమతి టి లక్ష్మీకృష్ణ గారు, హైదరాబాద్. అతులిత కరుణామయుడా చతుర్భుజుడు హరిమురారి జలధిజవరుడే రతిపతి జనకుడు దేవకి సుతుడే జీవులను కాచే సుఖములని ఎన్. ఇట్లే పూరణలు పంపినవారు శ్రీమతి టి మైత్రేయ కుమారి గారు, అమలాపురం. జి నాగమల్లేశ్వరి గారు, కడప. శ్రీ ఎస్ లక్ష్మీనారాయణ గారు, న్యూఢిల్లీ. శ్రీమతి భానుమతి మంతా గారు, హైదరాబాద్. ఎక్కంటి పద్మావతి గారు, గుంటూరు. భాస్కర్ గారు, యనమల కుదురు. ఉప్పలపాటి భవానీ ప్రకాష్ గారు, హైదరాబాద్. శ్రీమతి వివి కామేశ్వర్ గారు, డాలస్. సూర్య గండ్రకోట గారు, భాగ్యనగరం. శ్రీమతి పద్మజాప స్మృతి గారు, హైదరాబాద్. అన్నంభట్ల గాయత్రి శిరీష్ గారు, న్యూ నల్లకుంట, హైదరాబాద్. లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ గారు, గుంటూరు. అన్నంభట్ల రుద్రాణి గారు, మచిలీపట్నం. యనమండ్ర భార్గవి గారు, కాలిఫోర్నియా. కుమార్ ఎన్ వాగ్దేవి గారు, నిడదవోలు. శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు, బెంగళూరు. రాయపురలో సీతారామ శర్మ గారు, భీమవరం. బిఎల్ నరసింహం గారు, నర్సాపురం. భాగవతుల పద్మావతి గారు, రుస్తుంబాద. రేవతి శ్రీనివాస్ గారు, సూరత్. జి శ్రీకాంత్ గారు, విజయనగరం. శ్రీ మంకు మధు హరికృష్ణ గారు, కొప్పర్రు. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొక్కసారి. నేర్చిన నరులకు వసుధను నేర్పుయు కలుగున్. నేర్చిన నరులకు వసుధను నేర్పుయు కలుగున్. నేర్చిన నరులకు వసుధను నేర్పుయు కలుగున్. అక్షరాస్యత దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్య పూరణం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. కార్యక్రమంలో ఇప్పుడొక లలిత గీతం. కన్నులలోని కాంతి నీవే, వినండి.

ఆకాశవాణి ఈ మాసపు పాట వింటారు చిన్ననాటి స్నేహితులం. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. గాయకులు శ్రీ అంగడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. వినండి చిన్ననాటి స్నేహితులం ఈ మాసపు పాట.

చిన్ననాటి స్నేహితులం ఈ మాసపు పాట విన్నారు రచనాశ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూల శ్రీలత. ఈ గీతం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: 28th edition of Fit India Sundays on Cycle in New Delhi. The event was a special National Sports Day edition of the initiative organized in collaboration with BRICS at the Jawaharlal Nehru Stadium. Talking to media, Dr. Mandavia said that cycling has become popular among citizens. The India Meteorological Department has issued red colour warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over Odisha today. The IMD warning is for Baleshwar, Bhadrak, Kendrapara and Mayurbhanj, forecasting heavy to very heavy rainfall at a few places with extremely heavy rainfall at one or two places. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Abhishek. Prime Minister Narendra Modi's visit to Tashkent is noticed prominently by the dailies. Modi flags shared vision in Tashkent, trade and culture to energy defense, headlines the Sunday Express. Hindustan Times quotes RSS Chief Mohan Bhagwat in New York City as saying, must respect and protect diversity. Finance Minister Nirmala Sitharaman urges global companies to build for world from India, states the Economic Times. On the flash floods in Nepal, the Asian Age headlines, Indian experts join rescue relief operations, Nepal lauds Modi, timely aid. And finally, special feeling, Harry Kane reacts after winning Germany's Footballer of the Year award, says the Sunday Statesman. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with Uzbekistan's President Shavkat Mirziyoyev in Tashkent today. Prime Minister to share his thoughts in Mann Ki Baat program on Akashvani at 11 this morning. Death toll from flash floods in Nepal rises to 675. Nearly 2,400 people still missing. Nepal issues fresh flood alert for Bhote Koshi River. External Affairs Ministry says 108 Indian nationals rescued so far. India sends forth relief flight carrying 11 tons of humanitarian aid to Nepal. And in women's cricket, India to begin the T20 Asia Cup campaign against Thailand in Dubai this evening. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: మీరిప్పుడు చిత్తూరు జిల్లా సమాచార లేఖను వింటారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని జీడీ నెల్లూరు శాసనసభ్యులు వి థామస్ తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమండ్ల ప్రసాదరావు ప్రారంభించారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సిటామ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి మాట్లాడుతూ, యువత ప్రతిభ, శక్తి, ఆలోచనలు, సమాజ అభివృద్దిలో వారి పాత్రను గుర్తించడమే అంతర్జాతీయ యువజన దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లు, ర్యాగింగ్కు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాదక ద్రవ్యాలు, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని బెదురుకుప్పం మండలం దేవలంపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి థామస్ పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు అనుకోని వైద్య ఖర్చులు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని శాసనసభ్యులు తెలిపారు. అర్హులు ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి ఈ సహాయాన్ని పొందవచ్చని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల నుంచి 6.5 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు శాసనసభ్యులు వి థామస్ తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 47 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియను

0: నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. నోటీసుల జారీ, డాక్యుమెంట్ల పరిశీలన, విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం తదితర ప్రక్రియలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తుల పెండింగ్ను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. చిత్తూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న నోటీసుల పంపిణీని 2 రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ వెల్లడించారు. పెండింగ్లో ఉన్న సుమారు 15,000 దరఖాస్తులను సెప్టెంబర్ 5వ తేదీలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు దొడ్డిపల్లిలోని చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఆధునీకరించిన కళ్యాణ మండపాన్ని పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కలిసి ప్రారంభించారు. కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంస్థ సిబ్బంది జీతాలకు వినియోగించేలా చర్యలు చేపట్టామని పార్లమెంటు సభ్యులు తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయలతో ప్రాథమిక అభివృద్ది పనులు చేపట్టి కళ్యాణ మండపానికి పూర్వ వైభవం తీసుకురావటమే లక్ష్యమని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. వివాహాలు, ఇతర శుభకార్యాలకు ప్రజలు ఈ కళ్యాణ మండపాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ప్రతి భక్తుడు సంతృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లేలా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఆలయ ఈవో కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రత, పరిశుభ్రత, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లపై చర్చించారు. మీరింతవరకు ఆగస్టు నెల చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొంచెం సేపట్లో కర్ణాటక సంగీతం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. ఆకాశవాణి సమయం 8:35. అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వి నాగరాజు గారి వేణుగానం వింటారు.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ వింటారు. వయోలిన్ శ్రీ సూర్యదీప్తి, మృదంగం శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. నాగరాజు గారు త్యాగరాజస్వామి కృతితో కచేరీ ఆరంభిస్తున్నారు. నీకే తెలియకపోతే, ఆనందభైరవిరాగం, ఆదితాళం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి వల్లీ నాయక నీవే గతి అని, షణ్ముఖ ప్రియరాగంలో ముత్తయ్య భాగవతార్ రచన, ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ వింటున్నారు. వయలిన్పై శ్రీ సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు వాద్య సహకారం అందిస్తున్నారు. చివరిగా ఇంత సౌఖ్యమని కాపీరాగంలో సద్గురు త్యాగరాజస్వామివారి

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వి నాగరాజు వేణుగాన కచేరీ విన్నారు. వయలిన్పై శ్రీ సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు వాద్య సహకారం అందించారు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన బాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
5: హలో
6: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
5: మళ్ళీ
6: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
7: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
5: సార్ అంత డబ్బు?
7: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
5: సార్ 2 లక్షలు?
8: ఏమైంది నాన్న?
5: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
6: అరి
5: కట్ చేసావా?
8: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
5: మోసమా?
8: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
9: ఆర్బిఐ అంటుంది.
10: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
12: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
11: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
12: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
11: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
12: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
11: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
12: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
11: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
12: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్. నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: కార్యక్రమంలో ముందుగా ఉదిత్ నారాయణ్ చిత్ర పడిన ఎస్ఏ రాజ్కుమార్ సంగీతంలో సిరివెన్నెల సాహిత్యం వింటారు. చిత్రం డాడీ.

0: శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీయ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెను వెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
0: లెజెండ్ ఈ చిత్రం నుంచి విజయ్ యేసుదాస్ చిత్ర పాడుతున్న రామజోగయ్య శాస్త్రి సాహిత్యం వినండి.

0: వేల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వింటిన ఆ గీతం సిరివెన్నెల సాహిత్యంను కోటీశ్వర పరిచిన కుమాసాను చిత్ర పాడిన పాట చిత్రం నువ్వు నాకు నచ్చావు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: నమస్తే. అమరావతి కార్యక్రమంలో చివరిగా మిక్కీ జే మేయర్ సంగీతంలో వనమాలి సాహిత్యం వింటారు. కార్తీక్ గానంలో చిత్రం హ్యాపీ డేస్.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: రాష్టపతి ద్రౌపది ముర్మును ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ కు చెందిన శిక్షణ పొందుతున్న అధికారులు గురువారం రాష్టపతి భవన్లో కలిశారు. ఈ సందర్బంగా ప్రపంచంతో భారత సంబంధాలు ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని రాష్టపతి అన్నారు. అవసరమైన సమయాల్లో దేశ పౌరులకు భారత దౌత్య కార్యాలయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని ద్రౌపది ముర్ము యువ దౌత్యవేత్తలకు సూచించారు. భారత విదేశీ సేవా అధికారులు ప్రభుత్వానికి మాత్రమే కాకుండా దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. విదేశాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం, దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడం వంటి గొప్ప అవకాశం, బాధ్యత శిక్షణ పొందుతున్న అధికారులపై ఉందని రాష్టపతి పేర్కొన్నారు.
0: భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గార్మెంట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ది చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్టపతి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్టపతి సత్కరించారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, పాప్కార్న్ ఉత్పత్తికి భారత్ దిగుమతి చేసుకున్న హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడేదని అన్నారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యంలో గణనీయమైన భాగం ఖర్చు కావడంతో పాటు ఇతర దేశాల ఆవిష్కరణలపై ఆధారపడవలసి వచ్చేదని తెలిపారు. ఈ విత్తన అభివృద్ది దేశ వ్యవసాయ రంగంలో ఒక గొప్ప ముందడుగు అని ఉపరాష్టపతి పేర్కొంటూ,
2: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed, developed and grown right here on our mother Bharat soil, dependency begins to an end.
1: దేశవ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో ప్రసంగించారు. ఆధునిక క్రీడా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి అన్నారు. క్రీడా విశ్వవిద్యాలయాల నుండి ఆధునిక శిక్షణా కేంద్రాల వరకు ప్రతి దశలోనూ ప్రతిభను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడలు పతకాలు గెలిచేందుకు మాత్రమే పరిమితం కాదని, దేశ నిర్మాణంలో క్రీడా సామర్థ్యాన్ని యువశక్తిని ఏకం చేసే ఒక గొప్ప లక్ష్యమని అన్నారు. ఖేలో ఇండియా సంవాద్ అనేది క్రీడల గురించి చర్చించే కార్యక్రమం మాత్రమే కాదని, ఇక్కడ వెలువడే ప్రతి ఆలోచన దేశ క్రీడా విధానానికి కొత్త దశను చూపగలదని వ్యాఖ్యానించారు. దేశ యువశక్తి నుండి వచ్చే ఈ కొత్త ఆలోచనలే వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలకంగా మారతాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: జబ్ మే స్పోర్ట్స్ కి బాత్ కర్తా హూ తో యే కేవల్ మెడల్ జీతనే తక్ సీమిత్ నహీ హై. ये विकसित भारत के निर्माण में भारत की खेल शक्ति और भारत की युवा शक्ति को एक साथ जोड़ने का अभियान है. मैं हमेशा कहता आया हूँ, जो खेले वो खिले, और खेल में खिलना सिर्फ मैदान पर जीतना नहीं है. खेल में खिलना मतलब व्यक्तित्व का खिलना और देश का गौरव बढ़ाना.
0: దశాబ్దం క్రితం ప్రారంభమైన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐ దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందని వెల్లడించారు. 10 సంవత్సరాల క్రితం యూపీఐ ప్రారంభం కావటం దేశ డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం యూపీఐ 11 దేశాలకు విస్తరించగా, యూపీఐ లావాదేవీల పరిమాణం గత 10 ఏళ్లలో దాదాపు 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో కేవలం 1,78,00,000 లావాదేవీలు నమోదు కాగా, 2025-26 నాటికి వార్షిక లావాదేవీల సంఖ్య 24,162 కోట్లకు పైగా చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
1: రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ అభివృద్ది చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో దేశీయ

0: సంస్థలు ఈ సాంకేతికతలను ఉపయోగించి భారత్లోనే క్షిపణులను తయారు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థల సాంకేతికతని అర్హత కలిగిన భారతీయ సంస్థలకు బదిలీ చేయనున్నారని, ఇందుకోసం అవసరమైన అర్హతలు, ధృవీకరణలు, నియంత్రణ సంస్థల నిబంధనలను సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రక్షణ తయారీలో దేశీయ సామర్థ్యాలను పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
1: ఢిల్లీలో జరిగిన భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ సంస్థల ఉపకులపతులు, డైరెక్టర్ల సదస్సును కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో ప్రత్యేక సంభాషణలు జరపడం ద్వారా నేర్చుకునే విధంగా శిక్షణ ఉండాలని అన్నారు. వ్యవసాయ రంగంలోని వాస్తవ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడం ద్వారా వ్యవసాయ విద్య మరింత ప్రయోజనకరంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో యువ విద్యార్థులకు సమర్థవంతమైన శిక్షణ అందించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. మారుతున్న కాలానికి, పెరుగుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ బోధనా విధానాలను ఆధునికీకరించాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
2: आज की परिस्थितियों के हिसाब से एग्री एजुकेशन कैसी होनी चाहिए, आज की चुनौतियां हैं, क्लाइमेट चेंज की हो, ग्लोबल वार्मिंग की हो, बदलती हुई टेक्नोलॉजी हो, नए नए रोगों का प्रकोप हो, मिट्टी का खराब स्वास्थ्य हो, उन सब का समाधान भी ढूंढना है. कृषि शिक्षा प्राप्त करके जो विद्यार्थी निकलते हैं उनका कैसे भविष्य बेहतर हो और वो कृषि को कैसे बेहतर करें, किसानों को उससे कैसे फायदा हो, इस पर विस्तार से चर्चा हो रही है.
0: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్ 43వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశ టెలికాం రంగ పరివర్తనలో సిడాట్ కీలక పాత్ర పోషించిందని, ఈ సిడాట్ సంస్థ ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందిందని అన్నారు. దేశీయ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తూ భారత టెలికాం రంగాన్ని ఆధునికీకరించడంలో సిడాట్ అందిస్తున్న సేవలు కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ డిజిటల్ కనెక్టివిటీ కేవలం ప్రజలను అనుసంధానించడానికే పరిమితం కాదని, ప్రజలు విశ్వసించే సురక్షితమైన ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిరంతర సేవలు అందించగల టెలికాం నెట్వర్క్ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
1: దేశంలోని మొత్తం రైల్వే ట్రాఫిక్లో అధిక భాగాన్ని నిర్వహిస్తున్న సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని 7 అధిక రద్దీ మార్గాలను గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. భారతీయ రైల్వే వ్యవస్థ అధిక రద్దీ కలిగిన అన్ని రైల్వే మార్గాలను 4 లైన్లుగా మార్చే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఢిల్లీ హౌరా, హౌరా చెన్నై, చెన్నై ముంబై, ముంబై ఢిల్లీ, ఢిల్లీ చెన్నై, ముంబై హౌరా, ఢిల్లీ గౌహతి మార్గాలు ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు. ఈ 7 మార్గాలు మొత్తం రైల్వే వ్యవస్థలో 16% విస్తీర్ణాన్ని కలిగి ఉన్నప్పటికీ సుమారు 41% రైల్వే ట్రాఫిక్ను నిర్వహిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ మార్గాలను 4 లైన్లుగా మార్చడం ద్వారా రైల్వే నెట్వర్క్ సామర్థ్యం మరింత పెరుగుతుందని, ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణా భవిష్యత్ వృద్దికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
0: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం సదస్సులో కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పీఎంఎఫ్ఎంఈ పథకం లబ్దిదారులలో సుమారు 80% మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందని అన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ది ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేస్తూ,
3: पीएमएफएमई की है हमारी स्कीम, जिसके माध्यम से हम लोग यंग फर्स्ट टाइम एंटरप्रेन्योर्स को बढ़ावा देने का काम करते हैं, जो संभवतः अपने छोटे प्रोड्यूस को प्रोडक्ट में बदलकर उसमें वैल्यू ऐड कर राष्ट्रीय अंतर्राष्ट्रीय बाजारों तक उनको हम लोग लेकर जाने में उनकी सहायता करते हैं. पूरी तरीके से टेक्निकल हैंड होल्डिंग प्रोवाइड की जाती है, पैकेजिंग को लेकर उनकी मदद की जाती है, और आज जो हम लोगों ने एमओयू साइन किए हैं अपीडा के साथ, जिसके माध्यम से ग्लोबल मार्केट को कैसे ये एक्सप्लोर कर सकते हैं,

0: ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి 365 పరిధిలోని బుట్టాయిగూడెం నుంచి లక్ష్మీనారాయణదేవిపేట, పట్టిసీమ నుంచి కొవ్వూరు సెక్షన్లను రెండు లైన్లుగా అభివృద్ది చేసేందుకు 840.41 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం 45.09 కిలోమీటర్ల మేర ఈ అభివృద్ది పనులు చేపడుతున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ రహదారి అభివృద్దితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, ఆయిల్ పామ్ వంటి పంటల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా, సురక్షితంగా తరలించేందుకు వీలు కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
1: నేపాల్లో సంభవించిన వరదల కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, త్రిశూల్ 1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి గురువారం కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారని రణధీర్ జైస్వాల్ వివరించారు.
2: 21 भारतीय नागरिक जो फंसे हुए थे कैलाश मानसरोवर की यात्रा पे गए थे, काठमांडू पहुंचे उस क्षेत्र से जहां पर ये हादसा हुआ. हमारे राजदूत उनसे मिले, उनका हालचाल पूछा और हमारी एम्बेसी ने उनके लिए ये ट्रैवल अरेंजमेंट बनाया. जो दिल्ली पहुंच चुके हैं उसके अलावा 63 भारतीय नागरिक जो त्रिशूली हाइड्रो पावर में काम करते हैं, त्रिशूली 1, उनको भी वहां से बचाया गया है. 96 भारतीय नागरिक चीन से नेपाल की तरफ आ चुके हैं और ये सभी लोग सुरक्षित हैं.
0: దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా చక్కెర నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.
1: దేశం అభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత, భవిష్యత్తు ప్రణాళిక ఎంతో కీలకమని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 21వ గ్లోబల్ సస్టైనబిలిటీ సమ్మిట్లో దృశ్య మాధ్యమం ద్వారా ఆయన గురువారం ప్రసంగించారు. భారతదేశ సుస్థిరాభివృద్ది కోసం పనిచేస్తున్న అన్ని భాగస్వామ్య వర్గాల మధ్య సహకారం, సమన్వయం, నిరంతర సంప్రదింపులు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, వ్యాపారం, వ్యవసాయం, పర్యాటక రంగాలు ఆర్థికాభివృద్ది సాధించాలంటే స్పష్టమైన దార్శనికత అవసరమని పేర్కొన్నారు. అభివృద్ది ప్రాజెక్టులు తక్కువ వ్యయంతో, కాలుష్యరహితంగా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవిగా ఉండాలని, ఇతర దేశాలపై ఆధారపడే దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నితిన్ గడ్కరీ సూచించారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు వింటారు. మీరు కూడా వాట్సాప్ ద్వారా చిత్రగీతాలు వినాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 8662488812. మరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా మహర్షి చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ తుమ్మలచెల్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి మనకు మెసేజ్ చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వెన్నెలకంటి సాహిత్యం మహర్షి చిత్రం నుంచి.

శ్రోతలకి ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు. రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాలు వింటున్నారు. తరువాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి

శివదాసురెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై కెవి మహదేవన్ స్వరపరిచి దాశరథి సాహిత్యంలో సుశీల గానం వినండి మూగ మనసులు ఈ చిత్రం నుంచి.

కార్యక్రమం తర్వాత గుడుంబ శంఖ చిత్రం నుంచి ఎస్పీ చరణ్ సుజాత పాడిన సిరివెన్నెల సాహిత్యం వినిపించమంటూ మనకి మెసేజ్ చేశారు. మూసపేట గ్రామం నుంచి నరేష్, మెస్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం మీరు వింటున్నారు. మనకి తర్వాత మెసేజ్ ఎవరు చేశారు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయేషా చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన సి నారాయణరెడ్డి గారి సాహిత్యం ఆలయ శిఖరం ఈ చిత్రం నుంచి వినిపించమంటున్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. SBI, the bank to every Indian.
2: రాబోయే అతిథి కార్యక్రమంలో వినబోతున్న గీతం ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి సాహిత్యం రాముడు భీముడు. ఈ చిత్రం నుంచి వినిపించమంటున్నారు జ్ఞాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, పాలకులు నుంచి.

0: అదే అదే అదే
1: నింత నేను తెలుసుకున్నది.
2: శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీయ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు. రాబోయే అతిథి కార్యక్రమంలో తరువాత దృశ్యం ఈ చిత్రం నుంచి కార్తీక్ పాడిన చంద్రబోస్ సాహిత్యం, శరత్ సంగీతం వినిపించమంటున్నారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: రాబోయే అతిథిలో వినబోతున్న గీతం డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం నుంచి రాచల్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి ఈ పాట వినిపించమని అడుగుతున్నారు. ఘంటసాల సుశీల గానం వినండి.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం, వేటూరి సాహిత్యంలో ఎస్పి చరణ్ పాడిన గీతం. చిత్రం ఎవరే అతగాడు.

చిత్రగీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మరికొంచెం సేపట్లో గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
1: సార్ సార్ నమస్కారం అండి.
0: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
1: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను, తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది, కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
0: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
1: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
0: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
1: అలానే.
0: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించడానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గ్రీకు.

0: గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగు రాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకొని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబును జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత చరిత్ర 2 కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది ముఖ్యంగా మన

యువత ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా, ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని చొరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్

0: నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలరా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు. మిత్రులారా, పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, గజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కానీ మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును

అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే
5000

కుప్పెల కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వేసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది.

మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది మిత్రులారా. తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించడం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదరు సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం, కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో 3 సెప్టెంబర్ మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ 4వ తేదీన ఉంది. మనం 7వ సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలలో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను మిత్రులారా. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే
సరిపోదు.

0: మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ఉదయం 11 గంటలకు ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. ఇప్పుడొక దేశభక్తి గీతం వింటారు.

మీరింత వరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువరైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారి అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా కార్యవర్ధ గోపీశెట్టి గారితో సంభాషణ వింటారు.

0: గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం తమ 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన శ్రీ కర్ణ వరదారెడ్డి ఉరుఫ్ వరదరాజులు గారి గురించి, వారు అనూహ్యంగా రాయలసీమ ప్రాంతంలో అవకాడో పంట సాగు చేసి ఎకరానికి 4 టన్నుల అవకాడో పండించగలిగారని వారిని కొనియాడడం జరిగింది. మరి వరదరాజు గారు ఏ ఏ పద్ధతులు అవలంబించారు, ఎలా ఇంతటి విజయాన్ని సాధించగలిగారు అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాము. వరదరాజు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నోట మీ పేరు వినిపించడం సంతోషకరం. ఈ విషయం పట్ల మీరెలా అనుభూతి చెందుతున్నారు?
1: నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన నోటి ద్వారా మన పేరు వినడం ఎంతో శుభసూచకం.
0: సాధారణంగా చల్లని ప్రాంతంలోనే పెరిగే ఈ విదేశీ పంట అవకాడో, మరి తీవ్రమైన ఎండలు ఉండే రాయలసీమ, అందులోనూ కడప జిల్లాలో అవకాడో పంటను సాగు చేసి మీరు ఆదర్శంగా నిలిచారు. మోదీ గారు ప్రస్తావించిన దాని ప్రకారం దాదాపు 4 టన్నుల అవకాడో మీరు పండించగలిగారు. మరి మీ ఈ అవకాడో సాగు ప్రయాణాన్ని మా శ్రోతల కోసం వివరిస్తారా?
1: 10వ తరగతి మానేసి వ్యవసాయంలోనే కొనసాగుతా ఉన్నాను. దాదాపు 12 ఏళ్లగా వ్యవసాయంలోనే కాటుపోటులు చూశాను. ఏదైనా చేయాలని చెప్పేసి కలిందర, టమోటా, మిరప కొత్త కొత్తగా ప్రయత్నం చేసుకుంటా వచ్చాము. కానీ ఎంత ముందడుగు వేసినా వెనుకడుగుకే సాగుతా ఉన్నది. తర్వాత ఎందుకో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఏం చేయాలని అర్థం కావట్లేదు. వ్యవసాయం అంటే వెనుకడుగు వెళ్ళిపోతా ఉంది. ఇంకా ఏదైనా గానీ దీంతోనే కొత్తగా చేయాలి, కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలా అని చెప్పేసి అవకాడో అనేది విదేశీ ఫ్రూట్ మార్కెట్ లో మంచి డిమాండ్, మంచి ప్రోటీన్ ఫుడ్, కంపల్సరీ తీసుకుంటున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, అలాగే కొంచెం యూట్యూబ్ ద్వారా మనం కూడా తీసుకుందాం కొద్దిగా డీటెయిల్స్. కొద్దిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. మనకి పూర్తిగా బెంగళూరు ఏరియా, కర్ణాటక కూర్గ్ ఏరియాలో కొంచెం సాగు అవుతా ఉందనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింటే దాని నుంచి ప్రయాణం మొదలు పెట్టి మొట్టమొదటిగా ఫస్ట్ పూర్వ ప్రాంతం పోతే అక్కడ చెట్లు చూసాము. కానీ ప్రైవేట్ నర్సరీలను నమ్మలేక కొద్దిగా తీసుకోవాలనో వద్దో తెలియకోకుండా ఉండి, అప్పుడు వేరే అతను ఐఏహెచ్ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అవకాడో సాగు చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు మొక్క అని చెప్పారండి మనకి. సరే అని చెప్పేసి బెంగళూరు అవకాడో నర్సరీకి ఐఏహెచ్ఆర్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అవునండి, అవకాడో మేము కూడా సాగు చేస్తున్నాం, కానీ దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మడికేరి, కూర్గ్ ప్రాంతం మడికేరిలో. దీనికి మెయిన్ బ్రాంచ్ అక్కడే, డెవలప్ చేసేదంతా అక్కడే ఉంది. మీరు ఫర్దర్ గా ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అన్నారు. తర్వాత కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళానండి. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి మురళీధర్ సార్ అని చెప్పేసి మన తెలుగు ఆయన ఉన్నారు. ఆయన కొంచెం బాగా మాట్లాడి దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ అన్ని చెప్పి మనకి ఎలా ఉంటది ఏంటి అని చెప్పేశారు. పూర్తిగా వాళ్ళు డెవలప్ చేసిన మొక్క అక్కడ రెడీగా ఉన్నాయి చూపించారు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకు వస్తాయి రావా అనే డౌట్ కూడా ఉన్నాయి. సార్ కూడా అడిగాను, ప్రయత్నం చేయండి రావడం అయితే వస్తాయి అని చెప్పారు. ప్రయత్నం చేయాలని చెప్పేసి చేశాను.
0: అయితే రాయలసీమలో జనరల్ గా నీటి కొరత ఎక్కువ, మరి దాన్ని అధిగమించడానికి మీరు ఏ విధానం ఉపయోగించారు?
1: మొట్టమొదటిగా మనకి వాటర్ కూడా చాలా కావాలి అవకాడోకి. మనకు కూడా వాటర్ ఉన్నాయి, కానీ అంతంత మటుకు ప్రతి వెదర్ రిపోర్ట్ కి మనం వాటర్ అయితే ఇవ్వలేము అని మనకు కూడా అర్థమైంది. కానీ కొంచెం మెయింటెనెన్స్, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తే వాటర్ ఎక్కువ అవసరం అనేది మనకి చాలా రైతులకు తెలుసు. ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తే వాటర్ చాలా తక్కువ పడతాయి. ఎందుకంటే ఈ రూట్ మనకు బాగుంటుంది అని చెప్పేసి ఆర్గానిక్ పద్ధతిలోనే మనము వాటర్ తక్కువగా ఇచ్చుకున్నా కానీ వాటర్ మేనేజ్ చేయొచ్చు అని తెలిసి అక్కడ ఉన్న ప్లాంట్ తీసుకొని వచ్చి మనం నాటి ఆర్గానిక్ పద్ధతిలోనే గడ్డి వేయడం, వేరే దగ్గర తేమ శాతాన్ని నిల్వ ఉంచడం, గాలి తగలకోకుండా చేయడం అని తీసుకుంటూ వచ్చాం సార్. మనం అవకాడో రాదు అని ప్రతి ఒక్కరు చెప్పారు. చాలా మంది అన్నారు రాదు రాదు, అయినా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని. కానీ ఎందుకో నమ్మకం అయితే ఉంది సార్ నాకు.
0: మీరు అన్నట్టు అందరూ నిరాశ పరిచినప్పటికీ సంప్రదాయ పంటలు వేసి నష్టపోయే కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి వాణిజ్య పంటలను ఎంచుకొని లాభం గడించాలని మీరు ప్రయాణం కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ పంట ద్వారా ఎకరాకు మీకు సుమారు

0: ఎంత నికర ఆదాయం లభించిందని చెప్పగలరు?
1: ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం లోకల్ గానే అమ్మాం సార్, లోకల్ గా 190 రూపీస్
0: పర్ కేజీ. ఓకే,
1: బెంగళూరు మార్కెట్ బయట చెన్నై మార్కెట్ అంతా చాలా కాస్ట్ ఉన్నా కానీ మన దగ్గరికి ప్రజలు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్లారు సార్.
0: అంటే ఇప్పుడు సుమారు ఎకరాకు ఒక 5 లక్షలు వేసుకోవచ్చా?
1: ఎకరాకు వేసుకోవచ్చు సార్. ఎటువంటి ఇంకా ఫస్ట్ ఇయర్ మనకి 4 టన్స్ వచ్చిందంటే రాబోయే 20 ఇయర్స్ ఇన్ లైఫ్ సార్, ఎటువంటి సమస్య లేదు సార్. ఆదాయం పరంగా సమస్య లేదు, కానీ ఇయర్లీ 1 క్రాప్ మాత్రమే. టెన్షన్ లేకోకుండా పంట తీయాలనుకుంటే అవకాశం నంబర్ 1 సార్.
0: బాగుంది. అయితే సరైన పంటను ఎంచుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే రాయలసీమ లాంటి ప్రాంతంలోనూ కోటీశ్వరులు కావచ్చని రైతు వరదారెడ్డి నిరూపించారు అని మోదీ గారు ప్రశంసించారు. అలాగే మీలాగే మీ బాటలో సాగాలనుకున్న యువ రైతులకు కానీ రైతు సోదరులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
1: ప్రతి ఒక్కరికి సార్, మన ఇండియాలో చాలా మంది సఫర్ అవుతున్నారు సార్, వ్యవసాయంగా గానీ యూత్ గానీ ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయంలో ఏదైనా నమ్మకంగా తీస్తే 1 మార్కెట్ చేసుకోగలం. ఏదైనా గానీ ధైర్యం ఉండాలి సార్. చాలా మంచి మార్కెట్ సార్, అవకాశం మంచిది. యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా గానీ చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి, వెనుకడుగు లేకోకుండా.
0: చాలా మంచి విషయం చెప్పారు వరదారెడ్డి గారు. గౌరవ ప్రధాని గారు ప్రస్తావించినట్టు మీరు ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి. ధైర్య సాహసే లక్ష్మి అని మీరు అంటున్నట్టుగా మీ నుంచి మరింత మంది యువకులు మిగిలిన రైతులు ఆదర్శంగా తీసుకుని పంటల్లో కూడా మరింత ఆదాయాన్ని తెచ్చుకోవాలని, ఈ విధంగా భారతదేశం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ మరింత మేలు జరగాలని మోదీ గారు ఆశించినట్టుగా రైతులందరి ఆదాయం రెట్టింపు అయ్యే దిశగా మనందరం ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీకు గౌరవ ప్రధాని గారి నోట మీ పేరు రావడం మా అందరికి కూడా సంతోషదాయకం. మీరు మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి. ధన్యవాదాలు, నమస్కారం అండి.
2: మీరింతవరకు ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువరైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారు అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపిశెట్టి సంభాషణ విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: విజయవాడ కేంద్రం.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866248812 నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి. ఉభయ కుశలోపరి శ్రోతలకు నమస్కారం. గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన చూద్దాం ఎలా ఉందో. ముందుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ముందుగా అందరికి శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత రాశారు మనకి శ్రీమతి మంజరి గారు, దేవ భాషలో దివ్యంగా తెలిపారు అంటున్నారు. అక్కడైతే మనకి కొంచెం వాక్యం అయితే అందుబాటులో కనిపించట్లేదు, వాళ్ళు టైప్ చేసింది. గత గురువారం సూక్తి సుధలో డాక్టర్ జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారు శ్రీ వాల్మీకి చరిత్రను చక్కగా చెప్పారు. ఆ రోజు డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు అచ్చతెలుగన్నయ్యన పొన్నగంటి తెలుగన రాసిన యయాతి చరిత్ర కావ్యాన్ని చక్కగా పరిచయం చేశారు. రాఖీ పౌర్ణమి నాడు జీవనయాన ఇంధనం రక్షాబంధనం డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగినాయకి గారి ప్రసంగం అనేక విశేషాలను తెలిపింది. శ్రీ రాంబాబు గారు గానం చేసిన గజేంద్ర మోక్షం హరికథ శ్రావ్యమై శ్రోతలను భక్తి పారవస్యంలో ముంచెత్తింది. నిన్న డాక్టర్ చీకుల సుందరరామశర్మ గారి భాస్కర శతక పద్య విశ్లేషణం విశిష్టం. నేడు సరసవినధులని పూర్ణ పద్య కవితా లీలలు శ్రీకృష్ణ లీలలను చక్కగా ప్రదర్శించారు. అందరికీ ధన్యవాదాలు అంటూ డాక్టర్ రామడుగు వెంకట శర్మ, నాగమణి, లాస్య, సమీర, శ్రీ కార్తీక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి రాసి పంపించారు మనకి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఎవరంటే పెడన జోగానందరకాల నుంచి అప్పలరాజు పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రతిరోజు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేసిన యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది.

0: ఉంది. మీరు అడిగే జీకే క్వశ్చన్ చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ కార్యక్రమం సమయం పెంచి గంట సేపు ప్రసారం చేస్తే బాగుంటుంది అని నా మనవి అని అంటున్నారు. పరిశీలన చేద్దామండి. తర్వాత పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయ కృష్ణపురి కార్యక్రమం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. నిన్నటి రోజు శనివారం ప్రసారం ప్రారంభంలో ఇప్పుడు సమయం 5 గంటల దాటి 59 సెకండ్లను ప్రకటించారు. ఉదయం ప్రసారాలు ఆరంభమయ్యేది 5 గంటల 50 నిమిషాలు కదండి. మరి ప్రసారాల ప్రారంభంలో ఇలా తడబట్టం విస్తృత జన బాహుళ్యం కలిగినటువంటి పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఇలా తప్పు సమయం తెలియజేయటం చాలా విచారకరం అంటున్నారు. ఇది బాధ్యత రహిత్యం, శోచనీయం, వెనువెంటనే క్షమించండి అని తెలియజేస్తే బాగుండేది అంటున్నారు. అలాగే నిన్ననే తెలుగు భాషా దినోత్సవం జరుపుకున్నాం. మరి ఈరోజు ఉదయం ప్రసార విశేషాలు తెలియజేస్తూ శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో వేణుగాన కచేరీ అని తెలుపక ఫ్లూట్ వాయిద్యం తెలియజేశారు, గమనించగలరు అంటున్నారు. పాత తెలుగు చలనచిత్ర గీతాలను విశేషమైన ప్రాధాన్యం కల్పించి విరివిగా వినిపించగలరని మనవి అంటున్నారు. అలాగే కొత్త చలనచిత్ర గీతాలు వారికి నచ్చటం లేదని రాసి పంపించారు. అయితే ప్రతిరోజు లలిత గీతాలు ఒక నిర్దిష్టమైన వేళలో ప్రసారం చేస్తున్నారు. అలానే దేశభక్తి గీతాలు కూడా ఒక నిర్దిష్టమైన వేళలో కనీసం ఒక 15 నిమిషాలు వినిపించగలరు అని రాసి పంపించారు. ఇంకా వీరు గుంటూరు నుంచి నాగభూషణం తెలియజేస్తున్నారు. తర్వాత చూద్దాం మనకి పంపించారు. 25వ తేదీ మంగళవారం ప్రసారమైన సూక్తి సుధా బాగుంది అంటున్నారు. అలాగే వీరు ఇంకా ఏమంటున్నారంటే భక్తిరంజన్ కార్యక్రమంలో వరలక్ష్మి దేవి భక్తి గీతాలు విని ధరించి ఉదయరేఖ కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా నేత్రదానంపై గల అపోహలను తొలగిస్తూ కంటి దానానికి ఎవరు అర్హులో, చనిపోయిన తర్వాత ఎన్ని గంటల్లోపు కార్నియాను తొలగించాలో, ఇలా తీసిన కార్నియా ద్వారా మరో ఇద్దరి కంటి చూపు వస్తున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలు తెలియజేసిన డాక్టర్ సునీల్ కుమార్ గారికి పరిచయం చేసిన శ్రీ చుండూరు మాణిక్యరావు గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే సంగ్రామ స్వరాలు శీర్షికన శ్రీ టంకుటూరు ప్రకాశం పంతులు గారి జీవిత విశేషాలు తెలుసుకున్నాం. కర్ణాటక సంగీత కార్యక్రమం బాగుందంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సూనాబాయి, రాధామన్న రాసి పంపించారు. ఇంకా తర్వాత వీరేమంటున్నారంటే 26వ తేదీ బుధవారం సూక్తి సుధలో ఓర్పు గురించి చక్కటి సమాచారం అందించారు. అలాగే భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సద్గురు నారాయణ తీర్థ తరంగాలు విని తరించామంటున్నారు. సాయంత్రం ప్రసారమైన జానపద సంగీతం కార్యక్రమంలో ఉప్పలపాటి మణమ్మ బృందం గానం చేసిన జానపద గీతాలు మాకు నచ్చాయి, వారికి ధన్యవాదాలంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, జుగునాభాయి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. తర్వాత చూద్దాం మనకి పంపించారు. నమస్తే అంటున్నారు. నమస్తే, నేను మురళి భట్టిప్రోల్ నుంచి అంటున్నారు. ప్రతిరోజు ఉదయం భక్తిరంజని కార్యక్రమం లో చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు. అలాగే ఉదయరేఖల కార్యక్రమం కూడా బాగుంటుంది అని రాసి పంపించారు. రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు మంచి పాటలు కార్యక్రమంలో కోరుకుంటున్నారు, ధన్యవాదాలు. నేను కోరుతున్న పాటను వినిపిస్తున్నారు అంటే రాసి పంపించారు. తర్వాత సరస వినోదిని ఈ కార్యక్రమం బాగుంది అంటున్నారు. ఇంకా ఆదివారం సాయంత్రం భజనావళి శీర్షికన మీరు వినిపిస్తున్న భజన గీతాలు బాగుంటున్నాయి, శ్రోతల పేర్లు చెప్తున్నారు, వారి ఊరు పేర్లు చెప్పట్లేదు, ఊరు పేరు కూడా చెప్పండి అంటూ రాసి పంపించారు. ఇంకా తర్వాత చూద్దాం ఏమంటున్నారంటే, మనసు పరిమళించి తనువు పులకరిస్తున్న రోజు, అందని జాబిల్లు అందుకున్న ఈ రోజు, ఉదయమంతా హిమాలయ పర్వతాలు ఎదుగుతున్న రోజు, తెలియని ఆనందంతో పారిజాత పుష్పం సాధించిన రోజు, ప్రతి ఆదివారం ఉభయ కుశలబ్బర్లో మా ఉత్తరాలు చదువుతున్న తెలియని ఆనందంతో ఈ అభిప్రాయం అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ రాసిన కవిత చాలా అద్భుతంగా ఉంది. తర్వాత చూద్దాం మనకి పంపించారు వీరెవరంటే, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. 30వ తేదీ ఉదయం 6:10 అంటే ఈరోజు భక్తి గీతాలు బాగున్నాయి అంటున్నారు. ఉభయ రాసి పంపించారు. కార్యక్రమం 12:40 ప్రసారం చేయండి అంటున్నారు. అక్కడైతే వాక్యం సరిగ్గా వాళ్ళు టైప్ చేయలేదు అనిపిస్తుంది. తర్వాత చూద్దాం, ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూర్ణాలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు. చక్కటి పూర్ణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి ధన్యవాదాలు అంటున్నారు. ఈరోజు ప్రసారమైన ఈ మాసపు పాట కార్యక్రమం బాగుంది, ఈ మాస పాట బాగుంది అంటున్నారు. తర్వాత ఉత్తరాల ద్వారా కార్యక్రమాలపై అభిప్రాయాలు రాస్తుంటే మీరు చదవటం లేదు ఎందుచేత అంటున్నారు. యువలయ కార్యక్రమం హైలైట్గా ఉంది అంటూ రాసి పంపించారు. రాచర సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమగోదావరి జిల్లా నుంచి రాసి పంపించారు. తర్వాత చూద్దాం మనకి రాశారు వీరు.
1: కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ తెలియజేస్తున్నారు. నమస్తే అండి, జేరుబోత్ర బుచ్చయ్య గారు, వారి కుటుంబ సభ్యులు.
0: హనుమకొండ జిల్లా తరాలపల్లి నుంచి రాసి పంపించారు.

0: మనకి రాసి పంపించారు. ఉభయ కుశలోపరికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. కార్యక్రమాలు వారాంతం కార్యక్రమాలు వింటూనే ఉంటాము. మాకు 1 గంట 10 నిమిషాలకు పసిడి పంటలు ప్రసారం చేయమనవి కోరుతున్నాం, చేయమని కోరుతున్నాం అంటున్నారు. హనుమాన్ నగర్ నుండి గోపాలకృష్ణ సాత్విక అభి రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం మనకి రాశారు వీరు.
1: విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, శ్రోతలందరికీ కూడా మధ్యాహ్నం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్కారం అండి. ఈరోజు 137వ మన్ కీ బాత్ ప్రధాని మోదీ గారి హిందీలో తెలుగులో విన్నాము. స్వదేశీ వస్తువులు వాడాలని కడప యువరైతు వరదారెడ్డి గారు అవకాడో పంట గురించి చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు. ఈరోజు సరస వినోదిని సమస్యాపూర్ణం చాలా బాగుంది. ఆలోచన లోచనం, పద్యతోరణం, వనితావాణి, స్త్రీల కార్యక్రమం చాలా బాగుంటున్నాయి. అలానే టీన్ టైం కార్యక్రమంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం కూడా చాలా బాగుంది. ధన్యవాదాలని తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని.
0: తర్వాత చూద్దాం మనకు పంపించారు. మాకు ఈ కార్యక్రమాలు రావడం లేదు అంటూ యాడికి నుంచి రంగం వెంకటస్వామి రాసి పంపించారు. అయితే ఏ కార్యక్రమాలు రావటం లేదో స్పష్టంగా రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం. నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉభయ కుశల పరి కార్యక్రమంలో ఉత్తరాలు చాలా చక్కగా చదువుతున్నారు, మీకు మా కృతజ్ఞతలు అంటూ మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానం రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం మనకి రాసి పంపించారు. కాకపోతే చాలా సుదీర్ఘమైన లేఖ రాశారు. కోనసీమ జిల్లా అమలాపురం నుండి పేరూరి లలిత కుమారి, సిరి ఇంకా కుటుంబ సభ్యులు రాశారు. ఉభయ కుశలోపరి కార్యక్రమం నిర్వహణ చాలా బాగుంటుంది అంటున్నారు. అలాగే మనం ప్రసారం చేస్తున్న భక్తిరంజని దేశభక్తి గీతాలు కార్యక్రమం బాగుంటుంది. సూక్తి సుధలో సుఖదుఖాల గురించి పుణ్యం చేస్తే సుఖం, పాపం చేస్తే దుఃఖం అని చక్కగా చెప్పారు. బాగుంది అంటూ రాసి పంపించారు. ధన్యవాదాలు. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు. మీరు ఎవరంటే ఆకాశవాణి ఉభయ కుశలోపరి చదువుతున్న వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన్ కీ బాత్ 137వ సంచికలో గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రసంగం తెలుగు అనువాదం విన్నాను. చాలా ప్రశంసనీయం. వైఎస్ఆర్ కడప జిల్లా రైతు వరదారెడ్డి గారు అవకాడో వ్యవసాయం గురించి చాలా ప్రస్తావించారు. చాలా గర్వకారణం అంటున్నారు. ఈ ప్రసంగం విని తరించాను. చాలా బాగుంది. ఆకాశవాణి కేంద్రానికి నా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ దొర్నాల బాలరాజు వనస్థలిపురం హైదరాబాద్ కేంద్రం నుంచి రాసి పంపించారు. హైదరాబాద్ నుంచి రాశారు వారు. ఇక తర్వాత ఊట్కూరు నారాయణ జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ రాసి పంపిస్తున్నారు. ఏమంటారంటే వీరు 29వ తేదీ హిందీ సినిమా పాటలు విన్నాము, చాలా బాగున్నాయి అంటున్నారు. అలాగే ఇక తర్వాత చూద్దాం ఎవరు పంపించారంటే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవ్ రెడ్డి,
1: ఋషికేశవరెడ్డి, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. రంగస్థలంలో రక్తతర్పణం జిల్లా జాన్ బాబు గారు పేతూరు పాత్రలో పాడిన పద్యాలు చాలా బాగున్నాయి అంటున్నారు. అలానే 25వ తేదీ సూక్తి సోదరులు అడవి వెంకట గంగాధర శాస్త్రి గారు వినిపించిన సూక్తులు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. శ్రీ వరలక్ష్మి వ్రత భక్తి గీతాలు విన్నాము, బాగా నచ్చాయి అని అంటున్నారు. 27వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు లాహిరి లాహిరిలో ఇల్లు ఇల్లాలు చిత్రం నుంచి సినిమా పాటలు విన్నాము, మాకు నచ్చాయి, ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు.
0: ఇక తర్వాత మళ్ళీ మనకి పంపించారు. నమస్తే అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉభయ కుశలోపరి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు, ధన్యవాదాలంటూ ఈరోజు ఈ మాసపు పాట నచ్చింది అంటూ రాసి పంపించారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణభాయ్, రాధామున్న. ఇక తర్వాత మనకి పంపించారు ముసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ కుటుంబ సభ్యులు. 29వ తేదీ 4 గంటలకు ప్రసారమైన యువలయ కార్యక్రమం విన్నాము, మాకు నచ్చింది అంటున్నారు. మరి ఇదండి ఈనాటి ఉభయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చేవారం ఉభయ కుశలోపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
2: ఉభయ కుశలోపరి శ్రోతల ఉత్తరాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాలను పెంపొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువఫర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137 సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతో మంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నషా ముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయ్ పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై కి హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్ మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో, క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో చూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ సక్తే హై జిన్ మే డ్రగ్స్ కే ఖత్రో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో. హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కీ కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై కి వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా కంటెంట్ బనాయే జిస్సే ఇస్ దిశా మే సమాజ్ కో మదద్ మిలే.
0: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని, దాని పరిణామాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవలేదని, సమాజానికి విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా నషా ముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై ఎంతగా చర్చ జరగాలో అంతగా జరగడం లేదని ఆయన అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారులు సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
1: करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी। मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी। पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
0: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్ధతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. అలాగే

0: శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. నేడు దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచం నలుమూలల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
1: आपको ये जानकर गर्व होगा कि भारत ऐसे सपने देखने वाली दुनिया की हजारों बेटियों को एक साथ जोड़ रहा है. इस प्रयास का नाम है मिशन शक्ति सेट. इसके माध्यम से 108 देशों की 12,000 छात्राओं को सैटेलाइट टेक्नोलॉजी सीखने और इनोवेशन के क्षेत्र में आगे बढ़ने का अवसर मिल रहा है.
0: పండుగలు వేడుకలు కేవలం సంప్రదాయం నిలబెట్టడమే కాకుండా ఒకరితో ఒకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయనన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి, పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734కి చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తరువాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవన్లో 259, నవల్పరాసీ తూర్పు జిల్లాలో 184, నవల్పరాసీ పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది విదేశీయులతో సహా మొత్తం 2,498 మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఈ వరద తర్వాత ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. 275 మంది భారతీయ పౌరులు, ఇతర దేశాల జాతీయత కలిగిన 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఇంకా కనిపించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాల్లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్భంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ భవనానికి చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలపూడాలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ధ అరణ్మూల పడవ రేసును ఉపరాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పర్యటన కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండే సౌండ్ సైకిల్ 85వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు పాల్గొన్నారు. బ్రిక్స్ సహకారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవ్య అన్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు. టీ20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో చెప్పారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734కి పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు

0: ఒకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. వేటగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరి కోరికపై ఈ పాట.

దాశరథి గారి సాహిత్యంలో పూజాఫలం ఈ చిత్రానికి ఘంటసాల పాట వినిపించమంటూ పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు కోరుతున్నారు. వీరి కోరికపై ఈ పాట.

కర్ణాటక నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరు కోరుతున్నారు. పచ్చని కాపురం చిత్రానికి యేసుదాసు, ఎస్ జానకి పాడిన పాట. గీత రచన వేటూరి.

భాగ్యలక్ష్మి చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు ఈ చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. ఏలూరు నుంచి ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ వీరి కోరికపై ఈ పాట.

0: మనుషుల్లో దేవుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, సాయి కుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, బ్లేసి, అయాన్స్, సియోన, శ్యామల, వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మ, సూర్యకళ వీరందరూ కోరుతున్నారు. వీరి కోరికపై ఈ పాట.
1: ఏ రేఖ, ఓ శశిరేఖ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి భారత్లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, కిరణ్, జాన్విక, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు కొడుకు కోడలు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం, గీత రచన ఆత్రేయ.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30

0: 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటి మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: కార్యక్రమంలో ఇప్పుడు విచిత్ర బంధం. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన దాశరథి. ఈ పాటను వినిపించమంటూ తెలంగాణ వనపర్తి నుండి రామయ్య, రాణా ప్రతాప్, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, చైత్రశ్రీ, సుధారామయ్య వీరందరూ కోరుతున్నారు. వీరి కోరికపై ఈ పాట.

అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య వీరందరి కోరికపై ప్రేమతరంగాలు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఆత్రేయ సాహిత్యం.

0: మీరింతవరకు కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి

0: నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. వార్తల వివరాలు. అవకాడో సాగు రైతులకు ఆదాయాన్ని పెంచే కొత్త అవకాశాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచికలో తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. అవకాడోకు ప్రస్తుతం ఆరోగ్యపరమైన ప్రయోజనాలు, ప్రీమియం మార్కెట్లో పెరుగుతున్న ఆదరణతో ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన రైతు వరదరాజు ఉదాహరణను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవకాడో పంటపై ఆసక్తితో యూట్యూబ్ ద్వారా సాగు పద్దతులపై అవగాహన పొందిన వరదరాజు ఇప్పటి వరకు సుమారు 4 టన్నుల దిగుబడి సాధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: वरदराज जी का उदाहरण है. वे कई वर्षों से अपने खेत में टमाटर और केले की खेती कर रहे थे. एक दिन उन्होंने अपने दोस्तों के फार्म में एवोकाडो की फसल देखी. इसके बाद उन्होंने यूट्यूब से इस पर जानकारी जुटाई. अब तक वे करीब 4 टन एवोकाडो का उत्पादन कर चुके हैं. आज वे सीधे स्थानीय दुकानों को इसकी सप्लाई कर रहे हैं. नई फसल, वैज्ञानिक सलाह और सीधी मार्केटिंग से उनके छोटे से फार्म की कमाई पूरी तरह बदल गई है.
0: భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం సంతోషకరమని మన్ కీ బాత్లో తెలిపారు. మత్తురహిత జీవితం సందేశాన్ని సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువ సంగీతకారులు, విద్యార్థులు, నాటక బృందాలు, కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు. తమ ప్రయత్నాలను మత్తురహిత యువత హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
1: नशा मुक्त भारत के लिए क्या आप कोई पावरफुल स्लोगन बना सकते हैं? क्या हमारे यंग म्यूजिशियंस ऐसे सॉन्ग्स बना सकते हैं जिनमें ड्रग फ्री लाइफ का मैसेज हो? क्या स्टूडेंट्स और थिएटर ग्रुप दिल को छू लेने वाले शॉर्ट प्लेज लिख सकते हैं जिनमें ड्रग्स के खतरों के साथ साथ उनसे बाहर निकलने का रास्ता भी हो? हमारे देश में बेहतरीन कंटेंट क्रिएटर्स की कमी नहीं है. मेरा आग्रह है कि वे अलग अलग भाषाओं में ऐसा कंटेंट बनाए जिससे इस दिशा में समाज को मदद मिले.
0: పీఎం స్వనిధి పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పీఎం స్వనిధి పథకం పురోగతిపై మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మహిళలకు పీఎం స్వనిధి పథకం అండగా నిలుస్తోందన్నారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: लेकिन अब ऐसी लाखों माताओं बहनों को पीएम स्वनिधि योजना से नई ताकत मिल रही. महिला सशक्तिकरण के इस पहलू की उतनी चर्चा नहीं होती जितनी होनी चाहिए. पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही है. मैं रेहड़ी पटरी के काम से जुड़ी सभी बहनों को उनके उज्जवल भविष्य के लिए बहुत शुभकामनाएं देता हूं.
0: పండుగల సమయంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్లో రానున్న పండుగలపై మన్ కీ బాత్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. సెప్టెంబర్ 4న జన్మాష్టమి, అదే నెలలో విశ్వకర్మ పూజ జరుపుకోనున్న నేపథ్యంలో కళాకారులు, చేతి వృత్తుల నిపుణులను గౌరవించాలని కోరారు. దీపావళికి కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి ప్రమిదలు కొనడం మాత్రమే కాదని, కొనుగోలు చేసే ప్రతి వస్తువు భారతదేశంలో తయారైందా అని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ,
1: ఆనే వాలే దినో మే హమ్ ఔర్ భీ కై మహత్వపూర్ణ పర్వ మనానే జా రహే హై. ఇస్ అవసర్ పర్ అప్నే ఆస్ పాస్ కే కారిగరో, శిల్ప్కారో ఔర్ విశ్వకర్మా సాథియో కా సమ్మాన్ కర్నా చాహియే. త్యోహారో కే ఇస్ మౌసమ్ మే మే ఎక్ బార్ ఫిర్ ఆప్సే వోకల్ ఫర్ లోకల్ కా ఆగ్రహ దోహరాఊం. హమ్ అప్నే ఘర్ కే లియే జో భీ సామాన్ ఖరీదతే హై ఉసే ఎక్ బార్ జరూర్ దేఖ్ లే కి వో భారత్ మే బనా హో. भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा. इस संदेश को ज्यादा से ज्यादा लोगों तक पहुंचाना भी हमारी जिम्मेदारी है.
0: ఆకాశవాణి.

అని ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం జిల్లాలో రేపు వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించే వెలుగొండ ప్రాజెక్టు ఫేజ్ ఒకటిని ముఖ్యమంత్రి ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారని వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగు తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు పశ్చిమ ప్రకాశంలో తీవ్రంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఉపశమనం కలగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693,90,00,000 రూపాయలను విడుదల చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మంజూరైన 6,268 వితత్తు లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు 441 శస్త్రచికిత్సలు ఉచితంగా చేసినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో 289 మందికి, పాఠశాలల్లో 152 మంది పిల్లలకు 2,42,00,000 రూపాయలు వెచ్చించి ఈ శస్త్రచికిత్సలు చేయించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం శస్త్రచికిత్సల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 238 చికిత్సలు నిర్వహించగా మిగిలినవి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంతో అనుసంధానమైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్వహించినట్లు తెలిపారు. పిల్లలకు శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు సూచించినప్పుడు కొందరు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. జాతీయ చిన్నతరహా పరిశ్రమల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. చిన్నతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారతదేశం వంటి అభివృద్ది చెందుతున్న దేశంలో ఆర్థికాభివృద్దిలో చిన్నతరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తున్నాయి. అందువల్లనే చిన్నతరహా పరిశ్రమలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. త్వరలో నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల కోసం మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా ఈ శిక్షణ అందిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికకు రాష్ట స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కడపలో అవకాడో సాగు చేస్తున్న రైతు వరదరాజును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో అభినందించారు. భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పండుగల నేపథ్యంలో వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది.

0: పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి. ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: పోలీస్
4: మిస్ సీమా
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో మమ్మా.
3: హాయ్.
6: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
9: ఈనాటి కార్యక్రమంలో స్త్రీవాద సాహిత్యంలో స్త్రీల పాత్ర చిత్రణ, డాక్టర్ ఇండ్ల రాధారెడ్డి గారి ప్రసంగం వింటారు.
10: భారతదేశంలో పాశ్చాత్య ప్రభావంతో వచ్చిన ఉద్యమాలలో ఫెమినిజం ముఖ్యమైనది. స్త్రీ విముక్తివాదం, స్త్రీ విమోచనోద్యమం, స్త్రీ స్వేచ్ఛా ఉద్యమం, స్త్రీవాదం అనే మాటను ఫెమినిజానికి సమానార్థంగా తెలుగులో వాడుతున్నారు. 1975 నుండి ప్రారంభమై కొనసాగిన అంతర్జాతీయ మహిళా దశాబ్దిలో స్త్రీవాదం ఒక బలమైన ధోరణిగా ఏర్పడి తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాలను కొన్ని మార్పులకు గురిచేసింది. స్త్రీ పురుషుల మధ్య సామాజికంగా ఉనికిలో ఉన్న అసమానతలు, వ్యవస్థలోని సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పేర జరిగే అన్యాయాన్ని, అత్యాచారాలను, హింసను ప్రశ్నిస్తూ స్త్రీవాదంలో కథలు, కవిత్వం, నవలలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో స్త్రీల సమస్యలకు మూల కారణాలేమిటో విశ్లేషిస్తూ రకరకాల కోణాల్లో కథలు వచ్చాయి. అమ్మాయి పుట్టుక, పెంపకం, విద్య, ఉద్యోగం, వరకట్నం, పెళ్లిచూపులు, పెళ్లి, పిల్లలు, వైధవ్యం, పునర్వివాహం వంటి విషయాలన్నింటినీ తమ కథా వస్తువులుగా తీసుకుని అందులో స్త్రీ ఎలా చైతన్యమవ్వాలో రచయిత్రులు తెలియజేస్తూ ఉన్నారు. 1970 అబ్బూరి ఛాయాదేవి రాసిన బోనసాయి బ్రతుకులు అనే చిన్న కథ ఇప్పుడు మహావృక్షమై తన ప్రత్యేకతను చాటుతుంది. జుట్టు నుండి కాలి గోరు వరకు స్త్రీ శరీరంలో ప్రతి భాగము, ప్రతి అవయవము పురుషాధిపత్య సమాజ అవసరాలకు తగినట్లుగా మలచబడుతూ కత్తిరించబడుతుందని చెప్పే శారీరక అణసివేతను గూర్చిన శక్తివంతమైన కథ ఇది. స్త్రీ పురుషుడికి సుఖాన్ని అందించాలే కాని తాను సుఖాన్ని కోరుకోకూడదు, సుఖపడకూడదు అనే భావజాలం నుండి బయటపడి తమ లైంగిక ప్రాధాన్యతలు, ఇష్టాయిష్టాల గురించి ఆలోచించుకునే స్థితికి స్త్రీవాద కథలు వచ్చాయి. స్త్రీలు చేసే ఇంటి చాకరీకి విలువ ఉందనే విషయాన్ని తెలియజేసే కథలు, ముఖ్యంగా వైవాహిక జీవితంలో పురుషాధిపత్యాన్ని ప్రశ్నించే కథలు, జెండర్ విధానాన్ని ప్రశ్నించేవి, మాతృత్వ సమస్యను ప్రశ్నించే కథలు ఎక్కువగా కనిపిస్తాయి. తమకంటూ ప్రత్యేకమైన సామాజిక అస్తిత్వం లేక

స్నేహపూరితమైన సమస్తాయి సహజీవన సౌభాగ్యము భర్తల వలన లభించక ఆ వెలితిని చీరలతో నగలతో అలంకారంతో పూడ్చుకునే స్త్రీల జీవిత విషాదం ముక్తి విముక్తి వంటి కథల్లో కనిపిస్తుంది. అబ్బూరి ఛాయాదేవి శ్రీమతి ఉద్యోగిని లాంటి కథల్లో స్త్రీలు ఉద్యోగాది రంగాలలో సాధించవలసిన అభివృద్ధికి ఇంటి పని వంట పని స్త్రీలదేనన్న పితృస్వామ్య భావజాలం ఎంత అవరోధంగా ఉందో చెప్పారు. రంగనాయకమ్మ నన్ను అర్థం చేసుకోరు వంటి కథల్లో స్త్రీల అభిరుచులకు ఇష్టాలకు తావులేని జీవితాలను స్త్రీల దృష్టికోణం నుంచి చిత్రించారు. తమ వ్యక్తిత్వ వికాసానికి ఆత్మగౌరవం స్థితిగతులకు అవకాశమిచ్చే రీతిగా కుటుంబ సంబంధాలు ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలు ప్రజాస్వామికీకరణ చెందాలని స్త్రీలు ఆర్తిపడటం రంగనాయకమ్మ కథల్లో కనిపిస్తుంది. ఈమె రాసిన అమ్మ కథలు పురుష కోణం నుండి కథను నడిపినా మాతృత్వం స్త్రీకి గొప్ప వరమని కీర్తించే సంస్కృతిలోనే ఆ మాతృశక్తిని హీనంగా పాపంగా తలసే వైరుధ్యాలు ఉండటాన్ని ఈ కథలో చూపారు. తురగా జానకీరాణి, పోలప్రగడ రాజ్యలక్ష్మి, కె రామలక్ష్మి, చాగంటి తులసి వంటి వెనకటితరం రచయితలు సమకాలంలో స్త్రీల కుటుంబిక సామాజిక స్థితిగతులను గురించి నూతన భావజాలంతో ఇంతకు ముందు కంటే భిన్నంగా చూడగల కొత్త చూపును అలవర్చుకుని స్త్రీలు తమ సొంత అస్తిత్వాన్ని కోల్పోకూడదనే దిశగా వారి మనసులో ఆలోచనలు వికసించాలనే లక్ష్యంగా పెట్టుకుని కథలు రాశారు. ఇక ఓల్గా, కుండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని, ముక్కవాటి సుమతి, ఎస్ జయ, పి సుజాత, పౌలంకి సత్య, నాగేంద్రజ్యోతి, మృణాళిని, వైశాలి, కుప్పిలి పద్మ, కాత్యాయని విద్మహే వంటి వారు కొత్త రచయితలు ఎందరో స్త్రీవాద దృక్పథాన్ని జీవిత స్వభావంగా మలుచుకుని పితృస్వామిక జీవన సంస్కృతిని విమర్శకు పెడుతూ నిరసిస్తూ ప్రతిఘటిస్తూ ఆ సంస్కృతితో పోరాడుతూ పోరాటానికి కొత్త మార్గాలను వెతుకుతూ కథలను రాస్తున్నారు. వివాహ వ్యవస్థ కేవలం పురుషుల ప్రయోజనాలనే కాపాడుతుందని, వివాహం భద్రత కల్పిస్తుందనే విషయంలో సత్యం లేదని, స్త్రీల జీవితాలకు భద్రత వారి ఆత్మవిశ్వాసంలో వారి పోరాట పటిమలో తప్ప పితృస్వామ్య సమాజంలో లేదని స్త్రీవాద కథలు చెబుతున్నాయి. వివాహాన్ని తిరస్కరించిన స్త్రీలు, తల్లి కావడం అనేది తమ స్వవిషయమని ఆలోచించుకోవాలనే స్త్రీలు, స్త్రీలపై ప్రేమ పేరుతో, కర్తవ్యం పేరుతో, ధర్మాల పేరుతో కనిపించని హింసకు గురి చేస్తున్న పాత్రలను స్త్రీవాద కథల్లో చూడవచ్చు. పసి బాలిక నుండి పండు వృద్ధుల వరకు తప్పించుకోలేని లైంగిక హింసను స్త్రీవాద కథలు హృదయాన్ని కదిలించే విధంగా చిత్రించాయి. లైంగికత్వం, శ్రమ, మాతృత్వం అన్న మూడు ముఖ్యమైన విషయాలపై కథలు వస్తున్నాయని, అలాగే వ్యక్తిగతంగానే కాక దాని వెనుక ఉన్న సామ్రాజ్యవాద ఆర్థిక వ్యవస్థను, రాజకీయాన్ని నిలదీసే కథలు రావాలని ఓల్గా ప్రయత్నించారు. 1980లలో ఆడపిల్లల లింగ నిర్ధారణను, అబార్షన్లను, స్త్రీల శరీరాలను పిల్లలను కనే యంత్రాలుగా మాత్రమే చూసే భావజాలాన్ని స్త్రీల ఉద్యమం ఖండించింది. స్త్రీల శరీరాలపై కుటుంబ నియంత్రణ పరికరాలతో జరిపే హింసను బహిర్గతం చేసే స్త్రీవాద కథలెన్నో వచ్చాయి. వాడ్రేవ్ వీరలక్ష్మీదేవి స్త్రీల కథలు ఏ ఏ విషయాలకు ప్రాధాన్యతనిస్తున్నాయో విడదీసి చెప్పారు. స్త్రీలపై జరుగుతున్న అణచివేత, దీనికి కుటుంబం, వివాహం, పితృస్వామ్య భావజాలం ఏ విధంగా కారణమవుతున్నాయి, హింస తమపై జరుగుతున్న అణచివేత స్వరూప స్వభావాలను తెలుసుకున్న స్త్రీలు పడే మానసిక హింస, ఇంటి చాకరీ వంట పని పిల్లల పెంపకంలోనే కాక దెబ్బలకు తన్నులకు కూడా అలవాటు పడిన స్త్రీల శరీర హింస వల్ల కలిగే అవమానాల వల్ల, బానిసత్వం వలన కలిగే మానసిక హింస, ఇక లైంగిక స్వేచ్ఛ, కుటుంబాన్ని వివాహాన్ని కాదని వచ్చిన మనిషితో కలిసి జీవించగల హక్కు కోసం పోరాటం, పి సత్యవతి ఇల్లలకగానే కథా సంకలనము, ఓల్గా ప్రయోగం పేరుతో సంకలనము, అలాగే స్త్రీవాద కథలు అన్న పేరుతో ఏకే ప్రభాకర్ స్త్రీలే వ్రాసిన కథలను సంకలనం చేశారు. వంట పని, ఇంటి పని, పిల్లల్ని పెంచడం వంటివి స్త్రీలే చేయాలన్న నియమం, ఆ పనులను ఇష్టంతో కాక నియమంతో చేయవలసి రావడం, పెళ్లికి పూర్వము తండ్రి, పెళ్లి తర్వాత భర్త నిర్ణయాల మేరకే పనులు చేయడము అన్నది కనిపించని హింస, అలాగే ఆమె ధరించే దుస్తులు, మాట్లాడే మాటల వరకు ఏ విధంగా ఉండాలో పురుషుడే నిర్దేశిస్తాడు, ఆ విధంగా ఆమె నిర్ణయ శక్తిని కోల్పోతుంది. ఇది మరొక రకమైన అణచివేత. ఆర్థికంగా తను సంపాదిస్తున్నా ఆ సంపాదనపై ఆమెకు హక్కు లేకపోవడాన్ని ఆర్థికపరమైన హింసగా భావిస్తూ కథలు వచ్చాయి. సత్యవతి గారు వ్రాస్తున్న కథల్లో ముఖ్యంగా ఆ అణచివేతను కథలోని నాయక గుర్తించడము,

ఆ నుండి ఎలా బయటపడాలో తెలిపారు. ఇది దశలవారీగా జరగాల్సిన కార్యక్రమం. స్త్రీలు తాము ఏ విధంగా అణసి ఉంచబడుతున్నామో తెలుసుకున్నప్పుడు వారి జీవితం పట్ల ఒక ఆలోచన రేకెత్తి అది మానసిక హింసకు గురి చేస్తుంది. ఇది ఒక ఆరోగ్యకరమైన పరిణామం. ఈ రకమైన సంసారమే బాగుంది అన్న మత్తులో స్త్రీలు ఉన్నంతకాలం వీరు జీవిస్తున్నట్టు కాదు. ఒక పరాయీకరణకు లోనైనట్టి ఎంతో మంది స్త్రీల వేధ, బాధ, అశాంతి సత్యవతి గారి కథల అన్నింటా స్త్రీ పాత్రల్లో కనిపిస్తుంది. తమపై జరుగుతున్న అనేక రకాలైన పెత్తనాలను గుర్తించి వాటిని ప్రశ్నించగల ధైర్యం తెచ్చుకోవడం అన్నది రెండో దశ. ఈ ధైర్యానికి ఆర్థిక స్వాతంత్ర్యం అతి ముఖ్యమైన అవసరం. కర్త, కర్మ, క్రియ, వర్కింగ్ ఉమెన్ వంటి కథల్లో ఆర్థిక స్వాతంత్ర్యం వల్ల స్త్రీకి కలిగే ధైర్యాన్ని చాలా చక్కగా వర్ణించారు. కెరీర్ ఉమెన్ పట్ల పురుషులు పడే అసూయ ఎన్ని వికృత రూపాలు ధరిస్తుందో వీరు బాగా చెప్పారు. ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించిన స్త్రీ ఏ పనినైనా స్వేచ్ఛితంతో చేయాలంటారు ఓల్గా. అలాగే స్త్రీలు తన శరీరాన్ని పురుషుడి ఆకర్షణకు కేంద్రంగా భావించి దాని పట్ల ఆసక్తి పెంచుకోవడం అన్న అంశం కూడా ఆమెను బానిసను చేస్తుందంటారు తన రాజకీయ కథల్లో ఓల్గా. తన జుట్టు, శరీరపు అందాన్ని భర్తల కోసం పోషిస్తున్నవారు ఆ భర్త చనిపోతూనే జుట్టు, బొట్టు, పూలు, గాజులు, అలంకారాలన్నింటినీ తీసివేసే నిర్దాక్షిణ్యాన్ని, నిర్లక్ష్యాన్ని, సామాజిక కుటుంబ స్వభావాన్ని చీతజడలు విమర్శకు పెట్టారు ఊల్గా. స్త్రీల నోటికి హద్దులను ఏర్పరిచే కుటుంబాధికార వ్యవస్థను నోర్మై కథలో చిత్రించింది. స్త్రీల జీవితం పుట్టిన నుండి అత్తెనింటికి చేరే ప్రస్థానంలో ఆడపిల్ల అందం, తెలివి, చదువు అన్నీ ఉండాలని, పెళ్లిచూపుల వంటి వాటిని నింటినో దాటాలని ఉష్ణపక్షి కథలో కుండేపూడి నిర్మల చక్కగా చూపారు. ఇల్లు, సంసారం, ఇంటి చాకరి ఇవన్నీ తమ శరీరాన్ని తమకు పరాయి వాళ్లుగా చేసి వాటి కోసమే దాని ఉనికి అని నిర్ధారిస్తే తను ఆ నిర్ధారిత విలువలకు కట్టుబడి తన ఇష్టాల కోసం, తన కోసం కాకుండా స్త్రీ ప్రపంచం కోసం జీవించాల్సి వస్తుందని కుప్పిలి పద్మ మసిగుడ్డ కథలో, సరస్వతీ దేవి గాంధారీ రాగం కథలో, సావిత్రి ఈ దేశం ఇదో వర్గం కథలో స్పష్టంగా చెప్పారు. లైంగిక హింసకు గురైన స్త్రీల పట్ల కూడా సమాజానికి తగిన సహనం లేదు. ఆమెను తిరిగి మామూలు మనిషిగా చూడవలసిన ధర్మాన్ని ఆమె తల్లిదండ్రులు కూడా మర్చిపోయి ఆమెకు జీవితంలో చలనం లేకుండా ఎలా చేస్తారో వాడ్రేవు చినవీరభద్రుడు సుజాత కథలో కంటనీరు పెట్టించేలా చెప్పారు. లైంగిక స్వేచ్ఛ గురించి కుప్పిల పద్మ వెలుతురులోకి కథలో బాగా చెప్పారు. తమ లైంగికతను తామే నిర్వసించుకునే స్థితికి స్త్రీలు ఎదగాలని అంటారు ఓల్గా. స్త్రీ పురుషాకర్షణ సృష్టిలో అనివార్యమైంది. పురుషుడిని కాదని, వద్దని, ద్వేషం పెంచుకోమ్మని స్త్రీవాదం కోరుకోవడం లేదు. పురుషుడు స్త్రీని అణసి ఉంచే స్వభావం నుంచి, అవమానాల నుంచి, వారి అహంకారం నుంచి బయటపడమని కోరుతుంది. స్త్రీ పురుషులిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండాలన్నదే తోడు కథలో ఉన్న అంశం. తోడు జీవితమంతా అవసరమే. మధ్యలో తోడు కోల్పోయిన వాళ్లు ఒంటరిగా బ్రతకాల్సి రావడం అన్నది హింసాత్మక చర్య అంటారు తోడు కథలో ఓల్గా. స్త్రీవాదం ప్రస్తుతం ఏ కూడలి వద్ద నిలబడలేదంటారామె. స్త్రీల ఉద్యోగము, చదువు, సామాజిక హోదా, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాల పట్ల పురుషులకెప్పుడూ భయం కారణమని, తమ అధికారాన్ని ధిక్కరించి అహాన్ని దెబ్బకొట్టే స్వీయ సత్తా స్త్రీలలో పెరగకుండా రకరకాల పద్ధతులను అవలంబిస్తున్న పితృస్వామ్య వ్యవస్థ స్వభావాన్ని ఆలూరి విజయలక్ష్మి సంకెళ్ళు కథలో, కుప్పిలి పద్మ మంచుద్వీపం కథలో ప్రస్తావిస్తారు. స్త్రీవాదుల లక్ష్యం కుటుంబం, వివాహం, మాతృత్వం నుండి పారిపోవడం కాదు. ఆ జీవితంలో తాము ఆనందంగా, గౌరవంగా, హుందాగా జీవించాలనుకోవడం. సంతానోత్పత్తికి సంబంధించిన ప్రతి విషయంలో పురుషుడితో పాటు తమకు సమాన అధికారం కావాలంటూ కొందరు కథలల్లారు. పిల్లల్ని కడేది స్త్రీలే అయినా కలాలా వద్దా అని నిర్ణయించేది పురుషుడే. అటువంటి అధికారానికి బలైన స్త్రీలెందరో ఉన్నారు. అలాంటి హింస పట్ల ఉదాసీనంగా ఉండి బలైపోరాదని, ఆ విధంగా స్త్రీల జీవితం దాస్యంలో, అజ్ఞానంలో, మూర్ఖత్వంలో కొట్టుకుని పోకూడదని, స్త్రీకి శరీరము, మెదడు, హృదయం ఉన్నాయనే గుర్తింపు నిలుపుకోవాలని చెబుతుంది కుప్పిలి పద్మ తన వల కథలో. ఇక ఒంట స్త్రీల జీవితాల గురించి సౌధ రాసిన వేచిచూడు కథ బాగా చెప్పింది. కథ జీవితమంత గొప్పది, సమాజమంత విశాలమైనది. ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చిన కథల్లో ప్రధానంగా కనిపించే ఇతివృత్తాలు రెండే రెండు.
ఒకటి గ్లోబలైజేషన్, దానికి అనుగుణంగా మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు.

రెండోది సమాజంలోని వివిధ వర్గాల అస్తిత్వ వేదన ప్రాంతీయత కోణంలో స్త్రీవాదం కనిపిస్తుంది. ఇక దళిత కథలను మరింత లోతుగా పరిశీలించినప్పుడు దళిత స్త్రీవాదానికి

0: భావజాలం ఉందని తెలిపే కథలను ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి నీకు నాకు నడుమ, వెండి కిరీటం కథా సంపుటాల్లో చూడవచ్చు. కులమతాలేవైనా స్త్రీలందరూ ఎదుర్కొనేది ఒకటే సమస్య అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాస్తున్న నేటి తరం ప్రతిభావంతులెందరో స్త్రీవాద కథలని అనేకానేక అస్తిత్వవాదాలను, సంక్లిష్ట సామాజిక నేపథ్యాలను కలుపుకుంటూ ప్రవాహం వలె సాగిపోతున్నారు. వర్గ, వర్ణ, జాతి, మత, లైంగిక ప్రాధాన్యతల అస్తిత్వాలతో స్త్రీలపై జరిగే హింసకు ప్రతిఘటిస్తూ, ఉద్యమిస్తూ ముందుకెళ్తున్నారు. షాజహానా, మానస, ఇడ్లూరి చైతన్య, పూర్ణిమ, అపర్ణ, స్వాతి లాంటి వారు ఈ తరం స్త్రీ సమస్యలకు కథారూపమిస్తూ వాస్తవికతకు అక్షర రూపము ఇస్తున్నారు. రాకుమారుడెవరో వచ్చి తనను తీసుకెళ్తాడనే ఊహాలోకం నుండి బయటపడిన స్త్రీ నిజ జీవితంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ బిడ్డ కావాలంటే పెళ్లి, సహజీవనం లేకుండానే ఆధునిక సైన్స్ టెక్నాలజీ సహాయంతో బిడ్డను కనే స్వేచ్ఛతో బ్రతకగలిగే స్థితిలో నేడు ఉంది.
1: మీరింతవరకు స్త్రీవాద సాహిత్యంలో స్త్రీల పాత్ర చిత్రణ డాక్టర్ ఇండ్ల రాధారెడ్డి గారి ప్రసంగం విన్నారు.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎలా, దీని గురించిన విశేషాలు వింటారు. రోగ నిరోధక శక్తి అనేది శరీరంలోని అత్యంత ముఖ్యమైన ప్రక్రియలలో ఒకటి. ఇది వ్యాధులను దరిచేరకుండా ఉంచడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకు జలుబు, ఫ్లూ ఇంకా అనేక రకాల వైరస్లు మన దరిచేరకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఆహారమే అనేక రోగాలకు ఔషధం. ఆహారాన్ని కనుక సరిగ్గా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయనట్లయితే శరీరంలోకి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు ప్రవేశించి అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. శరీరానికి కావలసిన శక్తిని అందించడానికి వ్యాధి నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలనేవి మొదలవుతాయి. అందుకోసమే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి ఉత్తమమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా వంటగదిలోనే సులభంగా లభిస్తాయి. అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయవలసిన అవసరమే లేదు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నల్ల మిరియాలు. నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండేటటువంటి నల్ల మిరియాలను రోజూ కనుక భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. ఇవి సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వెల్లుల్లి గురించి తెలుసుకుందాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో జింక్, సల్ఫర్, సెలీనియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుళ్ళు, క్యాన్సర్కు కారణమయ్యే బ్యాక్టీరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల జలుబు మరియు దగ్గును దరిచేరనివ్వదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అల్లం గురించి తెలుసుకుందాం. మనం నిత్యం ఏదో ఒక వంటకంలో అల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం మన శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అందుకే అల్లాన్ని మన రోజువారీ వంటలో తప్పక వాడటం చాలా మంచిదని, దానివల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక తరువాత నిమ్మ. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్ సి అనేది చాలా అవసరం. వైరస్, బ్యాక్టీరియా నుంచి కాపాడటానికి ఈ విటమిన్

సి చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీఫంగల్ మరియు క్రిమినాశకంగా నిమ్మ బాగా పనిచేస్తుంది. నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి ఎంతగానో వృద్ధి చెందుతుంది. ఇప్పుడు పసుపు. పసుపుని మనం వంటకాల్లోనే కాకుండా దెబ్బలకు కూడా రాస్తూ ఉంటాము. యాంటీఫంగల్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను పసుపు కలిగి ఉంటుంది. పసుపు వ్యాధి కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్లకు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు తేనె గురించి తెలుసుకుందాం. తేనె కలిగి ఉన్న మంచితనాన్ని ఎంత వివరించినా కూడా తక్కువే. ఆయుర్వేదం ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వ్యాధులను తగ్గించడమే కాకుండా మన శరీరంలోకి అనేక సూక్ష్మక్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పుప్పొడి ఉంటాయి. ఇవి క్రిమినాశక మందులుగా తయారయ్యి కాలానుగుణంగా వచ్చే అనేక రకాల అలర్జీల నుండి ఉపశమనం పొందడానికి తోడ్పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవే కాకుండా తాజా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. అలాగే శారీరక వ్యాయామం, యోగా ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పళ్లలో బీటా కెరోటిన్, విటమిన్ బి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక నారింజ, నిమ్మ, బత్తాయి, బెర్రీ తదితర సిట్రస్ జాతి పళ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆయా కాలాల్లో పండే అన్ని కూరగాయల్లోనూ, సుగంధ ద్రవ్యాల్లోనూ రోగ నిరోధక శక్తిని పెంపొందించే పలు రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పోషకాలు మోతాదుకు మించి ఉన్నా కూడా వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. సమతులంగా ఉండేలా చూసుకుంటే మనలో రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడే మన శరీరంపై దాడి చేసే వైరస్, బ్యాక్టీరియా లాంటి వేటినైనా సరే ఎదుర్కొనేటటువంటి శక్తి మనలో ఉంటుంది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులు

0: ఎక్కడైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
2: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో నిర్మలా కాన్వెంట్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం వింటారు.
3: మానవ సేవే మాధవ సేవ, లఘునాటిక. సమర్పించువారు నిర్మలా హైస్కూల్ విద్యార్థిని, విద్యార్థులు. ఇందులోని పాత్రలు, పాత్రదారులు: తల్లి సత్యశ్రీ, తండ్రి శేషసాయి, కొడుకు లీలామణిచరణ్, కొడుకు స్నేహితుడు కుశాల్ చక్రవర్తి, టీచర్ తన్మయి ప్రియ, కథకురాలు పూజ, బిచ్చగత్తె యశోద, బిచ్చగత్తె కొడుకు ప్రవీణ్, ముసలితాత సీతారాం.
4: కిరణ్ చాలా మంచి బాలుడు, మంచి క్రమశిక్షణతో మెలుగుతాడు. తల్లిదండ్రులంటే ఎంతో గౌరవంగా ఉంటాడు. ఉపాధ్యాయుల ఎడల భయభక్తులు కలిగి ఉంటాడు. ప్రతి విషయంలోనూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడు. తన తోటివారికి సహాయం చేసే మనస్తత్వం కలవాడు. క్లాసులో ఉపాధ్యాయురాలు చెప్పిన మాటలు కిరణ్ మనసును ఎంత ప్రభావితం చేశాయో చెప్పడమే మన ఈ లఘునాటిక ఉద్దేశం. ఒకరోజు స్కూల్లో జరిగిన సంఘటనలు.
5: రవి, రవి, నీకేమైందిరా, చేతికి కట్టేంటి?
6: మొన్న స్కూల్లో పడిపోయాను కదరా, కుడి చేతికి దెబ్బ తగిలింది. డాక్టర్ గారు ఎక్స్రే తీసి చెయ్యి విరిగిందని చెప్పారు. 6 వారాల పాటు ఈ కట్టు ఉంచుకోవాలని చెప్పారు.
5: అయ్యో పాపం, బాగా నొప్పిగా ఉందా? ఈ చేతితో ఏ పని చేసుకోలేకపోతున్నావు కదరా.
6: అదేరా, నాకు భయంగా ఉంది. ఈ చేతితో నేనేమీ రాసుకోలేను. నోట్స్లన్నీ ఎలా రాసుకోవాలో ఏమిటో.
5: నువ్వేమీ బాధపడకురా, నీ నోట్స్లన్నీ నేను రాసి పెడతాను, సరేనా?
6: నిజంగానా? చాలా సంతోషం రా.
5: మనిద్దరం స్నేహితులం కదరా, ఒకరి కష్టాల్లో మరొకరు సాయం చేసుకోవాలి.
6: అదిగో టీచర్ గారు వస్తున్నారు, ఇవాళ ఏం పాఠం చెబుతారో.
7: గుడ్ మార్నింగ్ టీచర్.
8: గుడ్ మార్నింగ్ పిల్లలు. రవి, నీ చేతికా కట్టేమిటి?
6: దెబ్బ తగిలింది టీచర్, కట్టు కట్టారు.
8: సరే, జాగ్రత్తగా ఉండు. ఈరోజు నేనొక ప్రముఖ వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను.
7: ఎవరు టీచర్?
8: ముందుగా నేను మీకు కొన్ని సూచనలను ఇస్తాను, మీలో ఎవరా వ్యక్తిని గుర్తుపట్టగలరో చూస్తాను.
7: అలాగే టీచర్.
8: ఆ వ్యక్తికి భారతరత్న వచ్చింది.
6: వాజ్పేయి గారా టీచర్?
8: నోబెల్ బహుమతి కూడా వచ్చింది.
9: రవీంద్రనాథ్ ఠాగూరా టీచర్?
8: ఆమె ఒక మానవతావాది, కలకత్తాలో ఉండేవారు.
7: వారు మదర్ థెరిసా గారా టీచర్?
8: అవును పిల్లలు, బాగా గుర్తుపట్టారు. ఈరోజు మనం మదర్ థెరిసా గురించి, ఆమె చేసిన సేవలను గురించి తెలుసుకుందాం. మదర్ థెరిసా అసలు పేరు ఆగ్నెస్ గోన్షా బోజాక్షువు. ఆమె యుగోస్లేవియా దేశానికి చెందినవారు. ఆమె పేదలకు, దీనజనులకు సేవ చేయి సంకల్పించి క్రైస్తవ సన్యాసినిగా మారి భారతదేశానికి వచ్చారు. 1946 September 10 రైలు ప్రయాణ సమయంలో ప్రభువు ఇచ్చిన పిలుపు మేరకు ఆమె దీన జనోద్ధరణకు కంకణం కట్టుకున్నారు. ఆమె చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆమెకు 1979 నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. అంతేకాక 1980 భారత ప్రభుత్వం వారు ఆమెకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఇచ్చి సత్కరించారు. ఆమె వివిధ దేశాల నుండి ఎన్నో బహుమతులు, ప్రశంసా పురస్కారాలు లభించాయి. ఆమె తన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే సంస్థ ద్వారా ఎంతో మందికి సేవ చేశారు.
4: టీచరు గారు మదర్ థెరిసా గురించి పిల్లలకు వివరంగా చెప్పారు. స్కూల్

0: తరువాత కిరణ్ ఇంటికి వెళతాడు.
1: అమ్మా అమ్మా, ఈరోజు స్కూల్లో ఏమైందో తెలుసా?
2: ఏమైంది బాబు?
1: నిన్న నా ఫ్రెండ్ రవికి దెబ్బ తగిలిందని చెప్పాను కదా.
2: అవును చెప్పావు.
1: అతనికి చెయ్య విరిగిందమ్మా.
2: అయ్యో పాపం.
1: చేతికి కట్టు కట్టారు. ఈరోజు మా టీచర్ గారు చాలా నోట్స్ ఇచ్చారు. పాపం రవి నోట్స్ రాసుకోలేడు కదా, అందుకని రవికి కూడా నేనే నోట్స్ రాసి పెట్టానమ్మా.
2: చాలా మంచి పని చేశావు బాబు. ఇతరులకు సహాయం చేయటం చాలా మంచిది. సరే, తొందరగా స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను, తిని చదువుకుందువు గాని.
1: అలాగేనమ్మా.
0: మర్నాడు ఉదయం.

0: కిరణ్, బాబు కిరణ్, ఒకసారి ఇటు వస్తావా?
1: ఏంటి నాన్నగారు?
0: బాబు, దేవునికి పండ్లు నైవేద్యం పెడదామనుకున్నాను, కానీ సమయానికి ఇంట్లో ఏ పండ్లు లేవు. నువ్వు ఒక అరడజన్ అరటిపండ్లు కొనుక్కుని వస్తావా?
1: అలాగే నాన్నగారు. సమయానికి నా దగ్గర చిల్లర లేదు. ఈ 100 రూపాయలు తీసుకుని అరడజన అరటిపళ్ళు తీసుకో. మిగిలిన చిల్లర జాగ్రత్తగా తీసుకురా.
2: అలాగేనమ్మా.
3: కిరణ్ బయటకు వెళ్ళి అరటిపళ్ళు తీసుకుని వస్తుండగా దారిలో జరిగిన కొన్ని సంఘటనలు. ఒక బిచ్చగత్తె తన చిన్న కుమారునితో బిచ్చమెత్తుకుంటుంది.
4: అయ్యా దమ్మంచి అండయ్యా, అమ్మా దమ్మంచి అండమ్మా, పిల్లా డాకలతో ఏడుస్తున్నాడమ్మా, అమ్మా ఒక్క రూపాయి దమ్మంచి అండమ్మా,
5: అమ్మా ఆకలేస్తుందమ్మా, అమ్మా నాకు ఆకలేస్తుందమ్మా, అమ్మా నాకు తినడానికి ఏమన్నా పెట్టమ్మా.
4: ఊరుకోరా ఊరుకో, ఎవరైనా ఒక్క రూపాయి పిచ్చమేస్తేనే మనకి కూడు దొరుకుతుంది.
2: ఎందుకనమ్మా అబ్బాయి అలా ఏడుస్తున్నాడు?
4: ఆకలికి ఆకలేక ఏడుస్తున్నాడయ్యా.
5: అమ్మా అరటిపళ్ళమ్మా, అమ్మా నాకు అరటిపళ్ళు కావాలమ్మా, అమ్మా ఆకలేస్తుందమ్మా.
4: ఊరుకోరా ఊరుకో, ఎవరైనా తేకల మహారాజులు మిచ్చమేస్తే నీకు అరటిపండ్లు కొనిస్తా.
2: చూడమ్మా ఈ 3 అరటిపళ్ళు ఆ అబ్బాయికి పెట్టు, పాపం బాగా ఆకలితో ఉన్నాడు.
4: చాలా సంతోషం బాబయ్య, చాలా సంతోషం. నీవు 10 కాలాల పాటు సల్లగా ఉండాలా, ఆ దైవం మిమ్మల్ని సల్లగా చూడాలా.
3: కిరణ్ అక్కడ నుండి వెళుతుండగా దారిలో ఒక ముసలి తాత పడిపోయి మూలుగుతూ ఉండడం చూస్తాడు.
5: ఆకలి ఆకలి దేవుడా.
2: తాత తాత లే తాత, ఎందుకు తాత అలా మూలుగుతున్నావు? ఇలా రోడ్డు మీద పడిపోయావేంటి?
5: బాబు ఆకలి బాగా ఆకలిగా ఉంది బాబు, అన్నం తిని 2 దినాలైంది, నీళ్లు తాగి తాగి పొట్ట ఉబ్బిపోయింది, శోష వచ్చేట్టు ఉంది, పానం పోయేట్టు ఉంది.
2: అయ్యో పాపం, మీ ఇల్లెక్కడ తాత? పద మీ ఇంటికి తీసుకెళ్తాను.
5: బాబు నాకు ఇల్లు వాకిలి లేదయ్యా, ఆదారి ఈదారి తిరుగుతూ పొట్ట పోసుకుంటున్నాను.
2: అయ్యో పాపం, ఇంద ఎరటి పళ్ళు తిను తాత, నీకు కొంచెమైనా ఆకలి తీరుతుంది.
5: నిజంగానా బాబు నాకు అరటి పండ్లు ఇస్తున్నావా? ఎంత జాలిగుంటే బాబు నీది, నా ఆయుష్ కూడా పోసుకుని చిరకాలం హాయిగా ఉండు బాబు.
2: ఉండు తాత, నీకు కొన్ని నీళ్లు తీసుకుని వస్తాను.
3: తాతకు నీళ్లు తాగించి కిరణ్ తాతను దగ్గరలో ఉన్న ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లి తాతను అక్కడ దింపి తన దగ్గర ఉన్న మిగిలిన డబ్బులన్నీ ఇచ్చి ఇంటికి వెళతాడు. అక్కడ కిరణ్ వాళ్ళ నాన్న కిరణ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
0: కిరణ్ కిరణ్, ఏమైంది? ఎందుకింత ఆలస్యం చేశావు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీ చేతుల్లో పండ్లు లేవేమిటి? ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు? మాట్లాడు.
5: నాన్న మరేమో అది అది.
1: నాన్నగారి మాటలకు సమాధానం చెప్పకుండా అలా నసుగుతావేం? జవాబు చెప్పు. పళ్ళేవి? మిగిలిన డబ్బులేవి?
2: అమ్మా మరేమో, నేను పండ్లు తీసుకుని వస్తుంటే మధ్యలో ఒక చిన్న పిల్లవాడు

0: వాడు ఆకలికి ఆగలేక ఏడుస్తున్నాడు. అప్పుడు నేను నా దగ్గర ఉన్న అరటి పండ్లలో 3 అరటిపండ్లు ఆ అబ్బాయికి ఇచ్చాను. మరేమో ఒక తాత నీరసంతో రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. అప్పుడు నేను ఆ తాతకు మిగిలిన 3 పళ్ళను ఇచ్చాను. తాతకు నీళ్లు త్రాగించి దగ్గర ఆసుపత్రిలో చేర్పించాను. తాతకు మిగిలిన చిల్లర్ని ఇచ్చి వచ్చానమ్మా.
1: ఎందుకు కిరణ్, ఎందుకలా చేశావు?
0: తాతను చూస్తే జాలేసిందమ్మా. నాన్నగారు, మీరు కూడా ఎప్పుడూ చెప్తారుగా, మానవ సేవే మాధవ సేవని. అందుకే అలా చేశాను నాన్నగారు. మదర్ తెరీసా కూడా చిన్నపిల్లలకు, రోగులకు సాయం చేసేందుకే కదా వాళ్ళ దేశం వదిలి మన దేశానికి వచ్చారు. ఆవిడే చెప్పారట, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మా టీచర్ గారు చెప్పారు. నేనేమైనా తప్పు చేశానా నాన్నగారు?
2: లేదు బాబు, నువ్వు చాలా మంచి పని చేశావు. నీకు ఏమైందనే కంగారుతో అలా కోపంగా మాట్లాడాను. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది బాబు. చిన్నవాడివైనా ఎంత చక్కగా సాయం చేశావు. నీలాగా అందరూ ఆలోచిస్తే మన సమాజం ఎంతో బాగుపడుతుంది, మనుషుల మధ్య అంతరాలు తొలగిపోతాయి. మొత్తానికి మీ టీచర్ గారు చెప్పిన మదర్ థెరిసా పాఠం నీ సమాజ సేవకి నీకు ఒక మార్గాన్ని చూపింది. గొప్పవాళ్ళు చూపిన మార్గాన్ని అనుసరిస్తే భవిష్యత్తులో నువ్వు అంతటి వాడివవుతావు.
1: అవును బాబు, నువ్వెంత అదృష్టవంతుడివిరా. రాతిలోనే భగవంతుణ్ణి దర్శిస్తాము, కాని ఈరోజు ఆ దీనజనులలోనే నీకు ఆ భగవంతుని సాక్షాత్కారం లభించింది. అంతకన్నా ఇంకేమి కావాలిరా? నీ జన్మ ధన్యమైంది. నువ్వు స్వార్థానికి లొంగిపోక, స్వలాభాన్ని చూసుకోకుండా నీకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయి. ఆ బాబు, కిరణ్ సమాజ సేవలో పడి నీ చదువును అశ్రద్ధ చేయకూడదు సుమి.
0: అమ్మా, నాన్నగారు చాలా సంతోషం. నేను నా చదువును అస్సలు అలక్ష్యం చేయను. బాగా చదువుకుంటాను, మంచి మార్కులు తెచ్చుకుంటాను.
3: భగవంతునిపై నమ్మకంతో పాటు దీనజనుల సేవ చేసిన వాడే ఆ దేవుడి కృపకు పాత్రులవుతారు. దీనులను, దిక్కులేని వారిని ఆదుకోవటం, ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని అందివ్వడం, అనాథలను చేరదీయడం, ఇదే మానవునిగా పుట్టిన మనం నిజంగా అనుభవించే భోగభాగ్యాలు. టీచరు గారు చెప్పిన మాటలు విన్న కిరణ్ దానిని ఆచరణలో పెట్టాడు. కాబట్టి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ థెరిసా మాటలతో స్ఫూర్తిని పొంది మన బాలలందరం సమాజ సేవలో పాలు పంచుకుని స్వచ్ఛ భారతాన్ని సాధిద్దాం.
4: జై హింద్.
1: ఈ నాటిక రచన మరియు దర్శకత్వం వహించిన వారు శ్రీమతి శారదాదేవి మరియు శ్రీమతి రాజరాజేశ్వరి. ఈ పాట పాడుతున్న నిర్మలా పాఠశాల విద్యార్థులు ఇంద్రాణి, సంకీర్తన, సాయి ప్రణతి, వైష్ణవి, కీర్తన, రసజ్ఞ, శ్రీలేఖ, పి లాస్య, ఏ లాస్య, ప్రణీత, తేజశ్రీ, యస్విత, కౌశిక్, తబల అయ్యప్పన్. రచన శ్రీమతి జి శ్రీశోభ. సంగీతం శ్రీమతి కె ఉమా.

మానవ సేవే మాధవ సేవ. ప్రతి మనిషి తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను తమ కొరకు మాత్రమే కాకుండా ప్రపంచ సౌభాగ్యానికి వినియోగించాలి. సమాజపరంగా మనం అనుభవించే ప్రతి సంపద ప్రకృతి మనకిచ్చిన వరం కాబట్టి సహాయం చేసే గుణం మనమందరం ప్రకృతి నుండే అలవర్చుకోవాలి. ఆ సంపదను తిరిగి సమాజం కోసమే వినియోగించాలి. దీనికోసం మనం మన చుట్టూ ఉన్న వారికి సహాయపడటం కొరకు కొంత సమయాన్ని తప్పక కేటాయించాలి. సమాజ సేవలోనే మనం తృప్తిని ఆనందాన్ని పొందగలుగుతాం. దీని ద్వారా భగవంతుని చేరటానికి మార్గాలని సుగమం చేసుకోగలుగుతాము. కానీ ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ఆలోచిస్తే ప్రజలు స్వార్థపరులై స్వప్రయోజనాల కోసమే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. మనం వేసే ప్రతి అడుగు, ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎంతో అమూల్యమైనది. స్వప్రయోజనాలను వీడి సమాజ ప్రయోజనాలకు ధనం వినియోగిస్తే దాని విలువ మరింత పెరగక మానదు. నిస్వార్థమైన సేవ మాత్రమే మనిషిలో నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మనలోని శక్తిని, ధైర్యాన్ని మేల్కొలుపుతుంది. మనిషిలోని సేవా పరాయణత్వమే భగవంతునికి సమర్పించగలిగే అమూల్యమైన కానుక. ఈ భావంలోనే మన దేశంలోనూ ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక సేవా సంస్థలు జీవం పోసుకుని మానవాళికి సేవలందిస్తున్నాయి. సేవ కోసం చాచే చేయి మాత్రమే ఇతరుల కష్టాలను తొలగించగలదు. అందుకే ప్రార్థించే పెదవుల కన్నా సేవలందించే చేతులు మిన్నా అని చెప్పడంలో మదర్ తెరీసా ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడనటానికి మన పురాణాలు, శాస్త్రాలే నిదర్శనం. అందుకే మానవ సేవే మాధవ సేవని, సమత మమతలే భగవంతుని చేరే మార్గాలని బుద్ధుడు, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస ఈనాటికి అట్టి మహానుభావులు మార్గంలో నడిచి ఎందరెందరో నిస్వార్థంగా తమ అమృత హస్తాలతో సమాజానికి సేవలు చేయటానికి మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. వారందరి సేవలలో సమాజం, తద్వారా భూమాత తమ ఆశీస్సులలో మానవత్వాన్ని పునీతం చేస్తున్నాయి. తోటి మనిషికి నీవు సేవ చెయ్యి, నీకు పదింతలు చెల్లిస్తానని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఉవాచ. నీవు ఏ పని చేసినా పేరు రావాలని ఆలోచించకు. నీ సేవను భగవంతుడెప్పటికీ గుర్తిస్తాడు. నీ ధర్మాన్ని గుర్తెరిగి నడుచుకో. అదే నీకు కొండంత భరోసానిస్తుంది. ఒక్కొక్క నీటిబొట్టు కలిస్తే మహాసముద్రమైనట్టు చాచిన ఒక్క చేయి వేయి చేతులై, వేసిన ఒక్క అడుగు వేయి అడుగులై సమాజ సేవా మార్గానికి దారి చూపుతుంది. చీకట్లో దారి తెలియక కొట్టుమిట్టాడే వానికి గోరంత దీపమే కొండంత వెలుగై దారి చూపిస్తుంది. బురదలో పుట్టిన పద్మం కూడా దాని రూపురేఖ విలాసాలతో ఐశ్వర్య దేవతలకు సదనమై పరమాత్ముని సేవలో ధన్యతను పొందింది. అలాగే హింసోన్మాదమనే బురదలో కూరుకుపోతున్న సమాజానికి నువ్విచ్చే ఒక చిరునవ్వు, మంచి మాట, నీలో ఓర్పు, జాలి, కరుణాతత్వమే

సమాజ సేవకు నువ్వు పెట్టే పెట్టుబడి. అందుకే మన భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన గాంధీ మహాత్ముడు అహింసో పరమోధర్మ అనే సిద్ధాంతాన్ని ఎంచుకుని దీనజనుల సేవకు శ్రీకారం చుట్టి సమాజాన్ని ప్రభావితం చేశారు. అందుకే సేవే సత్యం, సేవే నిత్యం, సేవే సర్వస్వం.

0: మీరింతవరకు నిర్మలా కాన్వెంట్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
1: అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకీర్తన్. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన సంగీత జ్ఞానము త్యాగరాజస్వామి రచించిన ఆదితాళంలో ధన్యాసి రాగంలో కీర్తన.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 3 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ಆಕಾಶವಾಣಿ. ವರ್ಕ್ ಫ್ರಮ್ ಹೋಮ್ ಹಾಸ್ಯ ನಾಟಕಂ. ರಚನಾ ಶ್ರೀ ಅದ್ದೇಪಲ್ಲಿ ಭರತ್ ಕುಮಾರ್. ನಿರ್ವಹಣಾ ಡಾಕ್ಟರ್ ಸಾಂಬಶಿವರಾವ್ ಕಂಡ್ರಾತಿ. ಸಹಕಾರಂ ಶ್ರೀ ಜಂಗಾ ಅನಿಲ್ ಕುಮಾರ್. ಹಿನ್ನೆಲೆ ಪಾತ್ರಲು ಪಾತ್ರಧಾರಲು ಸುಧೀರ್ ಶ್ರೀ ಕೆವಿ ಪ್ರದೀಪ್. ಸೌಮ್ಯ ಶ್ರೀಮತಿ ಪುಷ್ಪ ತುಮ್ಮಲಪಲ್ಲಿ. ತಲ್ಲಿ ಶ್ರೀಮತಿ ಲಾವಣ್ಯ ಸುನಿಲ್ ದಮ್ಮು. ಕಿರಣ್ ಶ್ರೀ ಭೋಗಿರೆಡ್ಡಿ ಶ್ರೀನಿವಾಸ್. ಮಾಮ ಶ್ರೀ ಪಿ ಸತ್ಯನಾರಾಯಣ ಪ್ರಸಾದ್. ಮ್ಯಾನೇಜರ್ ಡಾಕ್ಟರ್ ಸಾಂಬಶಿವರಾವ್ ಕಂಡ್ರಾತಿ. ಪುಷ್ಪಂ ಶ್ರೀ ಬಿಡಿಎಲ್ ಸತ್ಯನಾರಾಯಣ. ವಿನಂಡಿ ವರ್ಕ್ ಫ್ರಮ್ ಹೋಮ್ ಹಾಸ್ಯ ನಾಟಕಂ.
1: సౌమ్య సౌమ్య డార్లింగ్,
2: ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇక నువ్వు వేడివేడిగా కాఫీ తెచ్చిస్తే ఎంత చక్కగా తాగి పెడతా. ఏంటి రెస్పాన్స్ లేదు? సౌమ్య సౌమ్య, అమ్మ దొంగ, ఇక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. అరే అరే, ఏమైంది సౌమ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే ప్లీజ్ చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు?
3: మరి నాకు
2: చెప్పు. నీకు
3: నాకు కాఫీ పెట్టడం రాదండి.
2: ఓ సింతేనా, ఎందుక నువ్వు ఏడుస్తూ కూర్చుంది? భలేదానివే, ఏడ్చి ఏడ్చి నీ అందమైన మొహం చూడు, ఎలా అయిపోయిందో చూడు.
3: ఏమన్నా అంటారని భయం వేసి ఏడుపు వచ్చేసిందండి.
2: భయపడ్డాను. నేనేమన్నా దెయ్యాన్నా పూతాన్నా? నిన్ను ప్రేమగా చూసుకునే నీ పతిదేవుండి. డోంట్ వారీ, అయినా కాఫీ పెట్టడం పెద్ద పనే.

0: ఫిల్టర్లో కాఫీ పౌడర్ వేసి వేడినీళ్ళు పోసి వెయిట్ చేస్తే డికాషన్ కిందకి దిగుతుంది. ఆ తర్వాత పాలు కాసి పంచదార వేసి అందులో డికాషన్ కలిపితే కాఫీ ఫినిష్.
1: అయితే మీకు కాఫీ కలపడం బాగా వచ్చన్నమాట.
0: ఎందుకు రాదు?
1: మరైతే ఈ పూటకి మీరే కానిచ్చేయకూడదు.
0: అదెంత పని? 5 నిమిషాలు సెల్ ఫోన్లో నువ్వు సూక్తులు గుడ్ మార్నింగ్ మెసేజ్లు చూస్తూ ఉండు, నేను ఇలా వెళ్ళి అలా కాఫీతో వస్తాను.
1: థ్యాంక్స్ అండి. హలో అమ్మా, ఇప్పుడే మొదటి బాంబు పేల్చేశాను.
2: ఏంటి, ఏమన్నా ప్రమాదమా?
1: లేదే, అంతా సేఫే. పాపం ఆయన నన్ను పల్లెత్తు మాట కూడా అనకుండా తనే కాఫీ పెట్టుకొస్తానని లోపలికి తుర్రుమన్నాడే.
3: ఆమెకేం చేస్తాడు, పెళ్ళైన మగాడు కూరలు పీకించిన పాములాటోడి. అదైతే పుట్టైనా కొడుతుంది, మగాడు నష్ట పెడతాడు తప్ప ఇంకేం చేయలేడు.
1: ఓకే ఓకే, ఉంటానమ్మా.
3: సరే సరే, తేడా వస్తే మాత్రం కాల్ చేయి.
0: కాఫీ రెడీ.
1: థ్యాంక్స్ అండి. అబ్బా, ఇలాంటి కాఫీ నా లైఫ్ లో తాగలేదండి.
0: అంత చండాలంగా ఉందా?
1: లేదు, సూపర్ గా ఉంది అంటున్నాను.
0: థ్యాంక్స్. ఆ కప్పిలై.
1: ఆ పని నాకు వదిలేయండి. ఏమండి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?
0: ఈ రోజు టిఫిన్ దోశలా పూరీలా, ఏం తింటే బాగుంటుందా అని.
1: దానికి అంత ఆలోచించడం ఎందుకండి? మీకేది తొందరగా అయిపోతుంది అనుకుంటే అది చేసేయండి.
0: నేను చేయడం ఏంటి?
1: మరి నాకు రాదుగా.
0: ఏది రాదు? దోశలు పోయటమా, పూరీలు వేయటమా?
1: రెండును.
0: ఓకే, పోనీ ఉప్మా.
1: రాదు.
0: ఏంటి, ఉప్మా చేయటం కూడా రాదా? మరి నీకు ఇంకేమొచ్చు?
1: మా అమ్మ టిఫిన్ చేసి ప్లేట్లో పెడుతుంటే తెరకాలి చేస్తుంటాను.
0: అసలు ఈ పూట వంట అయినా నువ్వు చేస్తావా చేయవా? అదేనా చెప్పు.
1: వంట
0: అలా అయిపోతున్నావేంటి? అయ్యో అయ్యో. అవును, నీకు వంట రాదని తెలిసాక నేను కదా పడిపోవాల్సింది. నువ్వలా పడ్డావేంటి?
1: ఏమో అదంతా నాకు తెలియదు. నన్ను ఎవరైనా వంట చేయమంటే చాలు, అప్పుడు నా కళ్ళు తిరుగుతాయి, కాళ్ళు లాగుతాయి, మైకం కమ్మిస్తుంది,
0: నాకు మండుతుంది.
1: ఏమండి?
0: అదేదే, నువ్వు వంట చేయకపోతే ఆకలితో, ఆకలితో నా కడుపు మండదు.
1: అంతేగా.
0: ఇట్స్ ఓకే, కానీ నిజం చెప్పు, డ్రామాలు ఆడుతున్నావు కదా.
1: చాలండి, నాకు డాన్స్ చేయడమే రాదు, ఇంకా డ్రామాలు ఆడటం కూడానా? నిజంగా చెప్తున్నానండి, మీ మీద ఒట్టు నాకు వంట రాదు.
0: మరి పెళ్లి చూపుల్లో నాకు తింటానికి పెట్టిన స్వీట్లు హాట్లు అన్నీ నువ్వే చేసావని చెప్పింది కదే మీ అమ్మ.
1: అవునా? ఏమోనండి, నాకు తెలియదు.
0: అరే, తెలియపోవడం ఏంటే, శిలా విగ్రహంలా నా ముందే కూర్చున్నావుగా.
1: అప్పుడు నేను ఖాళీగా ఎక్కడున్నాను? సెల్లో రీల్స్ చూస్తున్నానుగా. మీ మాటలు ఏవి నేను పట్టించుకోలేదు.
0: అంటే అప్పుడు నువ్వు తలదించుకున్నది సిగ్గుతో కాదనమాట. అందము అమాయకత్వం ఉన్న పల్లెటూరు పిల్ల నాకు భార్యగా వస్తోందంటే ఇక నా పంట పండినట్టే అనుకున్నాను. తను వండిన వంట తింటూ, తన ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటూ లైఫ్ అంతా లాగిన్ అయిపోవచ్చు అనుకున్నా, కానీ ఇలా ట్విస్ట్ ఇస్తుంది అనుకోలేదు. నీ పాడు సెల్లు నా జీవితాన్నే పాడు చేసింది. తేల్చేస్తాను దీని సంగతి, ఇప్పుడే తీర్చేస్తాను. ఏది నా సెల్లేది?
1: ఏంటి ఇప్పుడు ఆ సెల్లు పగలగొడతారా ఏంటి మీరు?
0: నేనెందుకు పగలగొడతాను? నాకు ఈ సంబంధం తెచ్చాడే నా ఫ్రెండ్ కిరణ్ గాడు, వాడి చెంపలు పగలగొడతాను.
1: అబ్బా, పెళ్ళయ్యాక మళ్ళీ పంచాయతీ ఏంటండి, ఆపేయండి.
0: ఏ, నీకు అన్నయ్య వర్స్ అవుతాడనా?
1: అదేం కాదు.
0: రాస్కల్, లిఫ్ట్ చేయట్లేదు.
1: పోన్లే, వదిలేయండి.
0: ఏంటి వదిలేది? వాడు నాకు దొరకాలి కానీ పచ్చడి చేసేస్తాను.
1: అదేంటి మళ్ళీ ఎవరికి?
0: ఇంకెవరికి, నా కాళ్ళు కడిగిన మీ బాబుకి. ఇప్పుడు నేను ఎలా కడిగి పారేస్తానో స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వు కూడా విను. హలో మామా, నీకు అసలు బుద్ధుందా? ఈ వయసులో ఇలాంటి పనులేనా చేసేది?
4: బుద్ధి ఉండబట్టే కదా అల్లుడు, బంగారం లాంటి అమ్మాయిని నీకిచ్చి చేశాను.
0: చేసావులే, తొక్కలో పెళ్ళి. నీ కూతురి వంట చేయడం రాదన్న సంగతి నాకు ముందెందుకు చెప్పలేదు.
4: నువ్వు అడగలేదుగా.
0: అడగకపోతే చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా?
4: ఉంది ఉంది, కానీ ముందే మావాడు నాకు వార్నింగ్ ఇచ్చింది అల్లుడు.
0: ఏమని?
4: నోరు జారావంటే 4 రోజుల పాటు పస్తు పెడతాను అంది.
0: ఓ, అంటే ఇదంతా అత్త చేసిన కుట్ర అన్నమాట. అయితే ఫోన్ అత్తకి
5: చెప్పాలుడు. ఏంటి సంగతి?
0: ఏంటత్త ఇది? ఆ రోజు పెళ్లి చూపుల్లో పెట్టిన టిఫిన్లన్నీ మీ అమ్మాయే చేసిందని అబద్ధాలు చెప్పి మీ వంట

0: పెట్టరాని కూతుర్ని నాకంటగడతావా?
1: అలా చెప్పకపోతే ఫలానా స్వీట్ షాప్ నుంచి మా ఆయన పట్టుకొచ్చడానికి చెప్తారా ఎవరైనా? తల్లెప్పుడు తమ పిల్లల గురించి గొప్పగానే చెప్తారు అల్లుడు.
0: ఏం సెలవిచ్చావత్త, నీలాంటి తల్లికి కూతురుగా పుట్టడం మా ఆవిడ చేసుకున్న అదృష్టం, దాని మెళ్ళో తాళి కట్టడం నా దౌర్భాగ్యం. అవును, ఇప్పుడు నా పరిస్థితి ఏంటట?
1: అది కూడా చెప్పాలా అల్లుడు? కుక్కర్లో కాసిని బియ్యం ఉడకేసుకో, కర్రీ పాయింట్ పోయి కూరలు తెచ్చేసుకో.
0: చెప్పాలే, బోడి సలహాకి థ్యాంక్స్. మీ కుటుంబం కుటుంబంతో కలిసి నా మీద కుట్ర చేశారు కదే. అమ్మో, అమ్మా బాబులు ఇద్దరూ ఇద్దరే ఖతర్నాకులు.
2: అయ్యో, పెద్దవాళ్ళని పట్టుకుని ఏంటండి అది తిట్టడము?
0: లేకపోతే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నన్ను నిలువున మోసం చేస్తారా? పోతారే, నా ఉసురు తగిలిపోతారు.
2: 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు, మా వాళ్ళు ఆడింది ఒకటేగా.
0: ఆహా, అయితే నాకు పెళ్లి కాలేదని అబద్ధం ఆడి ఇంకో పెళ్లి చేసుకోనా?
2: చెప్పు తెగుద్ది. నేను దొరికేసరికే మీకు ఏజ్ బార్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పిల్లని వెతకాలంటే ఇంకెన్ని చెప్పుల జతలు తెగాలో. అది అయ్యే పని కాదు గాని నాకు ఆకలేస్తుంది. ముందు టిఫిన్ సంగతి చూడండి.
0: చూసేందుకేముంది, పోయి పార్సల్ తీసుకురావడమే.
2: మరి ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళి తండి. అమ్మయ్యా, ఇంకో పని తప్పిపోయింది. ఈయన రాగానే ఏదో ఒకటి చెప్పి వంటకు కూడా ఎవరైనా పని మనిషిని పెట్టిస్తే సరి, అప్పుడు నాకే పని ఉండదు. ఏం చక్క ఫోన్లో చిట్చాట్లు చేసుకుంటూ ఓటీటీలో సినిమాలు చూసుకుంటూ హాయిగా ఉండొచ్చు.
3: సుధీర్, రే సుధీర్!
2: అనే అనియా, ఆగాగు, అక్కడే ఆగు.
3: ఏ, రాకుండా టైంలో వచ్చానా ఏంటి కర్మ? అయినా కళ్ళు మూసుకునే ఉన్నానుగా. పర్లేదులే సుధీర్, రే పలికి సావమేరా.
2: అయ్యో అన్నయ్య, ఆగమంటుంటే
3: నాకు తెలుసులే అమ్మా.
2: ఏంటి తెలుసు? ఇంకాస్త ముందుకొచ్చుంటే బొక్క బోర్ల పడేవాడి పళ్ళు రాలేవి.
3: ఓ మై గాడ్. ఎనీహో, మెనీ మెనీ థ్యాంక్స్ చెల్లమ్మా.
2: ఆ దేవుడిచ్చిన కళ్ళుండగా ఇలా దేవుడు ఆడుకుంటూ రావడం ఏంటన్నయ్యా, నీకేమైనా పిచ్చా?
3: కాదమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, మీకు ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎక్కడ ఉసుకోవంటే ఉసుకోవంటున్నారోనని.
2: పో అన్నయ్య, నువ్వు మరీను. సరిగాని నీకు సంగతి చెప్పనా?
3: ఏంటది?
2: ఈరోజు నీకు 2 గండాలు తప్పిపోయాయి తెలుసా?
3: గండాలా? ఏంటవి?
2: 1, నువ్వు పడబోతుండగా నేను కేకలు పెట్టి ఆపడం.
3: 2,
2: సరిగ్గా మా ఆయన ఇంట్లో లేనప్పుడే నువ్వు రావడం.
3: ఉంటే ఏమయ్యేది?
2: చెంపలు పగిలేవి.
3: దేనికి?
2: నువ్వే నాకు వంటరాని విషయం దాచి తనతో పెళ్లి కుదుర్చావని తెలిసినప్పటి నుంచి మా ఆయన నీ మీద చిందులేస్తున్నాడు. కనిపిస్తే అంతు చూస్తానని శపథం కూడా చేశాడు. అందుకే కొన్నాళ్ళు నువ్వు అజ్ఞాతంలో ఉండిపోతే మంచిది.
3: అన్నయ్య,
2: ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పొద్దుటి నుంచి ఆయన కారాలు మసాలాలు నూరుతున్నాడు తెలుసా?
3: దేనికి? పలవలోక
2: కాదు, నీ కంట్లో కొట్టడానికి.
3: అమ్మో, అయితే ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. బై బై.
2: అనే అనే ఆగాగు, ఒక్క మాట.
3: ఏంటో త్వరగా చెప్పమ్మా, లేట్ అయితే దొరికిపోతాను.
2: అర్జెంటుగా మాకు కుక్కును చూసి పెట్టానయ్య.
3: ఇంటికి కాపలాగా?
2: అబ్బా, కుక్క కాదన్నయ్య, కుక్కు కుక్కు.
3: ఓ, దేనికి?
2: నీకు అన్ని డౌట్లే. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో వంట ఎవరు చేసి పెడతారు? నాకేమో రాదుగా.
3: చెల్లి, డోంట్ వరీ, నీకు వంట రాకపోయినా తింటానికి ఏ ఇబ్బంది రాదు, నాది గ్యారంటీ.
2: ఎలా, రోజు నువ్వు వండి పంపిస్తావా?
3: చిచి, నాకేం పని, నిక్షేపంగా మీ ఆయన ఉంటే.
2: అబ్బా, చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పన్నయ్యా.
3: నీకు రహస్యం చెప్పనా? మీ ఆయన అదే మా సుధీర్ గారు, వంట బ్రహ్మాండంగా చేస్తాడు తెలుసా.
2: నిజమా?
3: మరీ నోరంత తెరవకు, నిజమే.
2: ఎంత మంచి శుభవార్త చెప్పావన్నయ్య. అయితే ఇక జీవితాంతం వంటకి నాకే ఇబ్బంది ఉండదన్నమాట.
3: మరి నువ్వు నాకు మాట ఇవ్వాలి.
2: ఏమని?
3: ఈ సంగతి నేను చెప్పానని నువ్వు వాడితో చెప్పకూడదు.
2: అలాగే చెప్పను గానన్నయ్య, వంట మీరే చేయండి అని ఆయనకు నా నోటితో నేను ఎలా చెప్పగలను?
3: అయితే ఆ మాట వాడి నోటితోనే చెప్పిద్దాం.
2: ఎలా?
3: ఎలాగంటే,
2: థాంక్స్ అన్నయ్య, అడగగానే మంచి ఐడియా ఇచ్చావు. ఏమండి వచ్చారా? మీకోసమే చూస్తున్నాను.
0: ఏంటి సంగతి, ఎవరికైనా సీరియస్ గా ఉందని కాల్ వచ్చిందా?
2: చిచే, అదేం లేదండి, నేనే మా పుట్టింటికి పోదామని సీరియస్గా డిసైడ్ అయ్యాను.
0: అరే

0: ఇప్పుడు నేనేమన్నానని పుట్టింటికి పోతా అంటున్నావు?
1: బా ఉత్తు తినేయండి.
0: ఏ ఎందుకు అని అడుగుతున్నాను.
1: చిన్న డ్రామా ఆడి మా అమ్మా నాన్నలను భయపెడదామని.
0: డ్రామానా? ఏమని?
1: వెళ్ళగానే మా అమ్మతో అంటాను, అమ్మా నా కాపురం హైడ్రాకు బలైన బిల్డింగ్ లా కుప్ప కూలిపోయిందమ్మా అంటాను.
0: అవేం మాటలే.
1: మా అమ్మ కూడా ఇలాగే అంటుంది అప్పుడు. అప్పుడు నేను, మా ఆయన నన్ను రోజు తెగ కొడుతున్నాడమ్మా అంటాను.
0: అబద్ధం అబద్ధం, నేనెప్పుడు కొట్టాను?
1: అబ్బా చెప్పాను కదండి ఉత్తు తినే అని, కాసేపు మీరేం మాట్లాడకండి.
0: అలాగే చెప్పు.
1: ఆయన నాకు డైవర్స్ కూడా ఇస్తానంటున్నాడమ్మా.
0: నేనా? రామరామ ఎప్పుడన్నానే. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు.
1: అప్పుడు మా అమ్మ, అసలు ఏం జరిగిందో చెప్పవే అంటుంది. అప్పుడు నేను, మా ఆయన నాకు వంట రాదని నాతో కాపురం చెయ్యనంటున్నాడే, నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను పో అని నన్ను పుట్టింటికి పంపించాడమ్మా అంటాను.
0: అయ్యో ఇన్నీ మాటలు నేను ఎప్పుడన్నానే, దిస్ ఇస్ టూ మచ్.
1: అబ్బా చెప్పేది పూర్తిగా వినండి. ఆ దెబ్బతో మా అమ్మ నాన్న బెదిరిపోతారు, నా కన్నీళ్లకు కరిగిపోతారు. అప్పుడు వాళ్ళే ఇక్కడికి వచ్చి మనతోనైనా ఉంటారు, లేదా మనకు వంట మనిషినైనా పెడతారు. ఎలా ఉంది నా ప్లాన్?
0: నా మొహం వల్లే ఉంది.
1: అంత చండాలంగా ఉందా?
0: మరి ఇప్పటికే ఒకసారి మీ వాళ్ళ చేతిలో బకరగండి, ఇంకోసారి నేను బలికాలేనే.
1: బా పోరాడితే పోయేదే ఉందండి.
0: ఏంటి పోరాడేది? ఒకవేళ మీ వాళ్లే రివర్స్ లో వచ్చి నా మీద ఏ గృహ హింస కేసో పెడితే అప్పుడు నన్ను బొక్కలతో వస్తారే, అంత అవసరమా ఇప్పుడు మనకి?
1: అంతేనంటారా?
0: మరి ఈ రోజుల్లో లక్షణమైన ఉద్యోగం చేస్తూ లక్షలు గడిస్తున్నా పెళ్లికి ఆడపిల్లలు దొరక్క నా లాంటి మొగాళ్ళకి లేటు వయసులో కానీ పెళ్ళిళ్ళు కావటం లేదు. ఇప్పుడు నిన్ను కాదన్నానంటే మరో ఆడపిల్ల దొరక్క పెళ్లి పటాకులు జరక్క జీవితాంతం నేను ఏకాగ్గా ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే నీ ఉత్పత్తి నాటకాలు కట్టిపెట్టి బ్యాగ్ తీసుకుని లోపలి పెట్టు.
1: మరైతే ఈ పూట ఇంట్లో వంటలాగండి, ఎవరు చేస్తారు?
0: నేను నేను చేస్తాను.
1: మీరా?
0: అవును నేనే.
1: నాకు తెలుసండి ఇలా అంటారని.
0: ఎలా తెలుసు?
1: మీకు వంటొచ్చు కదా.
0: నాకు వంటొచ్చా? నీకెవరు చెప్పారే?
1: అవునవునవును, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు.
0: సంథింగ్ ఇస్ ఫిషీ, నువ్వేదో దాస్తున్నావు.
1: లేదండి, ఇందాక కాఫీ బాగా పెట్టారు కదా, అది చూసి నేను అలా గెస్ చేశాను అంతే.
0: సరే లోపల పద, నీకు వంట చేసి పెట్టి నేను ఆఫీసు పోవాలి.
1: వావ్, వండర్ఫుల్ ఐడియా ఇచ్చావన్నయ్య, నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్.
2: అమ్మా తల్లి ఆకలిస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా.
0: వస్తున్నాను వస్తున్నాను, ఉండు.
2: అట్టాగేనయ్యా.
0: ఇదిగో.
2: ఆహా ఎంత మంచోళ్ళయ్య తమరు, ఏం పెట్టినా హోటల్లో ఇచ్చినట్టు కవర్లో పెట్టిస్తారు బాబు. తమరు తమరు కోపన్నంటే ఒక్క మాట అడగనా?
0: ఏంటో చెప్పు.
2: వంట తమరే వండుతారా లేదా అమ్మగారా?
0: నేనే. ఏ ఎందుకు?
2: ఏం లేదు, డాక్టర్లు ఈ మధ్యన కొంచెం ఉప్పు కారాలు తగ్గించి తినమన్నారయ్యా, ఆ ముక్క తమరి చెవిన వేద్దామని.
0: అట్టగలేరా, తగ్గించే వేస్తాలే. ఈ ఎంకమ్మ, ఈ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నారా? నిన్ను పోరా పో, ఆఖరికి వీడికి కూడా నా బతుకు లోకు అయిపోయింది.
1: నాకు కొంచెం వాటర్ తెచ్చివరు. చెప్పవే. నా కాపురమా? దానికేంటే, కొత్త ప్రభుత్వ పాలనలాగా బ్రహ్మాండంగా ఉంది.
3: అయితే అత్తారింట్లో నీకే సమస్య లేదంటావు?
1: అస్సలేదు. సరే గాని నీకు సంగతి చెప్పనా, మా పెళ్ళై 6 నెలలైనా ఇంతవరకు నేను వంటింట్లో అడుగు పెట్టలేదు తెలుసా.
3: ఏ వంటంతా మీ అత్త ఒక్కతే చేస్తుందా ఏంటి?
1: లేదే, మా ఆయన చేస్తాడు. ఏంటే షాక్ అయ్యావా?
3: మరి
1: నిజం ఒట్టు. మా ఆయన 2-in-1 ఆఫీస్ లో ఉద్యోగం చేస్తారు, ఇంటికొచ్చి వంట పని కూడా చేస్తారు.
3: అవేనా, ఇంకేం చేయడా?
1: చే పోవే. ఏ నీకొంకో విషయం చెప్పనా?
3: చెప్పు.
1: నేను నోరు తెరిచి ఏదైనా అడిగితే కాసేపట్లో నా కళ్ళ ముందుంటుంది తెలుసా.
0: సౌమ్య,
1: ఆయన నా భర్త కాదే, నా పాలిట భగవంతుడు. అదేంటో, ఆయన నన్ను కాలు కింద పెట్టనివ్వడంటే నమ్ము, ఒక్క పని కూడా ముట్టుకోనివ్వరు. ఆయనతో నేను వేగలేక చచ్చిపోతున్నానంటే నమ్ము.
3: ఈ సోదంతా నాకెందుకే, వంట వాణ్ణి చేసుకున్నా నేను ఒక్క ముక్క చెప్పొచ్చుగా.
1: ఏమన్నావే, మా ఆయన్ని పట్టుకుని వంటవాడంటావా? ముద నష్టపు దానా, నీ కాపురం కూలా, నీ కాష్టం కాలా, నిన్నడ్డంగా కొయ్యా, నీకు దినం పెట్టా.
0: కొంచెం టేస్ట్ చెయ్యి.
1: సరిపోయిందండి షుగరు,

0: మోహన్ షాపింగ్ మాల్ కెళ్ళ ముందు ఫోన్ మాట్లాడడం ఆపేవే. నిన్నే ఆపే.
1: ఏంటండి, నన్ను ఫోన్ కూడా మాట్లాడుకొని బరా.
0: లేకపోతే ఏంటి, చట్నీలో షుగర్ సరిపోవడం ఏంటి? నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? ఇందుకనే నిన్ను గంటల గంటలు సొల్లు మాట్లాడద్దు అనేది.
1: సొల్లేంటండి సొల్లు? నేను మాట్లాడింది సెల్లు.
0: ఓ సినీ, మాట్లాడేది 3 నిమిషాల్లో ముగిస్తే దాన్ని సెల్ అంటారే తల్లి, అరగంట సాగదీస్తే దాన్ని సొల్లు అంటారు.
1: సరే సరే సరే, తప్పైపోయింది. సారీ సారీ, అది ఇవ్వండి, ఇంకోసారి టేస్ట్ చేసి చెప్తాను.
0: ఏం అక్కర్లా,
1: సారీ అన్నాను కదా.
0: సరే అంటున్నానుగా, ఇక నువ్వు లోపలి పద.
1: పొండి, మీకు బొత్తిగా వేళా పాడలేదు.
0: అయ్యో, పిలిచింది అందుకు కాదే.
1: మరి
0: ఈరోజు మంచి రోజు, వంట ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకుంది కాని.
1: వంట నేనా?
0: ఇదెక్కడి చెప్పే నీకు, వంట పేరెత్తితే చాలు వచ్చేస్తుంది. బీపీ షుగరు హార్ట్ అటాక్ వంటి జబ్బులెన్నో ఉండగా నీకు ఈ జబ్బే రావాలా?
1: ఆపుతారా మీ అపశకు మాటలు మీరును.
0: అలాగే.
2: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చండి.
0: ఎవరిది?
2: హాయ్,
0: రండి లోపలికి.
2: నమస్తే అండి, నా పేరు పుష్పం అండి, పక్క కాలనీలో ఉంటాను.
0: అయితే ఏంటి?
2: సౌమ్య గారు నేనండి, నన్ను గుర్తుపెట్టారా?
0: మీకు మావిడ ముందే తెలుసా?
2: హాయ్, తెలుసండి. సౌమ్య గారు ఎక్కడ పుట్టింది, ఏం చదివింది, ఎవరిని చేసుకుంది, అన్నంలో ఏ రోజు ఏం తినది, మొత్తం తెలుసండి. హాయ్, ఆవిడ ప్రతి ఒక్కటి మాతో షేర్ చేసుకుంటారండి.
1: నాకే పాపం తెలియదండి. అయ్యో,
0: ఎదురుగా ఉన్నోడి గురించి అడిగితే ఎవడో పాపంగాడి గురించి చెప్తావేంటే?
2: అయ్ బాబోయ్, ఆవిడ గారిని అనుమానించేస్తున్నారా? తప్పండి బాబు, కళ్ళు పోతాయి. నేను ఈవిడ గారి ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. ఆండోయ్ సౌమ్య గారు, ఇప్పుడైనా గుర్తుపెట్టారండి, నేనండి ఎర్రి పుష్పాన్ని. హాయ్, మీరు పెట్టే ప్రతి పోస్టులకి ఫోటోలకి లైకులు కొడుతున్నంటనే హాయ్ నేనండి.
1: ఇప్పుడు గుర్తొచ్చారు మీరు.
2: థ్యాంక్స్ అండి. హాయ్, నేను రోజు మీ ఆవిడ గారిని ఫాలో అవుతూ ఉంటానండి. అదేనండి బాబు, ఫేస్బుక్లోనండి.
0: మరి ఆ సంగతి ముందే చెప్పచ్చుగా.
2: భలేవారే, గుర్తుపడతారో లేదో చూద్దామని చిన్న గేమ్ ఆడానండి బాబు.
0: అప్పా, ఆడాడండి గేము. తమరేమన్నా విరాట్ కోహ్లీయా, రోహిత్ శర్మ చూడగానే గుర్తుపడడానికి. సర్లే, ఎందుకు వచ్చావు చెప్పు, నా పనుంది.
2: హాయ్, కొంచెం పక్కకు వస్తారండి.
0: దేనికి?
2: మీతో చిన్న అవసరం వచ్చిందండి.
0: అవసరమా? అంటే అప్ప?
2: కాదండి, టిప్పు. హాయ్, అదేనండి, వంకాయలు కోసి కూర వండాక తింటుంటే బాగా కసరెక్కిపోతుందండి. హాయ్, అది పోవాలంటే ఏం చేయాలండి?
0: వండటం మానేయాలి.
2: అయ్యో బాబోయ్, మీరేం జోకేశారండి బాబు.
0: లేకపోతే ఆడవాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతామేమయ్యా?
2: అదేంటి బాబు, వంటల్లో మీరు బాగా చెయ్యి తిరిగిన వాళ్ళని, మీ చేత్తో ఏ చేసినా అమృతంలా ఉంటుందని.
0: ఎవరు చెప్పారు?
2: సౌమ్య గారు మీ గురించి ఫేస్బుక్ లో చాలా గొప్పగా రాశారండి. అసలు ఫేస్బుక్ ఎప్పుడు తెరిచినా మీరు వంట చేస్తున్న ఫోటోలే కనబడతాయండి.
0: అప్పుడప్పుడు నాతో సెల్ఫీలు దిగుతుంటే సరదా పడుతున్నా అనుకున్నా కానీ ఇదా నువ్వు చేస్తున్న పని? అసలు అసలు నా డప్పు నిన్నెవరు కొట్టమన్నారే?
1: భలేవారే, ఇవాళ రేపు మన టాలెంట్ గురించి మనమే చెప్పుకోవాలండి. ఎవరో వచ్చి చెప్పరు. నేను అలా పెట్టాక మిమ్మల్ని మెచ్చుకుంటూ ఎంతమంది కామెంట్లు పెట్టారో తెలుసా? కొందరైతే మిమ్మల్ని కలవాలనుందని, అడ్రస్ పెట్టమని అడుగుతున్నారు.
0: పెట్టవే, అది కూడా పెట్టు. అందరూ వచ్చి నన్ను జూలో జంతువును చూసినట్టు చూసిపోతూ ఉంటారు.
1: వాళ్ళకి మీ దగ్గర వంట నేర్చుకోవాలనుందటండి, ఆన్లైన్లోనే పర్వాలేదు అంటున్నారు.
2: నేను అందుకే వచ్చానండి.
0: అయ్యో రామ, ఏదో గుట్టుగా నా వంట నేను చేసుకుపోతూ ఉంటే నువ్వేంటి నా బతికిలా బజార్కి ఎక్కిస్తున్నావు? ఛా, ఇదేం బాలేదు. ఇంకోసారి జరిగితే మాత్రం నేను ఊరుకునే లేదు, అంతే. ఓ, లోపలికెళ్ళు. నువ్వేంటయ్యా ఇంకా ఇక్కడే ఉన్నావు?
2: అదే ఎందాక అడిగిన టిప్పు.
0: చెప్పు తీసుకు కొడతా, ఇంకోసారి కనిపించావంటే ఓ బయట పో.
2: మరి ఎంత కోపం ఏంటండి మీకు? బలవారు వెళ్ళొస్తానండి.
0: ఒరే కిరణ్.
3: సుధీర్.
0: ఏమైపోయావరా ఇన్నాళ్ళు, అప్పులు చేసి ఎక్కడైనా జెండా పీకేసావా ఏంటి?
3: సరే బాయ్, కొత్తగా పెళ్ళైనవి ఖాళీ కేకుండా అందుకే రాలేదు.
0: ఖాళీగా లేని నిజమేరా? కారణం మాత్రం నువ్వు అనుకున్నది కాదు.
3: కాకపోతే కోరుకున్న పిల్ల, కోరినంత కట్నం, నీ లైఫే మారిపోయి ఉంటుంది.
0: ఏంట్రా మారింది? అప్పుడు ఒక్కడికి ఉండేవాడిని, ఇప్పుడు ఇద్దరికి వండుతున్నాను.
3: ఏంట్రా నువ్వు అనేది?
0: ఒరే కిరణ్, అయిపోయిందిరా, నా లైఫ్ సర్వనాశనం అయిపోయింది.
3: మన మగాళ్ళంతా ఇంతేలేరు.

0: పెళ్లికి ముందు ఆవురు ఆవురమంటారు, అయ్యాక ఇలా బావురమంటారు. అసలు ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంటరా?
1: మా ఆవిడికి వంట రాదురా.
0: నిజమా? మరి పెళ్లి చూపుల్లో పెట్టిన మడత కాజాలు, బందర్ లడ్డు, కాజు ఉపకొడి అన్ని మా అమ్మాయి చేసినవని చెప్పారు కదరా వాళ్ళు.
1: అబద్ధంరా, అంతా పచ్చి అబద్ధంరా. వాళ్ళు మంది మోసం చేసేసారు.
0: అలాగా? పాపం.
1: నిజం చెప్పరా, ఇందులో నీ కూడా వాటా ఉంది కదా, నిజం చెప్పు.
0: చౌరుగా, ఇదేమన్నా లిక్కర్ కుంభకోణమా, ల్యాండ్ కుంభకోణమా వాటాలు పంచుకోవడానికి? నా ప్రాణ స్నేహితుడివి, ఆడపిల్లలు దొరక్క పెళ్లి కాక నానా పాటలు పడుతున్నామని జాలిపడి కోఆపరేట్ చేస్తే నా చొక్కానే పట్టుకుంటావా? అంతేరా? అంతే, సాయానికి రోజులు కావు.
1: ఐఎమ్ సారీరా, ఆవేశంలో తొందరపడ్డాను.
0: ఇట్స్ ఆల్ రైట్, అర్థం చేసుకుంటానులే.
1: అసలు నా కోపం నీ మీద కాదురా.
0: మరి
1: ఆ దుర్మార్గుడు, ఆ దౌర్భాగ్యుడు, ఆ దగులుబాజీ విధవ, వాడి మీద.
0: ఎవడ్రా వాడు, ఏం చేశాడు?
1: ఎవడో నాకు వంట బాగా వచ్చని మా ఆవిడ చెవిలో ఊర్చచ్చాడురా, దాంతోనే అది దొంగ నాటకాలు ఆడుతూ నాతో వంట చేయిస్తోంది.
0: నో, నువ్వు వాడినట్లా తిడితే నేను ఊరుకోను.
1: ఏ, వాడు నీ ఫ్రెండా?
0: అది కాదురా, అబద్ధమాడిన అత్తామామల్ని వదిలిపెట్టి అపం శుభం పాపం పుణ్యం ముక్కు మొహం తెలియని ఎవన్నా పట్టుకుని తిట్టడం ఏంట్రా? అదే తప్పంటున్నా.
1: మరి మరి నా కోపం తీర్చుకునేది ఎలారా?
0: అందుకని వాడినేమన్నా తిడితే మీ ఆవిడ వంట చేస్తుందా? నేనోరే చెడుతుంది గాని.
1: అది నిజమేననుకో.
0: రై, చేసేది చేయించేది అంతా పైవాడురా, అందుకే మనకు దొరికిన దాంతోనే తృప్తి పడాలి.
1: చెప్పొచ్చాడండి కృష్ణ పరమాత్మ. చెప్పినోడికేం తెలుస్తుందిరా పడేవాడి కష్టం. తెల్లారక ముందే లేచి చేతులు కాల్చుకుని ట్రాఫిక్లో అటుగంట ఇటుగంట కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి చుక్కలు కనిపిస్తున్నాయిరా, తెలుసా నీకు?
0: సరేరా, అయితే మరి నేను వెళ్ళొస్తాను. ఇంకా
1: ఆగరా కిరణ్, నువ్వు ఏదన్నా మంచి ఐడియా ఇచ్చి నన్ను వంట బాధ నుంచి తప్పించరా, నీకు మంచి మందు పాటిస్తాను.
0: అయితే ఒక పని చేయరా, అర్జెంటుగా మీ మేనేజర్ని కలిసి ఏదో ఒక అబద్ధం ఆడి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని పర్మిషన్ అడుగు.
1: నీ ఎంకమ్మ, దానివల్ల నాకు వంట తిప్పలు తప్పవు కదరా.
0: అదే మరి, 4 లీటర్ల పెట్రోలు, 2 గంటల టైము సేవ్ కావట్లే. హాయిగా రిలాక్స్ అవుతూ మెల్లమెల్లగా మీ ఆవిడకు వంట నేర్పించావంటే నీ కష్టం తీరిపోతుంది. ఇంకోటి, ఈవినింగ్ ఈగల్ బార్లో నాకు పార్టీ ఇచ్చావంటే ఐడియా ఇచ్చినందుకు నా బాకీ కూడా తీరిపోతుంది. ఏమంటావు?
1: సారీరా, పార్టీ ఇప్పుడు కాదు.
0: మరి
1: మా ఆవిడికి వంట వచ్చా.
0: అయిపోయిందిలే.
1: హలో సార్. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్.
2: నో నో నో నో నో, బ్యాడ్ మార్నింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ పని చేయమని కానీ సొంత పనులు చేసుకోమని కాదు.
1: తెలుసు సార్.
2: ఏం తెలుసు? నీకు పర్మిషన్ ఇస్తున్నప్పుడే చెప్పాను, వర్క్ విషయంలో ఏమాత్రం ప్రాంప్ట్గా లేకపోయినా వదిలిపెట్టనని. కానీ నువ్వు చాలా నెగ్లెక్ట్గా ఉంటున్నావు.
1: నో సార్, రియల్లీ నేను చాలా యాక్టివ్గా ఉంటున్నాను సార్.
2: ప్రోగ్రెస్ చూస్తూనే ఉన్నాను. ఇలాగైతే ఇన్ టైంలో ప్రాజెక్టులు కంప్లీట్ కావడం కష్టం. చిచి, నీ వల్ల నాకు మాట వస్తుంది.
1: నో సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వండి సార్. షూర్ సార్,
2: చూస్తాను. లేకపోతే నా సంగతి తెలుసుగా, బీ కేర్ఫుల్.
1: ఓకే సార్. ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. ఆ కిరణ్ గారిని ఐడియా అడగకపోయినా బాగుండేది.
3: అమ్మయ్యా, అక్క పిల్లల్ని క్షేమంగా బండెక్కించి వచ్చేసాను.
1: మంచి పని చేశావు. మళ్ళీ రావద్దని కూడా చెప్పావా?
3: ఏంటండి ఆ మాటలు, బంధువులను అనొచ్చా?
1: లేకపోతే ఏంటి, ఉన్ననాళ్ళు నన్ను సుఖంగా ఉండనిచ్చారు, దానికి తోడు నిప్పుకు గాలి తోడైనట్టు నువ్వు వాళ్లతో చేరి అది చేసి పెట్టండి, ఇది వండి పెట్టండి అంటూ నన్ను కాల్చుకు తిన్నారు కదే.
3: ఎప్పుడు చేస్తారా ఏంటి? ఎప్పుడో ఒక్కసారి.
1: చాలే ఆపు, వాళ్ల మూలంగా నేను 4 రోజులు వంటింట్లోనే మగ్గిపోయాను.
3: మగ్గితే మగ్గారులేండి. మా అక్క రైలెక్కేదాకా మిమ్మల్ని ఎన్నిసార్లు పొగిడిందో తెలుసా? మరిది గారి వంటలు అదిరిపోయాయి అదిరిపోయాయి అంటూ.
1: ఇందాక ఫోన్లో మా మేనేజర్ గారు కూడా బాగా పొగిడాడు. ఏమన్నాడో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే ఉద్యోగం ఉఫ్ అన్నాడు.
3: ఏంటో, అక్క పిల్లలు ఊరెళ్ళాక ఇళ్ళంతా బోసిపోయినట్టుగా ఉంది, పొత్తిగా సందడే లేదు. ఆ పిన్ని, ఎప్పుడొస్తున్నారు మీరు? ఏంటి, ఇంకా ఏం అనుకోలేదా? సర్లే, ఈలోపు మా అన్నయ్య వాళ్ళని రమ్మంటే బాగుంటుంది.
1: ఆగో, ఏమిటే నువ్వు, నన్ను కాస్త ఊపిరి కూడా తీసుకొని బాబా.
3: నేనే

0: చేశానండి.
1: మళ్ళీ ఎవరికి ఫోన్ చేశారమ్మంటున్నావే?
0: నేనెక్కడ రమ్మన్నాను, వాళ్లే వస్తా అన్నారు, మళ్ళీ రావట్లేదన్నారు.
1: మరి మీ అన్నయ్య వాళ్ళకి ఎందుకు ఫోన్
0: చేస్తున్నావు? ఊరికే
1: అని చెప్తే నమ్ముతాం అనుకున్నావా? అది కాదే, ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకే పుట్టింటి గురించి పట్టించుకోవాలి. పెళ్ళయ్యాక తన భర్త తన పిల్లల గురించి చూడాలి.
0: ఏరి పిల్లలు?
1: బాగుంది, వెనకటికి నీలాంటిదే. శోభనం జరిగిన తెల్లారే పిల్లలు పుట్టలేదని ఏడుస్తూ కూర్చుంటా. వస్తారే, పెళ్ళే 6 నెలలేగా అయింది.
0: సర్లేండి, మళ్ళీ మన ఇంటికి బంధువులు ఎప్పుడు వస్తారో ఏమిటో.
2: నమస్కారం సార్, నేను పుష్పని.
1: వచ్చావా రా? ఏమో నీ ఫ్రెండ్ ఎర్రి పుష్పం వచ్చాడు.
2: ఏంటండి మీరు, పుష్ప అంటే దేశం అంతా తగ్గేదేలే అన్నారు, నేనేమో పుష్పం అంటే మీరు ఎర్రి పుష్పం అంటారంట సార్.
1: ఆ రేంజ్ వేరులే అమ్మా.
0: ఏంటండి పిలిచారు?
2: నమస్కారం అండి సౌమ్య గారు.
0: నమస్కారం అండి, కూర్చోండి కూర్చోండి.
2: థ్యాంక్స్ అండి. ఏమండో, మొన్న ఫేస్బుక్ లో మీ వారు చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ గురించి అబోహో చాలా బాగా రాశారండి.
0: అవునా?
2: మీ వారి వంటలు ఎంత రుచిగా ఉంటాయో నాకైతే తెలియదు గానండి, మీరు రాసింది చదువుతుంటే మాత్రం అబ్బా నోరు ఊరిపోతుందండి.
0: అలాగా? నేను రాయటం కాదు గాని నిజంగానే మా వారి వంట చాలా బాగుంటుందండి, మా బంధువులైతే పడి చేస్తారనుకోండి.
2: సౌమ్య గారు, వంటలన్నీ మీ వారు సొంతంగానే చేస్తారండి లేకపోతే ఎవరినైనా?
0: భలే వారేనండి, ఇంట్లో నేనుండగా ఇంకెవన్నో ఎందుకు అడుగుతారు? మధ్య మధ్యన నా సలహాలు కూడా తీసుకుంటుంటారు, అందుకే ఆ వంటలకి అంత రుచి.
2: అవునండి, ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అని ఎందుకన్నారో నాకిప్పుడు అర్థమైందండి. మరి అయితే సౌమ్య గారు, మీరే నాకు వంటలు చేయడం నేర్పకూడదు?
0: నేనా?
2: అవునండి మీరే. మీరు వంటలు చేసి చూపిస్తుంటే మిమ్మల్ని చూసి నేను నేర్చేసుకుంటానండి.
0: నేను వంట చేయాలా?
2: అయ్యో అయ్యో అయ్యో అయ్యో సౌమ్య గారు, ఇదేమిటండి ఇలా పడిపోయారేంటి?
1: సౌమ్య సౌమ్య, ఏమిటయ్యేది, ఏం చేసావు?
2: అమ్మో నేనేం చేయలేదండి, ఒట్టండి. అసలు పర్మిషన్ లేదే మా ఆవిడని కూడా నేనేం చేయను, అలాంటిది ఈవిడ ఏం చేస్తాను సార్?
1: మరి ఎందుకు అలా పడిపోయింది?
2: ఏమోనండి, మీరు వంట చేసి చూపిస్తే మీ దగ్గర నేను వంట నేర్చుకుంటాను అని అన్నానండి, అంతేనండి, ఇలా పడిపోయారండి.
1: ఓహోహోహో, వంట చేయమన్నావా? అయితే ఇందులో నీ తప్పేం లేదులే.
2: అమ్మయ్య లేచరండి.
1: అసలు నువ్వెందుకు వచ్చినట్టయ్యా?
2: అదేనండి, నాకు వంట నేర్పుతారని.
1: ఏమిటి నేర్పేది నీకు? వెళ్ళవతలకి అసలే ఆఫీసు పని కాక నేను బాధపడుతూ ఉంటే వంట నేర్పాలట, వంట. నా వేరే ఉద్యోగం లేనట్టు ఇంకా నిలబడ్డా ఏంటి? వెళ్ళా.
2: వెళ్తానులే సార్.
1: వెళ్తాను కూర్చుంటావేంటి, తమాషాగా ఉందా?
2: ఆగండి సార్ ఆగండి, ఇదిగో ఇది ఒకసారి చూడండి.
1: ఏంటిది?
2: మా ఎమ్మెల్యే గారు రాసిచ్చిన లెటర్ అండి.
1: ఎమ్మెల్యే చుట్టవైతే ఎవరైనా ఏ రేషన్ డీలర్షిప్ తెచ్చుకుంటారు, కుదరకపోతే ఈ మున్సిపాలిటీ కాంట్రాక్టు సంపాదిస్తారు. నువ్వేంటయ్యా మరి, వంట నేర్పించమని రికమెండేషన్ తెచ్చుకున్నావా? ఎర్రి పుష్పం, నీకు ఆ పేరు ఎవరు పెట్టారో కానీ కరెక్ట్గా సరిపోయింది.
2: ఎంతకో ఏమంటారండి ఇప్పుడు, నాకు నేర్పుతారా నేర్పరా?
1: నేర్పుతాను, వంట నేర్పుతాను, కానీ నీకు కాదు, మా ఆవిడకి.
2: ఏంటో ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈయన గారి మనసు మాత్రం కరగట్లేదు. వెళ్ళొస్తా.
0: ఏమండి ఏమండి, ఇంకాసేపట్లో మా నాన్న వస్తున్నారండి.
1: ఏంటే, వరద బాధితుల్లా మీ వాళ్ళంతా మన కొంపకి తగలడుతున్నారు ఇట్లా వరుసగా?
0: ఆపండి, వస్తుంది మా నాన్న.
1: అయితే నెత్తిలో ఏమైనా కొమ్ములున్నాయా, నోట్లో కూరలున్నాయా? ఓర్నాయను, కష్టాలన్నీ కలుసుకట్టుగా రావటం అంటే ఇదే కాబోలు. అయినా చేసిన వెదవ పని చాలక ఇంకా ఏ మొహం పెట్టుకొస్తున్నాడే మీ నాన్న?
3: నాకు తెలుసు అల్లుడు, నువ్వు ఈ మాట అడుగుతావని.
1: ఏడు మీ నాన్న కనపడ్డే దెయ్యమే తిరుగుతున్నాడో ఏంటి?
0: చాలు ఆపండి.
3: ఇక్కడే నీ ముందే ఉన్నా అల్లుడు.
1: ఇదేం వేషం మామ, ఇంటి చుట్టూ అప్పులోళ్ళు తిరుగుతున్నారా ఏంటి?
3: నాకా భయమే లేదు అల్లుడు, ఇంటి ముందు మా ఆవిడ ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టానంటే చాలు, అక్కడ కూడా ఇటువైపు తొంగి చూడడు. ఏమ్మా బాగున్నావా?
1: అదెందుకు బాగుండదండి, చూడండి పొద్దులా మింగుతూ రోజు రోజుకి, చూసారా గుమ్మం పట్టకుండా తయారవుతుంది.
0: చూడు నాన్న.
3: బాధపడకమ్మా, నేను వచ్చానుగా, గుమ్మడికాయతో నీకు దిష్టి తీస్తాలే. ఏం కాదు,
0: నిలబడే ఉన్నావేంటి నాన్న, కూర్చో. అమ్మేలా ఉంది?

0: ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తాను.
1: మంచినీళ్ళు వద్దుగానమ్మా, కొంచెం ముందు ఆ ఉడుకు నీళ్ళ సంగతి చూడు. అదేనమ్మా టీ.
0: ఆయన ఇస్తారు నాన్న. ఏమండి మా నాన్నకి టీ?
2: చేయి ఖాళీ లేదు, చేయి ఖాళీ లేదు. ఏంటి అలా చూస్తావు, నువ్వు పెట్టచ్చుగా.
0: ఏమన్నారు? నేను టీ పెట్టాలా?
1: అలా చూస్తావేంటలుడు, అమ్మాయి పడిపోతుంది, పట్టుకో.
2: భయపడకు మామ, నేను పట్టుకునేదాకా అది అలా తిరుగుతూనే ఉంటుంది. ఇది నీకు కొత్త ఏమో కానీ నాకు కాదు. చూసావా ఎంత జాగ్రత్తగా కుర్చీలో వాలిపోతుందో. వంట పని చెప్తే చాలు, నీ కూతురు ఇలా పడిపోవటం మాకు అలవాటేలే.
1: అమ్మాయివన్నీ నా బుద్ధులే అల్లుడు. చిన్నప్పుడు నేను ఇంతే బడికి టైం అయితే చాలు, కడుపు నొప్పిని కింద పడి గిలగిలా కొట్టుకునేవాడిని అనుకో, స్కూల్కు డొమ్మా కొట్టేవాడిని, ఊరంతా బలాదూరి తిరిగేవాడిని అనుకో.
2: ఎటు నువ్వు వచ్చావుగా మామ, దీన్ని ఏ డాక్టర్కైనా చూపించి రోగాన్ని కుదిర్చి దాని చేతి వంట తినే భాగ్యాన్ని కలిగించు మామ, నీకు పుణ్యం ఉంటుంది.
1: అది ఈ జన్మలో జరిగే పని కాదులే. అమ్మాయికి అగ్నిగండం ఉందల్లుడు.
2: ఎవరు చెప్పారో?
0: ఆయన ఎవరో యూట్యూబ్ లో చెప్పారండి.
2: పిచ్చి మొహమా, యూట్యూబ్ లో చెప్పే జాతకాలు, వాతావరణ శాఖ ఇచ్చే వార్నింగ్లు ఎప్పుడో తప్ప నిజం కావే.
0: ఏమోనండి, అవన్నీ నాకు తెలియదు. నాకు చెప్పినవన్నీ జరిగాయి, అందుకే నేను నమ్ముతున్నాను.
2: అర్థమైంది, ఇప్పుడు బాగా అర్థమైంది.
1: మరి ఇంకే వచ్చి అరగంట అయింది అల్లుడు, వెళ్ళి వేడి వేడిగా టీ చేస్తే వచ్చుగా.
0: ఉత్త టీ ఏంటండి, ముందు వేడి వేడిగా బజ్జీలు వేయండి, ఆ తర్వాత టీ ఇవ్వండి.
2: అమ్మ కడుపు మాడ, నేను ఇంకా డ్యూటీలోనే ఉన్నానే.
0: ఉంటే ఉన్నారులేండి, ఇంట్లో కూర్చుని చేసే ఉద్యోగమేగా, ఇంకో అరగంట సేపు ఎక్కువ చేయొచ్చు. కానివ్వండి.
2: ఏంటి మామా, వచ్చి రాగానే ఇలా తగులుకున్నావు?
1: కూతుర్ని చూసి పోదామని వచ్చాను గాని నీకు భారం కావాలని రాలేదు అల్లుడు.
2: డామ్ ఇట్, ఛా, ఇదేం జీవితం. ఏ తీరుగా నన్ను దయ చూసదబో.
0: ఏంటండి లెక్కలేస్తున్నారు, ఫస్ట్ తారీఖు వస్తుందనా?
2: కాదే, మీ నాన్న మన ఇంట్లో ఈటింగ్ మొదలెట్టి ఎన్నాళ్ళయిందో లెక్కలు చూస్తున్నాను.
1: అల్లుడు
0: ఏంటండి మీరు, మీ మాటలకి మా నాన్న మొహం చూడండి ఎలా చిన్నపోయిందో.
2: ఎక్కడే ఏరు బిల్లుల్లో అంతగా ఉప్పితే అయినా నువ్వు ఇప్పుడు చూడాల్సింది మీ నాన్న మొహం కాదే, మీ ఆయన జేబు చూడు ఎంత బూసిపోయిందో.
1: అల్లుడు కూతుర్ని చూసి పోదామని వచ్చాను గాని కూర్చొని తినిపోవటానికి కాదు కదా.
2: ఇప్పుడు ఏం చేస్తున్నట్టు?
0: అయితే మాత్రం ఆ మాట మొహం మీద అనేస్తారా ఏంటి?
2: మొహం మీద అంటేనే ఏ ఫీలింగ్ లేదు, ఇక చాటుగా అంటే మాత్రం సారికి చలనం ఉంటుందా.
1: అల్లుడు నీకులాగా నాదేమన్నా ఉడుకు రక్తమా పౌరుషం తెచ్చుకోవడానికి, ఎప్పుడో చల్లారిపోతే. అంటే అన్నయ్య అమ్మ రోజు మీ అమ్మ నన్ను అనేవాటి ముందు ఇదే పాటి సర్దుకుపోతానులే.
2: సర్దుకుపోతావా, ఇంకా నిలబడ్డా ఏంటి, బ్యాగ్ తెచ్చుకో బ్యాగ్ తెచ్చుకో.
1: సర్దుకు పోవడం అంటే ఆ సర్దుకు పోవడం కాదు.
2: చూసావా చూసావా, ఇప్పుడప్పుడే పోయేదే లేదు అని చెప్పకనే ఎలా చెప్పాడు.
1: నిజం చెప్పమంటావా అల్లుడు, నీ చేతి వంటలు చూశాక ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయాను అనుకో.
2: డోంట్ వరీ మామా, నువ్వు పోతానని అనాలే కాని స్వయంగా నేనే నా కారులో తీసుకెళ్లి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ రాను.
1: చూడమ్మా నా వల్ల కావట్లేదు కానీ ఇక నువ్వే చెప్పమ్మా.
0: మరే ఏమండి, మొన్న మీరు చేసిన పెరుగు గారెలు మా నాన్నకి పిచ్చి పిచ్చిగా నచ్చేసాయండి.
1: ఇక ఆ ఆవు పెట్టిన పులిహోర అయితే అద్భుతం, ఇంతవరకు అంత రుచిగా ఎప్పుడు తినలేదు అల్లుడు.
2: అయితే ఏమంటారు ఇప్పుడు?
0: మా నాన్నకవి మళ్ళీ తినాలని కోరికగా ఉందంట. పాపం చేసి పెట్టండి.
2: ఏంటి చేసేది? నా వల్ల కాదు, నా వల్ల కాదు. అవతల ప్రాజెక్టు పూర్తి కాలేదని మా మేనేజరు ఫోన్లో వాయించి పారేస్తున్నాడు. అయినా మీ కడుపు ఎక్కడ మారుతుందోనని బ్రేక్ దొరికినప్పుడల్లా మీకు వండి వారుస్తూ ఉంటే ఇంకా మీ కోరికలేమిటి?
0: పాపం అండి, మా నాన్న తినడానికి తప్ప మరెప్పుడూ మా అమ్మ ముందు నోరు తెరిచి ఎరగడు. అలాంటి మనిషి ఈరోజు నోరు తెరిచి అడిగితే కాదంటారేంటండి, పాపం. సరే అనండి.
2: బాగుందే, నేనేదో పని ఒత్తిడి తగ్గించుకుందామని ఇంటి నుంచి పనిచేస్తూ ఉంటే మీరు మళ్ళీ నాకు చాకరీ పెంచుతున్నారేంటి?
0: అయితే అయింది, ఊ అనండి. ఊ అన్నారు అన్నారు అన్నారు. నానా నానా, ఇక మీ కోరిక తీరినట్టే.
2: మన ఇద్దరిలో ఎవరు ఎవరికల్లుడు అర్థమై చావట్లేదు మామ. చీ చీ చీ,
1: అదేమిటో, అల్లుడు నన్ను చూస్తే గుప్పలు లేస్తాడు, నిన్ను చూస్తే చప్పున చల్లారిపోతాడు కదమ్మా.
3: సుధీర్, సుధీర్ ఇంట్లో ఉన్నాడండి.
1: వంట పనులు.

0: ఉన్నాడు.
1: వాట్, సుధీర్ వంట చేస్తున్నాడా?
0: ఇగో దేనికా నవ్వు, మగాడు వంట చేయకూడదా? ఎప్పుడన్నా మీ ఇంట్లో ఇబ్బంది వస్తే మీరు చెయ్యరా ఏమిటి?
1: చెయ్యను, చస్తే చెయ్యను. ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటా.
0: ఆహా, ఏం రోగం, నువ్వు చేసుకోవచ్చుగా, లేకపోతే ఎవరైనా వంటవాడిని పెట్టుకోవచ్చుగా.
1: షటప్, నా తిండి నా ఇష్టం.
0: సర్లే, అలాగే తెప్పించుకు తిను, నాకెందుకు నడు మధ్యలో.
1: దట్స్ గుడ్. సరే గాని సుధీర్ పెళ్ళాం ఊళ్ళో లేదా ఏంటి?
0: ఏ ఊరెళ్తే ఇద్దరు ఇంట్లోనే తాగి తందనాడదాం అనుకుంటున్నారా ఏమిటి?
1: నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను మాట వరుసగా అడిగాను, ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, అంతే.
0: అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకపోయినా వంట మాత్రం మా సుధీరే చేస్తాడు. చాలా, ఇంకేమైనా కావాలా? అయినా ఇవన్నీ నీకెందుకయ్యా?
1: ఎందుక చెప్తా సుధీర్.
2: సార్, మేనేజర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు?
1: మిస్టర్ సుధీర్
2: సార్.
1: ఏంటి నువ్వు చేస్తున్నది? ఆఫీస్ పని పక్కన పెట్టి ఇంట్లో వంట చేస్తూ కూర్చున్నావా?
2: నేను వంట చేయడం సార్? ఏ యదవో చెప్పాడు సార్ మీకు?
1: ఆ సంగతి తర్వాత. నువ్వు చేస్తున్నావా లేదా అది చెప్పు.
2: సార్ నాకేం పని సార్, ఎంచక్క ఇంట్లో వంటడుంటే.
1: ఆహా, ఏది, ఓసారి అన్నిటి పిలు, చూస్తాను.
2: వాడితో మీకేం పని సార్?
1: ఏ లేడా?
2: ఎందుకు లేడు సార్? అదిగో అదిగో అదిగో, మీ ఎదురుగానే ఉంటే ఇదిగో.
0: ఎవరు? నేనా? నేను వంట ఉన్నా ఏంటి?
2: కాదా మరి.
3: ఏంటంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు?
2: అబ్బా నువ్వు కాసేపు మాట్లాడకే.
3: అది కాదండి,
2: మా వంటవాడికి కొంచెం మతిమరుపు ఉంది సార్. అప్పుడప్పుడు తనెవరో తనకి మనమే గుర్తు చేస్తూ ఉండాలి.
1: ఆహా, జాగ్రత్త, నిన్ను కూడా మర్చిపోతాడేమో.
2: ఊరుకోండి సార్, మీరు మరీను.
1: నీకు తెలియదు సుధీర్, నాతో ఇందాకేమన్నాడో తెలుసా? ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేదానికన్నా నేను ఎవరినైనా వంట మనిషిని పెట్టుకోవాలట సలహా ఇస్తున్నాడు. నేనైతే ఎక్కువ జీతం ఇస్తాననేమో.
2: ఈ పనుళ్ళంతా ఇంతే సార్, పోతే పోనీ సార్. ఈ యదవ కాకపోతే ఇంకోడు.
0: ఏమిటి, నేను పనోడునా? ఏంది
1: ఎందుకలా గింజుకుంటావు? పనోడిని పనోడు అనక ఇంకేమంటారు?
3: ఏమిటండి మీరు, మీరనేది కాక ఆయనతో కూడా మాట్లాడిపిస్తున్నారా?
0: అల్లుడు.
1: అల్లుడా? ఏం సుధీర్, ఏంటి ఈ వంటోడు నిన్ను అల్లుడు అంటున్నాడు?
2: అబ్బెబ్బెబ్బెబ్బే, మీరు అసలు అతని మాటలేమి పట్టించుకోకండి సార్. అతని కొంచెం మెంటల్ కూడా ఉంది.
0: ఏమిటి, నాకు మెంటలా?
1: ఇంతకు ముందు మతిమరుపు అన్నావు, ఇప్పుడు మెంటల్ అంటున్నావు. ఎవరైనా మాట మారుస్తారు, నువ్వేంటి రోగాలే మారుస్తున్నావు? నేనేమన్నా వెర్రిపప్పని అనుకున్నావా?
2: అయ్యో లేదు సార్, ఏ రోగం ఎప్పుడు బయటపడుతుందో ఎవరని చెప్పగలని చెప్పండి సార్.
0: అమ్మమ్మమ్మో, ఎక్కడ లేని రోగాలు నాకు అంటకంటేస్తుంటే అలా నిలువు గుడ్లేసుకు చూస్తావేంటే? నోరు తెరిచి మాట్లాడు.
3: ఏం మాట్లాడను నాన్నా, ఆయన నన్ను ఎక్కడ నోరు తెరవనిస్తున్నారని?
1: ఇదేంటి, వంటోని పట్టుకుని మీ ఆవిడ నాన్నా అంటుంది?
2: ఆనకేం చేస్తుంది సార్, వాళ్ళావిడికి మాటిస్తే.
1: వాళ్ళావిడ? మధ్యలో ఆవిడెవరు మళ్ళీ?
2: అసలు విషయం ఏమిటంటే సార్, పాపం ఈ వంటోడు కూతురు అల్లుడు ఇద్దరు యాక్సిడెంట్ లో పోయారు. దాంతో ఇతనికి మైండ్ పోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, మా ఆవిడ అచ్చం యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ అమ్మాయిలానే ఉంటుందిట. ఓ రోజు బజార్లో మా ఆవిడ్ని చూసి వెంటపడి మా ఇంటికి వచ్చేసాడు. పొమ్మంటే పోడు. పాపం వాళ్ళావిడ ఇతను వెతుక్కుంటూ వచ్చి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి బోరు మంది. మళ్ళీ ఇతని మైండ్ బాగయ్యేదాకా మా ఇంట్లోనే ఉంచుకోమని నా చేతులు కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలింది. అప్పటి నుంచి మేం కూడా ఇలా కనెక్ట్ అయిపోయామన్నమాట.
0: ఓర్ని కాసేపట్లో ఎంత కథలు చెప్పావు.
2: మామ నా మాటలు పట్టించుకో మామ. చచ్చు, అసలు యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అంతా ఉత్తునే. మీ కూతురికి అల్లుడికి ఏమవలా? ఇదిగో మీ అమ్మాయి, ఇదిగో నేనే మీ అల్లుడు. సార్ అప్పుడప్పుడు ఇలా చెప్తుంటే కానీ పేషెంట్ మామూలు స్థితికి రాడని డాక్టర్లు చెప్పారు సార్.
1: ఏంటో ఇదంతా, చూస్తుంటే నాకు కూడా మెంటల్ వచ్చేలాగా ఉంది.
0: ఎందుకు రాదు, ఇట్లాంటి వాళ్ళు చెబుతున్న అబద్ధాలన్నీ నిజమని నమ్ముతుంటే అల్లుడు పరాయి వాళ్ళ ముందు నన్ను నానా మాటలని అవమానిస్తావా? ఉంటుంది అల్లుడు, మా ఆవిడ చేతిలో నీకు బాగా ఉంటుంది.
2: వదిలేయండి సార్, ఇతనితో మనకెందుకు కానీ. మీరేంటి సార్ చెప్పా పెట్టకుండా మా ఇంటికి వచ్చారు?
1: అది నువ్వెంత బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావో కల్లారా చూద్దామని.
4: ఎరా సుధీర్, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? హలో బాబాయ్, నువ్వు ఎప్పుడు వచ్చావు? పిన్నాళ్ళంతా బాగున్నారా?
0: అవన్నీ తర్వాతరా, ముందు చెప్పు నాకు మెంటలా, నాకు మతి మరుపా అని.

0: ఎవరన్నారు బాబాయ్?
1: ఇంకెవరు, వీడే మీ ఫ్రెండు. నేను వంటోనని, నాకు మెంటల్ అని, ఇదిగో ఏంతో అంటున్నాడు.
0: రా, ఏంది అలా ఎలా చెప్పావు?
2: ఇతనెవరు మళ్ళీ?
3: కిరణ్ అని మా ఫ్రెండ్ సార్. కిరణ్, ఈయన మా మేనేజర్ సార్. రా,
2: నువ్వు ఇతనికి ఫ్రెండువా? నిజమేనా?
0: నిజమే సార్. అంతేకాదు, వీడికి పెళ్లి కుదర్చునే కాక దగ్గరుండి మరీ పెళ్లి కూడా నేనే జరిపించాను సార్.
2: అయితే నువ్వే కరెక్ట్. చెప్పు, ఇతనేమో ఆయన్ని వంటవాడు అంటాడు, ఆయనేమో ఇతన్ని అల్లుడు అంటాడు, ఆ అమ్మాయేమో ఈయన నానా అంటుంది. అదేంటంటే, ఈయనకు ఒక కూతురుందని, ఆమె అల్లుడు యాక్సిడెంట్ లో పోవటం వల్ల ఇతనికి మెంటలెక్కిందని, ఇతని కూతురు అతని పెళ్ళాం కాదు కాదు, అతని కూతురు అతని పెళ్ళాం ఒకేలా ఉంటారని అతను ఇందాకటి నుంచి ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వైనా నాకు నిజం చెప్పు.
0: చెప్తాను సార్. ఈయన మా బాబాయ్ ఆంజనేయులు సార్. ఈయన కూతురే ఈ సౌమ్య, నాకు చెల్లి, సుధీర్కి భార్య. మా బాబాయ్కి ఏమంటలో లేదు. ఇకపోతే వీడి పెళ్ళడానికి వంట రాదు. వీడేమో పాపం రోజు ఇంట్లో వంట చేసి పెట్టాలి, మళ్ళీ ఆఫీస్కి వచ్చి జాబ్ చేయాలి. నా వల్ల కావట్లేదురా అని ఒత్తుకుంటుంటే, అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అడగరా అని నేనే వీడికి సలహా ఇచ్చా. అది సార్ జరిగింది.
3: నీ సలహాయేరా, నా కొంప నిలువులా ముంచింది. నేను ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నానని మీ చెల్లై మీ బంధువులందరికీ టామ్ టామ్ చేసింది. దాంతో ఎప్పుడొచ్చినా నన్ను చూడొచ్చని వాళ్ళంతా వరుస పెట్టి తగలాడుతున్నారు. పైగా నా వంట వాళ్ళకి బాగా నచ్చిందని ఎన్నాళ్ళైనా కొంప నుంచి కదలటం లేదు. దాంతో వాళ్ళని పొమ్మనలేక, ఇటు ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టలేక నలిగిపోతున్నాను సార్. ఇదంతా మీకు తెలిస్తే కొంప మునిగిపోతుందని ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. చిన్న అబద్ధం ఆడాను సార్.
1: అర్థమైంది అల్లుడు, అర్థమైంది. నీ ఉద్యోగం కోసం పిల్లనిచ్చిన మావనన్న గౌరవం అన్నా లేకుండా పరాయి వాళ్ల ముందు నన్ను అవమానిస్తావా, అనరాని మాటలంటావా? ఎంత తేలిగ్గా చెప్పావు చిన్న అబద్ధమని. చిచ్చి, ఇక ఇంట్లో ఒక క్షణం కూడా నేను వెళ్ళిపోతున్నాను.
3: మీరు మాత్రం మీ అమ్మాయికి వంటొచ్చని అబద్ధం చెప్పి పెళ్లి చేయకపోతే నాకు మాత్రం ఈ అగచాట్లు ఎందుకు వస్తాయి చెప్పండి.
2: సారీ మిస్టర్ సుధీర్, రేపటి నుంచి మీరు ఆఫీస్కు రావసరం లేదు. మీ వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాన్సిల్. బాయ్.
0: రై, డోంట్ వర్రీ రా. నేనున్నానుగా, ఇంకో ఐడియా ఇచ్చి నిన్ను గట్టెక్కిస్తాలే.
3: ఇచ్చింది చాలు గాని, ఇక దయచి. బంగారం, ఓ మై స్వీట్ హార్ట్, ఇదిగో స్వీట్ తీసుకో.
4: ఏంటండి విశేషం?
3: నేను జాబ్ను రిజైన్ చేశాను.
4: ఏంటి, జాబ్ రిజైన్ చేశారా? ఇంకేమైనా పిచ్చా, పైగా స్వీట్లు పంచడం కూడాను. నేను నమ్మను.
5: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రమ్మంటారా?
3: ఓ మీరా, రండి రండి. పుష్పం గారు, హౌ ఆర్ యూ? అక్కడే నిలబడ్డారేంటండి, రండి కూర్చోండి.
5: సౌమ్య గారు, ఈయన మీ ఆయనేనా అండి?
4: ఇప్పటి వరకు మా ఆయనే.
5: అదేంటి, ఆ తర్వాత?
4: ఆలోచిస్తాను. ఈయన గారు జాబ్ కి రిజైన్ చేశారట.
3: తను అంతేనండి, అలాగే మాట్లాడుతుంది కానీ కూర్చోండి.
5: ఏమిటిది, నన్ను చూడగానే ఎప్పుడూ చిర్రుబుర్రులాడే మీరు ఈరోజు ప్రేమగా పలకరిస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావట్లేదు సార్.
3: ఆ విషయంకి వదిలేండి పుష్పం గారు, ఇక నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే పలకరిస్తాను, సరేనా?
5: హాయ్, అవునండి. అయితే వంటల గురించి నాకే సందేహం వచ్చినా వెంటనే తీరుస్తారా?
3: నిక్షేపంగా, అసలు ఇక్కడ దాకా రావటం ఎందుకు? ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసినా తీరుస్తాను. ఇంతకు ఇప్పుడు ఏం సందేహం తీర్చుకోవాలని వచ్చారు?
5: ఈరోజు మా ఆవిడ నన్ను పులిహోర కలపమందండి. మరి నాకేమో పులిహోర తినడమే గాని కలపడం రాదండి, అందుకే వచ్చాను. పైగా ఈరోజు మా పెళ్లి రోజు కూడానండి.
3: వావ్, కంగ్రాచులేషన్స్. అయితే తప్పకుండా ఇప్పుడే చెప్తాను. అవును, మీ ఆవిడ కూడా వంట చేయరా?
5: ఎందుకు చేయదండి, చేస్తుంది. కానీ ఈ మధ్య అది టీవీలో వచ్చే వంట వార్పు ప్రోగ్రాములు చూసి చూసి చూసి తను కూడా టీవీలో కనిపించాలనే పిచ్చితో కొత్త కొత్త వంటలు చేస్తూ అవన్నీ నాతో తినిపించాలని చూస్తుంది సార్. అవి తినలేక చేస్తున్నాను సార్.
3: ఏ బాగుండవు అవి?
5: ఏంటి బాగుండదు, మా ఊళ్ళో నేను కమ్మని మా అమ్మ చేతి వంట తిని పెరిగిన వాడిని సార్. మొదట్లో ఏదో వచ్చి రాని వంటలు చేస్తుంటే పోనీలే అని సర్దుకు

0: కాకపోతే రాత్రికి అది మంచం మీద పడుకుంటుంది, నన్ను మంచం కింద పడుకోమంటుంది సార్.
1: అయ్యో పాపం, అంత కష్టపడి చేస్తుంటే తింటే ఏంటండి, తను తింటుందిగా.
0: ఏంటి సార్ తినేది, మా ఇంటి ఎదురే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు, తను చేసిన చెత్త వంటలన్నీ నాకు పెట్టి తను మాత్రం చక్కగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినొస్తుంది సార్.
1: సరే సార్, సరే సరే, ఇప్పుడు మీకు పులిహార చేయడం ఎలాగో చెప్పాలి అంతేగా.
0: అవును సార్.
2: ఎలా సుధీర్, నేనున్నది నిజమేనా? నువ్వు జాబ్కి రిజైన్ చేసావా? మాట్లాడవేరా, హాయిగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నావుగా, నీకు ఇదేం పోయే కాలం? పైగా లక్షలు జీతం వదిలేసుకున్నావు.
3: అది అలా అడుగన్నయ్యా, ఏ పని చేయకపోతే ఎలా గడుస్తుంది?
1: కూల్ డౌన్ రా కిరణ్, కూల్ డౌన్. ఇప్పుడు నేను చేయబోయే కొత్త ఉద్యోగం కూడా వర్క్ ఫ్రం హోమేరా?
2: ఏంటి మా చెల్లయ్య మొహం చూస్తూ గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవడమా?
1: చెప్పేది పూర్తిగా వినరా. నిన్న మేనేజర్ గారి మాట విని ఆఫీస్కి వెళ్ళానా, అక్కడ మన వాళ్ళు నన్ను చూడగానే,
4: అరే మన వంటోడు వచ్చాడు రోయ్, ఈ రోజు మెను ఏంటి గురో, చికెన్ ఫ్రైనా ఫిష్ ఫ్రైనా? వీళ్ళ వంటలకి వీళ్ళ ఆవిడ ఫేస్బుక్ లో ఇన్స్టాలు బాగా పబ్లిసిటీ ఇస్తుందంట రా.
1: అదిరా, ఇలాంటి కామెంట్లు విన్నాక నాలో పట్టుదల పెరిగింది. వంట చేసేవాడు కూడా లక్షలు సంపాదించొచ్చని ప్రూవ్ చేయాలనుకున్నాను. మేనేజర్ గారు ఇంటి నుంచి పనిచేసుకునే ఛాన్స్ ఇచ్చినా అది నా సమస్యను రెట్టింపు చేస్తుందే తప్ప పరిష్కారం చూపలేదు. అందుకే ఎప్పటికీ పరిష్కారం దొరకని నా ప్రాబ్లంను నాకు ఫేవర్గా చేసుకోవాలనుకున్నాను.
2: అంటే?
1: ఏం లేదురా, మనం సాఫ్ట్వేర్ ఉద్యోగుల సమస్యలు మనకు తెలుసు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతో ఆఫీస్కి చేరటం, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే వీల్లేక ఆఫీసులో దొరికే తిండి రుచించక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. అదిగో అలాంటి వాళ్ళ కోసమే నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ పేరుతో కొత్త స్టార్టప్ మొదలుపెట్టాను. సాఫ్ట్వేర్ ఆఫీసులో ఉండే ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇస్తే చాలు, వాళ్ళు కోరిన వంటకాలు వేడివేడిగా వాళ్ళకి అందించేందుకు అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. ఇదిరా నా మాస్టర్ ప్లాన్.
2: ఏడ్చావ్, అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయి ఏంటి? అవును, జనం నిన్ను నీ వంటల్ని ఆదరించొద్దు.
3: ఎందుకు ఆదరించరన్నయ్యా, మా ఆయన చేతి వంట అద్భుతంగా ఉంటుంది, కావాలంటే మా బంధువులను అడుగు చూడు.
1: నీకు సంగతి తెలుసా, ఆహార ప్రియులకు కావాల్సిన వెరైటీ వంటకాల్ని ఆన్లైన్ ఆర్డర్స్తో హోమ్ డెలివరీ చేసే కంపెనీలకు కూడా ప్రారంభించిన మొదటి రోజున ఒక్క ఆర్డరు రాలిట్ట. మరిప్పుడు ఎన్నో సంస్థలు ఎన్నెన్నో నగరాలకు విస్తరించి లక్షలాది రెస్టారెంట్స్ నుంచి తమ కస్టమర్లకు ఫుడ్ సప్లై చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. అలాగే పచ్చళ్ళు స్వీట్లు వడియాలు వంటి తయారీదారులు మొదట్లో తిరస్కారాన్ని ఎదుర్కొన్నా తర్వాత కస్టమర్ల ఆదరణతో అద్భుతమైన విజయాలు సాధించారు. వారు ప్రారంభించిన సంస్థలన్నీ నేడు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. కనుక చిత్తశుద్ధి సంకల్పశక్తి ఉండాలే కానీ మనం సాధించలేనిది ఏదీ లేదని మన ముందు ఎందరో నిరూపించారు. అందుకే నేను కూడా ఈరోజు నుంచి వారి బాటలోనే నడవాలనుకుంటున్నాను. ఏమంటారు?
2: అయితే కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నావు అన్నమాట.
1: అవునరా, తెల్లారింది లేచింది మొదలు, ఎవరెంత సంపాదించినా జానడు పొట్ట కోసమే కదరా. అలాంటి పొట్ట నింపే పనిచేస్తున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను రా. ఎటు ఈ జన్మకి మీ చెల్లయ్య వంట నేర్చుకుని నన్ను సుఖపెడుతుంది అన్న ఆశ అయితే లేదు. అటు ఆఫీస్ వరకు ఇటు వంట పని ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ బాధలు పడే కన్నా ఇలా మనకు వీలైన మనసుకు నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోవడంలోనే ఎంతో సంతృప్తి కలుగుతుందిరా.
2: ఏమి స్థితప్రజ్ఞతరానిది, బాధలో కూడా సౌఖ్యాన్ని వెతుక్కునే నీ ఓపికకి జోహార్లు. నీ వర్క్ ఫ్రమ్ హోమ్ చక్కగా వర్కౌట్ అయ్యి మా చెల్లయ్య పేరుతో నువ్వు మొదలు పెట్టబోతున్న సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా.
1: థ్యాంక్ యూ రా. నా ఈ వంట వ్యాపారంలో మీ చెల్లయ్య కూడా సహకరిస్తే మంచి ఉత్సాహంతో మొదలు పెడతా.
3: అంటే ఏంటి, ఇప్పుడు నేను కూడా వంట చేయాలా?
1: వద్దు వద్దు వద్దు వద్దు, నువ్వు పడద్దు, నువ్వు వంట చేయొద్దు. హాయిగా చెమట పట్టకుండా ఇంట్లోనే ఉండి వచ్చే ఆర్డర్లు బుక్ చేసుకుంటూ పైపైన పనులు చూసుకుంటే చాలు.
3: అయితే సరే, అన్నయ్య, ఆ రోజు నువ్వే గనక మా ఆయనకు వంటొచ్చని చెప్పు

0: చెప్పకపోతే నేను వంట పని తప్పించుకునేదాన్ని కాదు, ఆయనకి ఆలోచన వచ్చేది కాదు, ఈనాడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేవారే కాదు. ఏమైనా నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్ అన్నయ్య.
1: ఏంటి, నాకు వంట చిన్ని చెవులో ఊదింది వీడా? వీణి రే,
2: మీరింతవరకు వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేవి ప్రదీప్, శ్రీమతి పుష్ప తుమ్మలపల్లి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ బీడిఎల్ సత్యనారాయణ. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: చిత్రగీతం విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
3: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి శ్రోతలు 0866284881812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ ఆన్సర్స్ చెప్పటానికి నేను వేసే ప్రశ్నలకి మీరంతా సిద్ధంగా ఉన్నారా? నేను ప్రశ్నలతో కొంచెం డిఫరెంట్ ప్రశ్నలే అడుగుతున్నాను ఈరోజు. మరి సిద్ధంగా ఉన్నారు కదా మీరు? ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న ఏమిటంటే, రాయండి పెన్ను పేపర్ తీసుకుని. లెక్కల ప్రశ్న అయితే కాదు, మీకు గుర్తు ఉండటానికి నేను చెప్తున్నాను. మొదటి ప్రశ్న ఏంటంటే, వరద, సునామీ, ఉప్పెన, జలప్రళయం వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? వరద, సునామీ, ఉప్పెన, జలప్రళయం వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? మరి ఈ నాలుగు పదాలు మీరు వినే ఉంటారు, ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం వీటి గురించి. అయితే ఇవి ఈ నాలుగు పదాలు నీటికి సంబంధించినవే, కాకపోతే వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది? వరద, సునామీ, ఉప్పెన, జలప్రళయం వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఇది ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వచ్చిన మొదటి ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే పంపించండి 0866284881812 నెంబర్కి. ఈలోగా మీకోసం ఒక పాట, ఇది కథ కాదు చిత్రానికి ఎస్ జానికి పాడిన ఈ పాట విందాం. మీరు ఈలోగా ఆన్సర్స్ని సెండ్ చేయండి.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న, వరద, సునామీ, ఉప్పెన, జలప్రళయం వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? మీకు ఆన్సర్ తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలైతే పాయింట్ అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్స్ పంపించారు. మీరు అనుకున్నది కరెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకని అనుకుంటున్నారో ఆ ఆన్సర్ కరెక్ట్ అని. ఇక చూద్దాం, ముందుగా మనకి పంపించారు రాధ, ఖమ్మం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఎక్స్ప్లెయిన్ చేయండి రాధ, తెలిస్తే మీకు. తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబు సుభాని పంపించారు, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత మూసపేట మహబూబ్ నగర్ నుంచి పంపించారు, ఎం నరేష్, మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఒంగోలు నుంచి కిషోర్ పంపించారు, రాంగ్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. మహేంద్ర తెనాలి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శనం చిరువల్లంక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అయితే ఇక్కడ నేను చెప్పిన ఈ నాలుగు పదాల్లో ఒకటే అర్థం ఉన్నది, వీటిలో ఒక నీటికి సంబంధించింది. అది కొంచెం ఈ నాలుగు పదాలు ఒకటే డిఫరెంట్గా ఉన్నది, ఓకేనా? మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, పెడన జగానందర కాలనీ నుంచి అప్పలాజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరు పంపించారంటే, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మిడతల రామ్మూర్తి ఎవరోకొండ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ని. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ విజయలక్ష్మి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు, పలానా అని అనుకుంటున్నాను అంటున్నారు, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ అనుకున్నారు మీరు. నెక్స్ట్ చూద్దాం.

మొలుగు కృష్ణ మోహన్ ఖమ్మం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, నవీన్ రజిత నిర్మల్ ఆదిలాబాద్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. మనకు పంపించారు సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఓకేనండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. నెక్స్ట్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, దస్తగిరి సంధ్య వీరు కడప నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, నంద్యాల ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు. ఓకే, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు. నా పేరు శక్రు, సికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. శక్రునా మీ పేరు? అయితే కొంచెం స్పెల్లింగ్లో ఏమైనా మిస్టేక్ ఉందేమో చూడండి. ఓకే, వికారాబాద్ నుంచి పంపించారు వీరు రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత చూద్దాం, అనంతపురం నుండి అనురాధ పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, డి బాలాజీ వనస్థలిపురం నుంచి పంపించారు. ఇది మా ఆన్సర్ అని రాసి పంపించారు, వారు ఆన్సర్ రాసి కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. హాయ్ అన్నారు కానీ మీకు కూడా హాయ్ అండి, కాకపోతే మెసేజ్ డిలీట్ చేశారు వీరు. తర్వాత చూద్దాం, కేశవరావు అత్తల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. సత్యరెడ్డి ఫ్రమ్ అనబర్తి. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే నెక్స్ట్ ఎవరెవరు పంపించారో చూద్దాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
2: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మనం చూస్తున్నాం ఆన్సర్స్ని చాలామంది పంపిస్తున్నారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి తెలంగాణ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎం ప్రతాపడి జంక్షన్ విశాఖపట్నం నుంచి రాంగ్ ఆన్సర్. మూసపేట నుంచి ఎం నరేష్ మెర్సి విజయ ఓకే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత ఎవరు ఉంటే ప్లీజ్ క్వశ్చన్ రిపీట్, జస్ట్ జాయిన్డ్ అన్నారు. గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వరద, సునామీ, ఉప్పెన, జలప్రళయం వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏమిటి? తర్వాత దొడ్డి పట్ల కోటేశ్వరరావు అత్తి నుంచి రాసి పంపించారు. ఓకే రాశారు, వీరు ఎక్స్ప్లెయిన్ కొంచెం వెరైటీగా చేశారు రైట్ ఆన్సర్ని, బాగుంది. తర్వాత యువలయకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. వీరెవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామ.

0: ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. ఎం రామ్మోహన్ రావు సత్యవతి కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాసి పంపించారు. కాకపోతే రాంగ్ ఆన్సర్, వెరీ గుడ్ అండి, ట్రై చేస్తున్నారు అందరూ. తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాల నుంచి పంపించారు. మీరు పంపించారు కానీ హాయ్ అన్నారు, అయితే ఆన్సర్ అయితే ఏం రాసి పంపించలేదు. కా తర్వాత చూద్దాం. భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్, వీరు మార్టూర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం. ఎం కొండారెడ్డి సిద్ధవటన్ కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇప్పుడు ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నమెరం నుంచి రాంగ్ ఆన్సర్ మళ్ళీ. నెక్స్ట్ కె బ్రహ్మానందరావు ప్రసాదం పాడి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే కె శ్రీనివాస్, వీరు గుంటూరు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. ప్లీజ్ వన్స్ అగైన్ క్వశ్చన్ అని అడుగుతున్నారు వీరు. దయడ త్రివేణి చిన్మయ్ నల్గొండ నుంచి, ఇప్పుడే నేను చెప్పాను, మీరు వినే ఉంటారు. నెక్స్ట్ చూద్దాం, మనకు పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రాసి పంపించారు. వారైతే ఆన్సర్ అయితే రాసి పంపించలేదు, వారి పేరు ఊరు మాత్రం రాశారు. ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి రాశారు, వెరీ గుడ్. మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు వారు రాసిన ఆన్సర్కి, కాకపోతే ఇక్కడ మాత్రం ఆన్సర్ అయితే రాంగ్. ఓకేనా. ఈ తర్వాత చూద్దాం. నల్లమ్మ పాపినేనిపాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎవరు పంపించారంటే వీరు గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లత ఉయ్యూర్ నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం. వీరు ఆర్ వెంకట సుబ్బయ్య గందికాయపల్లె గ్రామం నుంచి రాశారు. వీరు వారు రాసిన ఆన్సర్కి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. చాలా బాగుంది, రాంగ్ ఆన్సర్ కాకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బాగుంది, ఆన్సర్ మాత్రం రాంగ్ అండి. తర్వాత చూద్దాం. తెనాలి నుంచి కుమార్ రాసి పంపించారు. ఓకే, వారు రాసిన దానికి ఆన్సర్కి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ వెంటనే మీ ఆన్సర్స్ చదువుతాను.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. SBI, the bank to every Indian.
0: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, ఆన్సర్ అయితే రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకేనండి, రాంగ్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రాంగ్ ఆన్సర్ని మళ్ళీ. తర్వాత చూద్దాం, పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. పెడన జోగానందరకాల నుంచి అప్పలరాజు మళ్ళీ పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ఎవరంటే పంపించింది సూర్యనారాయణ తెనాల నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి మళ్ళీ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, దస్తగిరి సంధ్యా కడప నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత మూసాపేట నుంచి ఎం నరేష్ పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇంకా నెక్స్ట్ పోలాపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం. పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, అందరు కలిసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు వీర కనకారావు వీరభద్రాపురం నుంచి రాశారు, వెరీ గుడ్ అండి, అనుకుంటున్నాను అన్నారు. మీరు అనుకున్నది కరెక్టే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక నెక్స్ట్ చూద్దాం. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్ అండి, ట్రై చేస్తున్నారు అందరూ. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఇప్పుడు మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే ఎం ప్రతాప్ పేటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి మళ్ళీ పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం.

కేశవరావు అత్తిల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అనురాధ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత డి బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి రాశారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది విధానం, ఎక్స్ప్లెయిన్ చేసింది, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. గుంటూరు జిల్లా దాసరపల్లి నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు పంపించారంటే బ్రహ్మయ్య శారద నంద్యాల నుంచి పంపించారు. ఓకే, వెరీ గుడ్ అండి. చాలామంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కాకపోతే ఇక్కడ మాత్రం రాంగ్ ఆన్సర్ అవుతుంది. అది మచిలీపట్నం జొన్నలవారి గ్రామం, మోడీ గ్రామం తోట చరిత జొన్నల ప్రియాన్సి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరంటే రాజేష్ బాబు సత్య పాలకొల్లు నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి తెలంగాణ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వనపర్తి నుంచి, దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇందిరాబాయి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత టైప్ చేస్తున్నారు చాలామంది, కొంత తొందరగా టైప్ చేసి పంపించండి. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ విజయలక్ష్మి పంపించారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ దస్తగిరి సంధ్య కడప నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుంచి పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కోట మన్మథరావు శోభారాణి, వీరు రాజమహేంద్రవరం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. తర్వాత చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ పంపించారు, రెండు ఆన్సర్లు చేశారు వీరు, ఒకటే రైట్ ఆన్సర్ అది. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎం ప్రతాప్పేట జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. ఇప్పుడు నాగార్జున లక్ష్మి ఉడెంపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ పంపించారు, రాంగ్ ఆన్సర్ని. గద్వాల్ వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయి పంపించారు, రాంగ్ ఆన్సర్. అన్ని రాంగ్ ఆన్సర్స్ అయితే మరి ఆన్సర్ ఏది అని అడుగుతున్నారు, పంపించండి. ఒకవేళ మీరు ఇంకా ఆపేస్తే పంపించడం నేను చెప్తాను లాస్ట్లో, ఓకేనా? లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ చూద్దాం. భోగానందన్ వెంకటేశ్వరరావు పంపించారు మార్టూర్ నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత మనకి పంపించారు పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి బాబు రాసి పంపించారు, ఓకే, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఊట్కూరు నుంచి డి అరుణ మోహన్జీ పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ పంపించారు, ఇప్పుడు రాంగ్ ఆన్సర్. ఓకే, అన్ని రాంగ్ ఆన్సర్లు అయితే రైట్ ఆన్సర్ ఏది అని అడిగారు. ఓకే, నేను చెప్తాను వినండి. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఇంకొకరు పంపించారు చూద్దాం. వనపర్తి నుంచి డి గోవర్ధనరావు ఇందిరాబాయి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ కేశవరావు అత్తిల నుంచి రాశారు, ఓకే రండి, ఇప్పుడు రైట్ ఆన్సర్. వరద, సునామీ, ఉప్పెన, జలప్రళయం, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది అని ప్రశ్న అడగటం జరిగింది. దానిలో డిఫరెంట్గా ఉన్నది వరద, ఓకేనా? సాధారణంగా భారీ వర్షాలు నదులు పొంగి పొలటం వల్ల భూభాగంపైకి నీరు చేరే ప్రక్రియ సముద్రంతో నేరుగా సంబంధం లేదు. దీనికి మిగతావి సముద్రంలో నీరు భూమిపైకి దూసుకురావటం వల్ల పెద్ద అలలు, భారీ స్థాయిలో జరిగే విపత్తుల్ని ఇవి, సునామీ, ఉప్పెన, జలప్రళయం వస్తాయి. ఇదండి ఆన్సరు. చాలామంది చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రశ్నలోకి, రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. కొంచెం డిఫరెంట్ ప్రశ్న అడుగుతున్నాను, కాకపోతే ఆన్సర్ అయితే ఈజీగా చెప్పేస్తారని నేను అనుకుంటున్నాను, నోట్ చేసుకోండి. ఏంటంటే, ఒక రైలు 5 నిమిషాల్లో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, ఓకేనా? ఒక రైలు 5 నిమిషాల్లో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వేగంతో 1 గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఓకేనా?

ప్రశ్న ఈజీగానే ఉంది కదా. ఒక రైలు 5 నిమిషాలు 5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, అదే వేగంతో 1 గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866 244 8812 నెంబర్కి. ఒక రైలు 5 నిమిషాలు 5 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, అదే వేగంతో 1 గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఓకేనా, మన ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం. అయితే ఇందాటి ప్రశ్నకి ఇంకా చాలామంది రాసి పంపిస్తున్నారు ఆన్సర్ని. డి బాలాజీ వనస్థలిపురం నుంచి వరద అని రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఇంకా టైప్ చేస్తున్నారు. భోగానందర్ వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు ఫస్ట్ ప్రశ్నకి. తర్వాత ఆత్మకూరు నుంచి ఆదిశేషు వీరు కూడా రైట్ ఆన్సర్ చేశారు. మూసాపేట నుంచి ఎం నరేష్ రైట్ ఆన్సర్ రాశారు ఫస్ట్ ప్రశ్నకి. వీరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రైట్ ఆన్సర్ని. రెండో ప్రశ్నకి ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఒంగోలు నుంచి కిషోర్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఆకురాతి రామకృష్ణ, రాజలక్ష్మి చిన్నామిర నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఓకే, రాధా కమ్మ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మూసాపేట నుంచి ఎం నరేష్ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరు పంపించారంటే వీరు వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఈ ప్రశ్న ఈజీగా ఉన్నదా మీకు? మాధవి ఆంజనేయులు వీరు భూదాన్ పోచిన పనుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎం కొండారెడ్డి సిద్ధవట నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం, భోగానందర్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఎలా మీకు ఈ ఆన్సర్ వచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది మీరు. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లమంచి నుంచి భీముల పరశురాములు పద్మ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. మూసాపేట నుంచి ఎం నరేష్ మళ్ళీ రాంగ్ ఆన్సర్ రాశారు. ఒకసారి ఆన్సర్ రాంగ్ అయితే రెండోసారి ప్రయత్నించండి, ఇంకా ఎందుకంటే చాలామంది ఆన్సర్స్ మనకి రాసి పంపిస్తున్నారు కాబట్టి ఒకసారి రాంగ్ ఆన్సర్ అయితే రెండోసారి ట్రై చేయండి చాలు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ప్రశ్న అర్థమవలేదా? పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ బూరుకుల విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద రైట్ ఆన్సర్ చేశారు. ఎస్కే చాంద్ ఆళ్లగడ్డ నుంచి ఇంత ఆన్సర్ వచ్చింది మీకు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి పంపించారు వీరు తోట చరిత జొన్నల ప్రియాన్సి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, కేశవరావు అత్తల్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతడు శ్రీనివాసరావు గంగాభవని రెండో ప్రశ్నలో జాయిన్ అయ్యారు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే చూద్దాం, వీరు దినేష్ ప్రకాశం జిల్లా నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎంప్రిత పటి జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, పూజర్లపేట విలేజ్ అక్కడి నుంచి రాశారు పూజారి కళ్యాణ్ రాశారు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత కె బ్రహ్మానందరావు ప్రసాదం పాడి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. సుబ్రమణి పెత్తనపల్లి నుంచి ఫస్ట్ దానికి రైట్ ఆన్సర్ రాశారు, ఇప్పుడు రెండవ ప్రశ్నకి కూడా రైట్ ఆన్సర్ రాసి పంపించారు, వెరీ గుడ్ అండి. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. చాలా ఈజీ ప్రశ్నే, మీరు ఎక్కడ సెర్చ్ చేయక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు, మీ సొంతగా రాసి పంపించండి. వీరు ఆత్మకూరు నుంచి ఆదిశేష్ రాశారు రైట్ ఆన్సర్ని. పడన జోగానందరకాల నుంచి అప్పలరాజు పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత దస్తగిరి సంధ్య కడప నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకే, వీరు ఎవరు? విశాల నెల్లూరు నుంచి, వెరీ గుడ్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మీరు. తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ తర్వాత చూద్దాం, ఓకే రైట్ ఆన్సర్ రాశారు తెనాలి నుంచి కుమార్,
కుమార్ పంపించారు రైట్ ఆన్సర్ని.

0: రెండో ప్రశ్న, సిగ్నల్ కట్ అయిందని రాస్తున్నారు మీరు ఎవరంటే శేఖ్రు వికారాబాద్ నుంచి. ఒక రైలు 5 నిమిషాల్లో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అదే వేగంతో 1 గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? అది ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఇంకా తర్వాత చూద్దాం. దాళ లక్ష్మీ దర్శనరావు సంధ్య నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ వీరు ఎం సత్యనారాయణ శిరీష రాజమహేంద్రవరం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎవరంటే సుబ్బారెడ్డపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. అనురాధ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. కే నల్లమ్మ నల్లమ్మ పాపినేనిపాలెం నుంచి రాశారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ రాశారు. వీర కనకారావు వీరభద్రాపురం నుంచి అనుకుంటున్నాను అని రాశారు. ఓకేనండి, మీరు అనుకున్నది కరెక్టే రాసి పంపించారు. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు. వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం మీరు రాశారు, కాకపోతే వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. కాకపోతే మీరు రాసిన పదాలు ఇక్కడ నాకైతే కొంచెం అర్థం కావటం లేదు. ఓకే ఓకే, కొంచెం ఏదైనా స్పెల్లింగ్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ రాసి పంపించండి, చూద్దాం. రైట్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత వీరు బ్రహ్మయ్య శారద ఉమాపతి నగర్ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. సతిరెడ్డి అనపర్తి నుంచి ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఇంకెవరు రాసి పంపించారంటే దక్షిణ చిరువులంక నుంచి శ్రీ సుబ్రహ్మణ్యం రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్. తర్వాత దాసిరిపాలెం నుండి శివదాసిరెడ్డి కుటుంబ సభ్యులు రాశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ డి బాలాజీ హైదరాబాద్ వనస్థలీపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పాలెంపౌలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి బాబు, మార్కాపురం నుంచి బాబు, వీరంతా కలిసి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఓకే రాశారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు, రైట్ ఆన్సర్ని. ఎస్కే చాంద్ ఆలగడ్డ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. మహేంద్ర తెనాల నుంచి ఓకే రైట్ ఆన్సర్. తర్వాత వీరు లత పంపించారు ఉయ్యూరు నుంచి, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, రాజేష్ బాబు సత్య పాలకొల్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం వీరు శేఖ్రు వికారాబాద్ నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు పంపించారంటే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాన్నా, నాకు 3,000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
4: ఇదిగో,
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
0: Okay. వెల్కమ్.

బ్యాక్ టు యువలయ. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఆన్సర్స్ని. పాపినేని పాలెం నుంచి గంపమ్మల్లు, అంతేనా అండి పేరు? ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత సంజయ్ స్వాతి భరత్, వీరు బెంగళూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, నేను అడిగాను ప్రశ్న, ఒక రైలు 5 నిమిషాల్లో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అదే వేగంతో 1 గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఇది ప్రశ్న. ఆన్సర్ ఏంటంటే 60 కిలోమీటర్లు. 5 నిమిషాలకి 5 కిలోమీటర్లు అంటే 60 నిమిషాలకి ఎంత? 1 గంట అంటే 60 నిమిషాలు కదా, 60 నిమిషాలకి ఎంత? ఆన్సర్ వచ్చింది కదా మీకు. కే బ్రహ్మానందరావు ప్రసాదం పాడి నుంచి మళ్ళీ రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చెయ్యాలి అనేది. ఆన్సర్ ఏంటంటే 60 కిలోమీటర్లు. ఓకేనా అండి, మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. మరి ఈజీ ప్రశ్న వేయమంటారా, కొంచెం లెక్కల ప్రశ్న వేయమంటారా, ఏమంటారు? నేనైతే లెక్కల ప్రశ్న వేస్తున్నాను, ఈజీనే ప్రశ్న. రాయండి, పెన్ను పేపర్ తీసుకుని రాయండి. 3 × 3 = 12, 3 × 3 = 12, 4 × 4 = 20, 5 × 5 = 30. మరి 6 × 6 అయితే ఎంత? ఓకేనా, 3 × 3 = 12 అన్నారు, 4 × 4 = 20 అన్నారు, 5 × 5 = 30. మరి 6 × 6 అయితే ఎంత? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866 24 888 12 నెంబర్కి. ప్రశ్న మరోసారి, 3 × 3 = 12, 4 × 4 = 20, 5 × 5 = 30, మరి 6 × 6 = 6 ఎంత? ఓకేనా, మరి ఫ్రెండ్స్ చాలామంది పంపిస్తారు ఆన్సర్స్ని, చూద్దాం. అయితే రెండో ప్రశ్నకి ఆన్సరు, అయితే మీకు వచ్చిన ఆన్సర్ ఎలా వచ్చిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, చూద్దాం రెండో ప్రశ్నకి ఆన్సర్. ఇంకా చాలామంది పంపిస్తున్నారు. పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ పంపించారు, 1 గంటకు 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది రైలు అని. ఓకేనండి. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామరం నుంచి మూడో ప్రశ్నకి ఆన్సర్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఎలా వచ్చిందో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. రాధాకమ్మ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఆళ్ళగడ్డ నుంచి ఎస్కే చాంద్ పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. విశాల నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా వచ్చింది ఆన్సర్ అనేది. ఎం శ్రీనివాసరావు సూర్యతేజ, వీరు రాజమహేంద్రవరం నుంచి రాసి పంపించారు 2వ ప్రశ్నకి 60 కిలోమీటర్లు అని రైట్ ఆన్సర్. 3వ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రాసి పంపించారు 3వ ప్రశ్నకి ఆన్సర్ రాంగ్ ఆన్సర్ని. ముసాపేట నుంచి ఎం నరేష్ మెర్సి విజయ పంపించారు, వీరు ఆల్ఫాబెట్స్ రాశారు, మరైతే నాకైతే అర్థం కావట్లేదు. ఓకేనా, తర్వాత చూద్దాం. ధవళ లక్ష్మీ నరసింహరావు సంధ్య పంపించారు నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ని, త్వరగా టైప్ చేయండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. అయితే మీరు ఎక్కడ సెర్చ్ చేయకండి, ఎవరిని అడగద్దు, మీ సొంతగా రాసి పంపించండి. మీకు తెలుసు కదా ఎలా వచ్చింది, ఈజీగానే అడిగాను కదా ప్రశ్నని. ఇవాళ అన్ని ఈజీ ప్రశ్నలే వచ్చాయి మీకు. ఇక తర్వాత చూద్దాం, సురసనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. మహేంద్ర తెనాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మాధవి ఆంజనేయులు భూదాన్ నుండి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. సంజయ్ స్వాతి భరత్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. దేవులపల్లి హనుమంతరావు కొన్నావళి తెలంగాణ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత రాసి పంపించారు మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సి విజయ, 2వ ప్రశ్నకి 60 కిలోమీటర్లు ఆన్సర్ రైట్ ఆన్సర్ని. తర్వాత శేఖర్ పంపించారు, శేఖర్ అయితే ఎక్కడి నుంచి అనేది రాసి పంపించలేదు, ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ రాశారు. దస్తగిరి సంధ్యాపురం ప్రొదక్టూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. కేశవరావు అత్తిల్లి నుంచి రాశారు, కాకపోతే టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేయండి కేశవరావు గారు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్లి నుంచి పంపించారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్. తర్వాత వీరు ఎవరంటే చూద్దాం, లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, పివై విజయశేఖర్ నంద్యాల నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి

నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే, రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎట్లా చేయాలో కూడా చెప్పారు లెక్కని. వెరీ గుడ్. కా తర్వాత చూద్దాం, మరొకసారి చెప్పండి అని అడుగుతున్నారు వీరు. 3x3 అంటే 12 అన్నారు, 4x4 అయితే 20, 5x5 అంటే 30, 6x6 ఎంత? అది ప్రశ్న. ఓకేనా, ఇక తర్వాత చూద్దాం. వీరు ఎవరంటే కడప నుంచి వినయ శ్రీదేవి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. కడప నుంచే ప్రవీణ తులసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, కోనసీమ జిల్లా మోరిపల్లి నుండి పాతాడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు రైట్ ఆన్సర్ని. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. గనగలూరు రామకృష్ణారెడ్డి రైట్ ఆన్సర్ రాశారు. ఎంత ఫాస్ట్గా చదువుతారు, సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆదిశేషి పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. రెండో క్వశ్చన్కి ఆన్సర్ ప్లీజ్ చెప్పండి అంటున్నారు. నేను ఇందాకే చెప్పాను రెండో ప్రశ్నకి 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది రైలు అని. ఓకేనా, మూడో ప్రశ్న కూడా మీరు రాసి పంపించారు. ఓకే రైట్. తర్వాత చూద్దాం, పోలాపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంకి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఒక్కరు కూడా రాసి రాంగ్ ఆన్సర్ రాసి పంపించట్లేదు ఎందుకనో. నంద్యాల జిల్లా ఉమాపతి నుంచి బ్రహ్మయ్య శారద రాశారు. అయితే ఈ నుంచి లెక్కల ప్రశ్నలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నవి అడిగితే కన్ఫ్యూజ్ అవుతారేమో కదా మీరు. ఓకేనా, తర్వాత చూద్దాం, ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెల్లూరు జిల్లా కోర్ నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, సీరియల్ నెంబర్స్ వస్తాయి కాబట్టి ఎంత అవుతుంది, వారు రాసిన ఆన్సర్ రాశారు. పోలంపల్లి యళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మార్కాపురం జిల్లా నుంచి బాబు రాసి పంపించారు. చాలామంది ఉన్నారు, వీరు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత పూజారిపేట నుంచి పూజారి కళ్యాణ్ శర్మ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఎం రామ్మోహన్ రావు సత్యమతి ఇరుసుమండ నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ రాశారు. మీరు మరి ఇందాకటి ప్రశ్నకి 60 కిలోమీటర్లు అదే రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే, మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ సతిరెడ్డి అనపర్తి నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నేను రెండో ప్రశ్నకు ఆన్సర్ పంపాను అంటున్నారు. ఓకే పంపారు, కాకపోతే మూడో ప్రశ్నకి ఆన్సర్ అయితే పంపలేదేమో. మీ పేరు ఏమిటో నాకు అక్కడ శేఖ్రు అని రాశారు వికారాబాద్ నుంచి, అంతేనా? ఓకే, మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, కే బ్రహ్మానందరావు ప్రసాదం పండించి రాశారు రైట్ ఆన్సర్ని. నల్లమ్మ పంపించారు పాపినేనిపాల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. కేసరావు అత్తిల్ నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే అండి రైట్ ఆన్సర్. ఎస్కే చాంద్ ఆలగడ్డ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గనగలూరు రామకృష్ణారెడ్డి పంపించారు. ఓకే అండి, ఇందాక పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, దాసరిపాల నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు ప్రభాకర్ వన్నంరెడ్డి శ్రీదేవి తాడేపల్లి గూడెం వెస్ట్ గోదావరి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, రెండో ప్రశ్నకి రైట్ ఆన్సర్ రాశారు, మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. గంపమల్లు పాపినేనిపాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటున్నారు పివై విజయశేఖర్ నంద్యాల నుంచి. మీరు వినలేదా, నేను చెప్పేశాను వరద ఫస్ట్ ప్రశ్నకి, 4 డిఫరెంట్గా ఉన్నది వరద. ఓకేనండి, ఇక తర్వాత క్వశ్చన్ ఒకసారి చదవండి అంటున్నారు సిహెచ్ శ్రీనివాస రాజమండ్రి నుంచి. నేను చాలాసార్లు చదివాను, 3x3 అంటే 12, 4x4 అంటే 20, 5x5 అంటే 30, మరి 6x6 అంటే ఎంత?
ఓకేనా. తర్వాత చూద్దాం, నిజామాబాద్ తాళ్ళ రాంపూర్ నుంచి రాజన్ ప్రసాద్, విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, వీరంతా కలిసి పంపించారు రైట్ ఆన్సర్ని. దస్తగిరి సంధ్య ప్రొద్దుట నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి అనుకుంటున్నా అన్నారు, ఆన్సర్ రాంగ్ అండి.

తర్వాత నిజామాబాద్ నుంచి ఎం మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, లత ఉయ్యూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవ్ ఎలమంచల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. మూసాపేట నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మీరు చూసి రాస్తున్నారు అంటున్నారు ఇక్కడ వారెవరో, పేరైతే రాయలేదు అనుకుంటాను. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారది శారద రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. వీరు తాడేపల్లిగూడెం నుంచి వనం రెడ్డి ప్రభాకర్, ఓకే వన్నెం రెడ్డి ప్రభాకర్ రాశారు, ఓకే మరి పేరు ఒకటే రాశారు మీరు, మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, వనపర్తి దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇంద్రాభాయ్ పంపించారు రైట్ ఆన్సర్ని. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు, రైట్ ఆన్సర్ని రాసి పంపించారు. తర్వాత క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబు సుభాని, సమయం కూడా అయిపోవచ్చినది. ఇక తర్వాత చూద్దాం, వీరు శేఖర్, ఓకే శేఖర్ ఎక్కడి నుంచి మీరు, వికారాబాద్ నుంచి పంపించారు, ఓకేనండి, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత చూద్దాం, గద్వాల్ వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మబాయి పంపించారు రైట్ ఆన్సర్ని. వీరు సత్యశ్రీదేవి వెస్ట్ గోదావరి తాడేపల్లి గూడెం నుంచి, ఓకే మీరు రెండో ప్రశ్నకే ఆన్సర్ రాశారు, మూడో ప్రశ్నకి ఆన్సర్ పంపించలేదు. ఇంకా తర్వాత చూద్దాం, ఊట్కూరు నారాయణపేట నుంచి డి అరుణ మోహన్జీ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరు అయితే పంపించలేదు, ఆన్సర్ అయితే నేను చెప్పేస్తాను. 3x3 అంటే 12, 4x4 అయితే 20, 5x5 30, మరి 6x6 ఎంత అని అడిగితే 42 అండి. ఎలా వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మీరంతా, 3x3 అంటే 9+3, ఈ 3ని అక్కడికి వెళ్ళి యాడ్ చేస్తే 12, 4x4 16+4 20, తర్వాత 5x5 25+5 30, 6x6 36+6 42 ఆన్సర్, ఓకేనా అండి. మరి ఇది ఈనాటి యువలయ, రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా విందాం ప్రేమసాగరం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన రాజశ్రీ గీతం, సంగీతం టి రాజేందర్.

0: ఫిలిం గీతాల్లో చివరిగా విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన రాజశ్రీ గీతం, చిత్రం ప్రేమ పావురాలు.
1: సాయం సంజ వేళ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం దిల్ చిత్రానికి అనురాధ పౌడ్వాల్, ఉదిత్ నారాయణ్ పాడిన పాట.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: హిందీ ఫిలిం గీతాల్లో తర్వాత విందాం డిస్కో డాన్సర్ చిత్రానికి ఉషా ఉత్తప్ బప్పీ లహరి పాడిన ఈ పాట.

0: తీసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: హిందీ చిత్రగీతాల్లో తర్వాత విందాం కుర్బానీ చిత్రానికి నాజియా హస్సా పాడిన పాట.

హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట గైడ్ చిత్రానికి.

0: హిందీ చిత్రగీతాలు మరింత వరకు విన్నారు.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు

0: స్కాలర్షిప్స్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.

యువవాణి యువజనుల కార్యక్రమం శ్రోతలందరికీ నమస్కారం. ఈ ఆగస్ట్ 30th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసప్పియరెన్స్ని జరుపుకుంటున్నాం. అయితే డిసప్పియరెన్స్ అంటే ఏంటి? అదృశ్యమని అర్థం. ఈ పదం వింటే మనకు జనరల్గా అనిపించేది ఎవరో కనిపించకుండా పోయారు అని అనుకుంటాం. అసలు ఒక మనిషి కనిపించకుండా ఉంటే అతని కుటుంబం కూడా ఎంతో ఇబ్బంది పడతారు కదా. ఒక్కసారి ఒక సిచ్యువేషన్ని ఊహించుకోండి. మీ ఇంట్లో మీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఉన్నారనుకోండి. ఒకరోజు ఉదయం వాళ్ళు బయటకు వెళ్లారు. వాళ్ళు వెళ్లే ముందు నేను త్వరగా తిరిగి వచ్చేస్తాను అని చెప్పారు. మీరు కూడా సరే ఓకే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పారు. సాయంత్రం అయింది, వాళ్ళు ఇంకా రాలేదు. మీరు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. అలా 2 రోజులు గడిచింది, కానీ ఒక్క సమాధానం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి బాధ, కోపం వస్తుంది, లేదా ఏదో ఒకటి జరుగుతుంది కానీ తప్పకుండా తిరిగి వస్తారు అని మీకు మీరే ధైర్యం చెప్పుకుంటారు. అదే కదా హోప్ అంటే. ఆ చిన్న హోప్నే కొంతమంది కుటుంబాలు రోజులు కాదు, కొన్ని సంవత్సరాల పాటు పట్టుకుని ఉంటారు. అందుకే మనం ఈరోజు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. కేవలం వాళ్ళ మీద జాలి చూపించడానికో లేదా వాళ్ళ బాధని సెన్సేషన్ చేయడానికో కాదు. అయితే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మాటలు కొంచెం హెవీగా అనిపించుండొచ్చు, కానీ వాళ్ళని తలుచుకోవడం మనకి కొంతవరకు బాధని ఇచ్చినా మన ఫేస్లో ఒక స్మైల్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళతో మనకున్న మెమరీస్ అండ్ హ్యాపీ మూమెంట్స్ వల్ల. అసలు ఎన్ఫోర్స్డ్ డిసప్పియరెన్స్ అంటే ఏంటి? సాధారణంగా ఎవరైనా కనిపించకుండా పోవడం మాత్రమే కాదు, ఒక వ్యక్తిని అధికారులు లేదా వారి తరపున పనిచేసే వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారని, లేదా సహకారం ఉందని భావించే పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, అతని పరిస్థితి ఏంటి అనే విషయాలను వెల్లించకుండా ఉండటం వంటి తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనను ఎన్ఫోర్స్డ్ డిసప్పియరెన్స్ అని అంటారు. అసలు నా మైండ్లో ఎప్పుడూ ఒక క్వశ్చన్ రన్ అవుతూ ఉంటుంది,

మనకి కావలసిన వాళ్ళు కనబడకపోతే ప్రాబబ్లీ మనలో చాలా మంది మళ్ళీ మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంటారు, వాట్సాప్ ఓపెన్ చేస్తారు, లాస్ట్ సీన్ చూస్తారు, కాల్ చేస్తాము, రెస్పాండ్ అవ్వకపోయినా సరే తిరిగి చేస్తూనే ఉంటాము. కానీ అదే ఆ వ్యక్తి గురించి ఏ సమాచారం లేకుండా ఉండటం అసలు ఎలా ఉంటుంది? ఈ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే కొన్నిసార్లు మనకు ఒక సమస్య లేకపోవడం వల్ల ఇతరుల సమస్య ఎంత పెద్దదో మనకి అర్థం కాదు. అందుకే ఎంపతీ అనేది చాలా అవసరం. నా సిచ్యువేషన్ కాదు కాబట్టి నాకు సంబంధం లేదు అనే మైండ్ సెట్తో కాకుండా ఇది నాకు జరిగితే అని ఒక్కసారి ఆలోచించండి. అక్కడి నుంచే హ్యుమానిటీ అనేది మొదలవుతుంది. అయితే ఈ యూత్కి నేను చెప్పే విషయం కూడా ఒక్కటే, మన చేతిలో ఇప్పుడు టెక్నాలజీ ఉంది, ఒక ఫోన్ ఉంది, అలానే ఒక్క పోస్ట్ని కొన్ని సెకండ్స్లో వేల మందికి చేరవేయగలం. కాబట్టి ఎవరైనా మిస్సింగ్ అని తెలిసినప్పుడు వాళ్ళ గురించి అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయకండి. అలానే ఫ్యామిలీస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని అన్నెసెసరీగా షేర్ చేయకండి, ఎందుకంటే అది మనకు ఒక ఫార్వర్డ్ మెసేజ్ మాత్రమే, కానీ వాళ్ళ ఫ్యామిలీకి వారి జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి. షేర్ చేయడానికి ముందు ఒక్కసారి ఆలోచిద్దాం, ఇది నిజమా లేదా ఈ న్యూస్ వల్ల ఎవరికైనా హార్మ్ఫుల్లా కాదా అని. సో ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్స్ రోజున ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కనిపించకుండా పోయిన వ్యక్తులు కేవలం ఒక న్యూస్లా కాకుండా వాళ్ళు కూడా ఎవరికో ఒకరికి ఒక కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, లేదా ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు. కాబట్టి మనకెందుకులే అని అనుకోకుండా మనకి తోచినంత వరకు హెల్ప్ చేద్దాం. సో స్టే సేఫ్ అండ్ బీ కైండ్. తెలుసుకున్నారు కదా, ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.

ఇప్పుడు దాకా మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మరొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే పేరెంట్స్తో మనకున్న బాండింగ్. అమ్మ నాన్న ఈ రెండు పదాలు వింటేనే మనలో ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది కదా, ఎందుకంటే వాళ్ళు కేవలం మన పేరెంట్స్ మాత్రమే కాదు, మన మొదటి హోమ్, మన మొదటి టీచర్స్, అలానే సపోర్టర్స్, ఇంకా ఆడియన్స్, అసలు మన కంప్లీట్ వరల్డే వాళ్ళు. మనకి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకముందే ఈ ఇద్దరు మన కోసం ఈ ప్రపంచంతో పోరాటం చేస్తారు. ఒక్కసారి చైల్డ్హుడ్ గుర్తు చేసుకోండి, మనకి ఆకలేస్తే అమ్మ కావాలి, ఏదైనా కావాలి అంటే నాన్న కావాలి. చిన్నప్పుడంతా ఒకటే గోల చేసేవాళ్ళం, ఆ టాయ్ కావాలి, చాక్లెట్ కావాలి, స్కూల్కి వెళ్ళను, హోంవర్క్ చేయను, ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అని. అప్పుడు మనకి ఒకే సొల్యూషన్, అమ్మ నాన్న. కానీ మనం పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ వింతగా వాళ్ళని పిలవడమే తగ్గిపోతుంది. చైల్డ్హుడ్లో రోజుకి ఎన్నిసార్లు మాట్లాడేవాళ్ళము, ఇప్పుడు అమ్మ తిన్నావా, నాన్న ఎక్కడున్నారు, ఓకే బాయ్ అంతే. మన లైఫ్ అంతా బిజీ అయిపోతుంది. ఇంకా కాలేజ్, ఫ్రెండ్స్, అసైన్మెంట్స్, జాబ్, కెరియర్, సోషల్ మీడియా, మన ప్రపంచం పెద్దదవుతున్న కొద్దీ మన పేరెంట్స్తో మాట్లాడే సమయం మాత్రం చిన్నదవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మన పేరెంట్కి మనతో మాట్లాడాలి అని ఎన్ని విషయాలుంటాయో. మనకి మాత్రం ఇలా అనిపిస్తుంది, అమ్మకేముంటుంది చెప్పడానికి, లేదా నాన్నతో ఏం మాట్లాడతామో అని. కానీ వాళ్ళకి మన గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఇంకా అలానే ఉంటుంది. ఈరోజు ఎలా గడిచిందో, అసలు తిన్నాడో లేదో, వీడెప్పుడొస్తాడో ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ ఆర్డినరీ క్వశ్చన్స్లే అనిపిస్తాయి, కానీ నిజానికి అవి వాళ్ళ ప్రేమకి వచ్చిన రూపాలు. మన పేరెంట్స్ లవ్ యూ అని ప్రతిరోజు చెప్పకపోవచ్చు, కానీ భోజనం చేశావా అని అడుగుతారు, జాగ్రత్తగా వెళ్ళిరా, డబ్బులు ఏమైనా కావాలా అని అంటారు. వాళ్ళ ప్రేమ చాలాసార్లు మాటల్లో కాదు, వాళ్ళ కేర్లోనే కనిపిస్తూ ఉంటుంది. మనలో చాలా మందికి పేరెంట్స్తో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంటుంది, చాలా ప్రేమగా ఉంటారు కానీ చెప్పం. వాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయం. వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది కానీ ఏం మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఇదే మనకి పేరెంట్స్కి మధ్య వచ్చే గ్యాప్. ప్రేమ ఉన్నా కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కనీసం ఈ రోజు నుంచైనా వాళ్ళతో ఓపెన్గా కూర్చుని మాట్లాడండి. మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయితే మీ రోజులో కాలేజ్లో ఏం జరిగిందో ప్రతిదీ షేర్ చేసుకోండి. లేదా మీరు ఒక ఎంప్లాయీ అయితే మీ ఆఫీస్ వర్క్ టెన్షన్స్ని, అలానే మీ హ్యాపీ మూమెంట్స్ని కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే మన లైఫ్లో మన ఫ్రెండ్స్కి, అలానే మనకి ప్రత్యేకంగా ఉన్న వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో మన పేరెంట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే పేరెంట్స్తో మనకుండే బాండింగ్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సో తెలుసుకున్నారు కదా? అయితే ఇప్పుడు కార్యక్రమంలో మరొక చక్కటి పాట మీకోసం.

సో ఇప్పుడు దాకా మనం పేరెంట్స్తో ఉన్న బాండింగ్ గురించి, అలానే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ చిన్నప్పటి నుంచి మనకి ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది కదా, అది చాలా చిన్న ఆశ, మనకంటూ సపరేట్ రూమ్ ఉండాలి, అందులో మనకి నచ్చిన వస్తువులు మాత్రమే ఉండాలి అని. అసలు నా గది కంప్లీట్గా నా టేస్ట్తోనే ఉండాలి అని అనుకుంటాం. అయితే ఇలా మనకంటూ సపరేట్గా ఉన్న రూమ్లో చాలా వరకు మన మీద ఇష్టంతో ఇంకా అభిమానంతో ఇచ్చిన గిఫ్ట్స్నే పెట్టుకుంటాం. అదొక చిన్న టెడ్డీ బేర్ కావచ్చు, ఎప్పుడో ఎవరో మనకి ఇచ్చిన ఒక పెన్ కావచ్చు, లేదా ఒక ఫోటో ఫ్రేమ్ కావచ్చు. ఇవన్నీ పెద్దగా డబ్బు పరంగా విలువ చేయకపోవచ్చు, కానీ ఆ వస్తువుల స్థానం మన మనసులో ఎంతో విలువ కలిగింది. ఎందుకంటే వస్తువుల విలువ దాని ప్రైస్పై ఆధారపడి ఉండదు. ఒకసారి 100 రూపాయలున్న వస్తువు మనకి 10,000 వస్తువు కంటే ప్రీషియస్గా అనిపిస్తుంది. అయితే

గిఫ్ట్ ఇవ్వడంలో మరొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే సమ్వన్ థాట్ అబౌట్ యూ. ఒక వ్యక్తి షాప్కి వెళ్ళారని అనుకుందాం. అక్కడ చాలా వస్తువులు ఉన్నాయి. అలా చూస్తూ ఉండగా ఒక వస్తువు దగ్గర ఆగిపోయి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ వస్తువు అతనికి తెలిసిన వాళ్ళల్లో ఎవరో ఒకరికి ఇష్టమైన వస్తువు అనిపించింది. ఆ

ఊహ తెలిసిన తర్వాత అన్నయ్య కొన్న టెడ్డీ బేర్, అది కూడా వాడి సేవింగ్స్తో. అయితే ఆ వస్తువు ఎంత పాడైపోయినా వాటిని పారడానికి మనసు అస్సలు ఒప్పదు. కనీసం నా కళ్ళ ముందు ఒక మెమరీలా ఉంటుంది అనే ఆలోచనతో స్టోర్ రూమ్లో అయినా సరే పెడతాము. అయితే ఈ గిఫ్టింగ్ ప్రాసెస్లో మరొక మెయిన్ స్టెప్ కూడా ఉంది, అదే ఎఫర్ట్స్. అవును, ఒకరు మనకి గిఫ్ట్ చేస్తున్నారు అంటే వారు ఆ వస్తువుపై ఎంత ఎఫర్ట్స్ అండ్ టైం పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక వస్తువును మన అభిరుచికి తగినట్లుగా మనం ఇష్టపడేలా ఇవ్వడం అంటే అది మామూలు విషయం ఏమీ కాదు. ఒకసారి ఆలోచించండి, మీకెక్కడో ఒక చోట ఒక ఇయర్ రింగ్స్ నచ్చాయి, అయితే ఆ మూమెంట్లో ఏదో కారణం వల్ల తీసుకోవడం కుదరలేదు. కానీ ఆ ఇయర్ రింగ్స్ గురించి మనం ఏదో ఒక సిచ్యువేషన్లో మన ఫ్రెండ్స్తోనూ మన రిలేటివ్స్తోనూ మన క్లోజ్డ్ వన్తోనూ షేర్ చేసుకున్నాం, అయితే వాళ్ళు మనం లైట్ తీసుకున్న వస్తువుని ఎంతో ఇష్టంతో ఎఫర్ట్స్ పెట్టి వెతికి మరీ సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ ఈవెన్ కలర్తో సహా మనకి తీసుకొచ్చి గిఫ్ట్ చేస్తే ఆ ఫీలింగ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందో కదా. అందుకే ఎఫర్ట్స్ మ్యాటర్ అని అంటారు. కాబట్టి వస్తువులని ఎప్పుడూ విలువ కట్టకండి, ప్రతి వస్తువుకి ఒక కథ ఉంటుంది. సో తెలుసుకున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ థాట్ మధ్య ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

అదే ఎక్స్ప్రెషన్స్. అసలు ఈ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు అంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. ఫర్ సపోజ్ మీరు సైలెంట్గా ఒక కార్నర్లో కూర్చుని ఏదో విషయాన్ని ఆలోచిస్తున్నారు అని అనుకుందాం. అయితే అదే టైంలో మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూసి ఒక్కటే మాట అడిగారు, ఎందుకు ఏదో ఆలోచిస్తున్నావు, ఏమైనా ప్రాబ్లమా, అంతా ఓకేనా అని చెప్పి అడిగితే అతను తన ఫ్రెండ్కి ఏమీ చెప్పకపోయినా తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి తన ఫ్రెండ్ అతన్ని అర్థం చేసుకున్నాడు. అంటే మాటలు లేకపోయినా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కూడా తెలుసుకున్నాడు. అలానే మన ఎక్స్ప్రెషన్స్లో మోస్ట్ పవర్ఫుల్ ఏంటో తెలుసా? మన ఐస్. అవును, మనిషి ఆనందంగా ఉన్నా, బాధపడుతున్నా, లేదేమైనా ఆలోచిస్తున్నా ఇలా అన్ని ఎక్స్ప్రెషన్స్ని ఐస్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకే అంటారు మనిషి మాట అబద్ధం అవ్వచ్చు కానీ కళ్ళు ఎన్నటికీ అబద్ధాన్ని దాయలేవు అని. ఇంకా మరొక విషయం ఏంటంటే కొంతమంది ఫేస్లో ఎక్స్ప్రెషన్స్కి మాటకి సంబంధం ఉండదు, ఎందుకంటే వారు ఎంత బాధలో ఉన్నా టెన్షన్లో ఉన్నా ఫేస్ పై ఉండే ఆ స్మైల్ని ఎప్పుడూ మెయింటైన్ చేస్తారు. అదే కొంతమంది ఎంత హ్యాపీగా ఉన్నా, లైఫ్లో ఎంత మంచి పొజిషన్లో ఉన్నా ఫేస్ పై కొంచెం కూడా స్మైల్ అనేది మెయింటైన్ చేయరు. దీనివల్ల అందరికీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అనో, లేదా వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అనో అనుకుంటారు. అందుకే అంటారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఎక్స్ప్రెషన్స్తోనే చాలా వరకు మాట్లాడుతూ ఉంటాం. హ్యాపీగా ఉన్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో చెప్తాం, ఏదైనా బాధపడుతున్నప్పుడు కొంచెం బాధతో లో వాయిస్తో చెప్తూ ఉంటాము, అంతేకాని ఏడుస్తున్నప్పుడు నవ్వుతూ ఎక్స్ప్రెస్ చేయలేం కదా. అందుకే ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో తెలుసుకున్నారు కదా. అయితే ఇప్పుడు కార్యక్రమంలో చివరిగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payment sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: తాతయ్య ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మడి సంజయరాణి వెల్లడించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచికలో ప్రధానమంత్రి ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాదక ద్రవ్యరహిత యువత అభివృద్ది చెందిన భారతం అన్న పేరుతో ప్రచారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాగుతోందన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములవుతుండటం సంతోషకరమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: नशा मुक्त युवा फॉर विकसित भारत ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा

0: बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं। आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्जवल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है।
1: పిఎం స్వనిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారని నరేంద్ర మోదీ చెప్పారు. ఒక మహిళ వ్యాపారం వృద్ది చెందినప్పుడు ఆమె కుటుంబ భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందన్నారు. పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని, ఇంటి అవసరాలు తీరుతాయని, మహిళల ఆత్మవిశ్వాసం బలపడుతుందని ప్రధానమంత్రి వివరిస్తూ,
0: పిఎం స్వనిధి యోజన కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी इसका बहुत अच्छा उदाहरण है। बबीता जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी। फूल, दिए, अगरबत्ती, नारियल जैसी चीजें बेचकर वो अपने परिवार की आजीविका में हाथ बंटाती थी।
1: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగు తాగునీరు లభించనుంది. వెలిగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. తొలిదశ ప్రారంభం ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో సుమారు 119,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట సూక్ష్మ, చిన్న, మత్స్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట వ్యాప్తంగా ఈ పింఛన్లను పంపిణీ చేస్తామని చెప్పారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్దిదారులకు సెప్టెంబర్ 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం 2,51,00,000 రూపాయలను విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. గిరిజన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్దం చేయడం ద్వారా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పాత్రికేయులతో ఆమె ఈరోజు మాట్లాడుతూ, దీనికోసం విశాఖపట్నం జిల్లా మారిక వలసలోని గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ఇంటర్మీడియట్ చదివే 600 మంది ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య, వసతి, ఆహారంతో పాటు నీట్, ఐఐటి, జేఈఈ కోచింగ్ అందిస్తామని మంత్రి తెలిపారు. రాష్టంలో నీట్, పీజీ జాతీయ అర్హత పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును, పరీక్షా కేంద్రాల్లోని వసతుల కల్పన, విద్యార్థుల హాజరు, ఇతర భద్రతా ఏర్పాట్లను నేరుగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు గత 5 పరీక్షా కేంద్రాల్లో 1,159 మందికి గాను 1,147 మంది విద్యార్థులు హాజరయ్యారని, 98.95% హాజరు నమోదైనట్లు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అప్పుడే అభివృద్ది చెందిన భారతం సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,693.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంత

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: బంగాళతుంప సాగు గురించి తెలుసుకుందాం. బంగాళతుంపని ఆలుగడ్డ అని కూడా అంటారు. ఇది సొలనేసీ కుటుంబానికి చెందిన శీతాకాలంలో పండించే స్వల్పకాలిక దుంప పంట. ప్రపంచంలో పండించే ప్రధాన ఆహార పంటల్లో వరి, గోధుమ, ఇంకా మొక్కజొన్న తర్వాత నాలుగవ స్థానం బంగాళదుంపది. ఈ పంట పండించే దేశాల్లో చైనాది మొదటి స్థానమైతే రెండవ స్థానం భారతదేశానిది. మన దేశంలో ఆలుగడ్డ ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, అస్సాం ఇంకా పంజాబ్లో పండిస్తున్నారు. ఇక ఆలుగడ్డలో లభించే పోషక విలువల గురించి మాట్లాడుకుంటే, 100 గ్రాముల తాజా ఆలుగడ్డలో 80% నీరు, 20% పొడి పదార్థం, 14% పిండి పదార్థం, 97 కిలోకాలరీల శక్తి, 22.6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 2% షుగర్, 1% మినరల్స్, 0.6% పీచు పదార్థం, ఇంకా 0.1% క్రొవ్వులు ఉంటాయి. ఆలుగడ్డని చిప్స్ తయారీలో విరివిగా వాడుతూ ఉంటారు. పోషకాహార లోపం ఉన్న వారికి ఆలుగడ్డ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ ఆహారంగా చెప్పుకోవచ్చు. ఆలుగడ్డ సాగుకు అనుకూలమైన వాతావరణం ఏమిటంటే, చల్లని వాతావరణం అవసరమవుతుంది. పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్, ఇంకా రాత్రి ఉష్ణోగ్రత 15 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ బాగా అనుకూలంగా ఉంటుంది. నేలల విషయానికొస్తే, మురుగునీటి సౌకర్యం గల ఇసుక లేదా ఎర్రగరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 5.2 నుంచి 7 వరకు ఉండాలి. ఆమ్ల లక్షణాలు గల నేలలు, బరువైన నేలలు ఈ దుంపల పెరుగుదలకు అనుకూలంగా ఉండవు. ఇక పంటకాలం విషయానికొస్తే, రబీ కాలం సాగు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆలుగడ్డ పంటను అక్టోబర్ 3వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు కూడా నాటుకోవచ్చు. రకాలు కుఫ్రీ సూర్య, కుఫ్రీ లాలిమా, కుఫ్రీ బాద్షా, కుఫ్రీ సింధూరి, కుఫ్రీ చంద్రముఖి ఇవి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. కుఫ్రీ సూర్య అయితే అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకునే స్వల్పకాలిక రకం. ఇంకా దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు బాగా అనుకూలంగా ఉంటుంది. 80 నుంచి 90 రోజుల కోతకు వచ్చి ఎకరానికి 12 నుంచి 15 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఇక కుఫ్రీ లాలిమా అయితే దుంపలు మధ్యస్థంగా గుంపుగా ఉంటాయి. 90 నుంచి 140 రోజుల్లో కోతకు వస్తుంది. ఇంకా ఎకరానికి 11 నుంచి 12 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఇక కుఫ్రీ బాద్షా అయితే మొక్కలు మధ్యస్థంగా పాకే లక్షణాలు కలిగి ఉంటాయి. దుంపలు తెల్లగా గుండ్రంగా ఉండి 90 నుంచి 140 రోజుల్లో కోతకు వస్తుంది. కుఫ్రీ సింధూరి అయితే గుండ్రంగా, కళ్ళు తక్కువగా ఉండి లోతుగా ఉంటాయి. 110 రోజుల్లో కోతకు వచ్చి ఎకరానికి 9 నుంచి 10 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ పంట మన రాష్ట్రంలో సాగుకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఇక కుఫ్రీ చంద్రముఖి, దుంప పైపొర గోధుమ రంగులో ఉండి కళ్ళు పైపైన ఉంటాయి. దుంప పెద్దదిగా ఉంటాయి. 90 నుంచి 100 రోజుల కోతకు వచ్చి ఎకరాకు 10 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకాలే కాకుండా కుఫ్రీ జ్యోతి, కుఫ్రీ లిమా, కుఫ్రీ లవకర్, కుఫ్రీ చిప్సోనా 1, 2, 3 రకాలు కూడా మన రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక నేల తయారీ గురించి తెలుసుకుంటే, నేలను 5-6 సార్లు కలియదున్ని ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పసుపుల ఎరువు, ఇంకా పూర్తి భాస్వరం 1/3 వంతు యూరియా మరియు పొటాష్ నాగర దిక్కులో వేసి దున్ని చదును చేయాలి. 60 సెంటీమీటర్ల దూరంలో బోదెలు మరియు కాలువలు చేయాలి. ఇక విత్తనం, విత్తన శుద్ధి గురించి తెలుసుకుంటే, శీతల కిట్టంగులలో నిల్వ ఉంచిన విత్తన దుంపలను తీసి వాటికి 30 సెంటీమీటర్ల మందం మించకుండా నీడలో పెంచి 10 నుంచి 12 రోజుల పాటు ఆరనివ్వాలి. గాలి చొరబడటానికి 2-3 సార్లు విత్తన దుంపలను తిరగతిప్పాలి. పెద్ద సైజు దుంపలు శుభ్రంగా కడిగి 30 నుంచి 40 గ్రాములు ఉండేలాగా ముక్కలుగా కోయాలి. మొలకెత్తిన విత్తన దుంపలను నాటడానికి 1 నుంచి 2 రోజుల ముందు మాంకోజెప్ 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కార్బన్ డిజమ్ గాని కలిపి 30 నిమిషాలు నీటిలో ఉంచి విత్తన శుద్ధి చేసి నీడలో 24 గంటలు ఆరనివ్వాలి. మొలక శాతం పెంచడానికి దుంపలను 1 PPM జిబరెలిక్ ఆమ్లం ద్రావణంలో 1 మిల్లీగ్రాములు లీటర్ నీటిలో గంటసేపు ఉంచి తర్వాత ఆరబెట్టాలి. ఇక విత్తే దూరం విషయానికొస్తే, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం, ఇంకా సాళ్ల మధ్య 60 సెంటీమీటర్ల దూరంలో బోదలు చేసి నాటుకోవాలి. ఇక విత్తడం గురించి తెలుసుకుంటే, తెగులు సోకని ఆరోగ్యమైన దుంపలను ఎన్నుకోవాలి. దాదాపు 30

నుంచి 40 గ్రాముల పరువు ఉండి 2-3 కళ్లు ఉన్నటువంటి మొలకెత్తిన దుంపలను ఎన్నుకొని నాటుకోవాలి. ముక్కలు చేసిన విత్తన దుంపలు ఎకరానికి 6 నుంచి 8 క్వింటాల అవసరం ఉంటుంది. బోదలకు ఒక పక్కగా కళ్లు పైభాగం వైపు ఉండేటట్టుగా విత్తన దుంపలు నాటుకోవాలి. ఇక ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుంటే ఎకరాకు 64 నుంచి 80 కిలోల యూరియా, 32 నుంచి 40 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 80 నుంచి 100 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను వేయాలి. ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దిక్కులో వేసి దానితో పాటుగా పూర్తి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 1/3 వంతు నత్రజని, పొటాష్ వేసి దున్నాలి. నత్రజని ఇంకా పొటాష్ లను 3 సమభాగాలుగా చేసి అందులో ఒక భాగం ఆఖరి దిక్కులో వేసి 2వ భాగం దుంప నాటిన 30 రోజులకు వేసి మట్టి ఎగదోయాలి. 3వ భాగం నత్రజని పొటాషులను దుంప నాటిన 50 రోజులకు నేలలో వేసి మట్టి ఎగదోయాలి. ఇక నీటి యాజమాన్యం గురించి అయితే దుంప నాటిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. తర్వాత తడులు 3-4 రోజులకు ఒకసారి వాతావరణాన్ని బట్టి, నేలలు తేమను బట్టి నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఇక అంతర కృషి గురించి చెప్పుకుంటే అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే దుంపలు ఆకుపచ్చగా మారిపోతాయి. కాబట్టి మొక్కల మొదళ్ల దగ్గర మట్టిని ఎగదోయాలి. మట్టి ఎగదోయటం మొదటి దుంప నాటిన 30 రోజులకు, 60 రోజులకు, 80 రోజులకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. దుంపలు నాటిన 20 రోజులకు గడ్డి తీయించాలి, లేకపోతే దుంప విత్తిన 2-3 రోజుల్లో ఎకరాకు 1 లీటర్ అలాక్లోర్ పిచికారీ చేయాలి. ఇక పంట కోత విషయానికొస్తే నేల పైభాగంలో మొక్కలు వాలిపోయి పసుపు వర్ణం నుండి గోధుమ వర్ణంగా మారిపోయి పడిపోతుంది. సాధారణంగా నాటిన 90 నుంచి 100 రోజులకు కోతకు సిద్దమవుతుంది. చెట్టు మొదల దగ్గర దుంపను తవ్వి చూసి కూడా పంట కోత నిర్ధారించుకోవచ్చు. పంట కోతకు 10 రోజుల ముందు నీటి తడులు ఆపి దుంపల్ని అలాగే నేలలో ఉంచి పైన ఉండే మొక్కలను లేదా కొమ్మల్ని కొడవలితో కోసి 10 రోజులు ఆగాలి. ఆ తరువాత మాత్రమే దుంపలకు తగలకుండా జాగ్రత్తగా గడ్డపారుతో తవ్వి నీడలో ఆరబెట్టి తర్వాత నిల్వ చేయాలి. ఎకరానికి 10 నుంచి 15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దుంపల్ని 1 నుంచి 2 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 90% తేమ ఉండేలాగా నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సస్యరక్షణ గురించి తెలుసుకుంటే ఆలుగడ్డ సాగులో వచ్చే కొన్ని ముఖ్యమైన పురుగులు, తెగుళ్ల గురించి మాట్లాడుకుందాం. దుంప తొలిచే పురుగు, తెల్లనల్లి, ఆకు తినే పురుగులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దుంప తొలిచే పురుగు విషయానికి వస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఈ పురుగు ఉధృతి చాలా తక్కువగా ఉంది. ఈ పురుగు ప్రభావం మొదలైన వెంటనే గోడౌన్లో నిల్వ చేసినప్పుడు అధికమవుతుంది. ఈ పురుగు తొలిచిన దుంపలు గుల్లపారి పుచ్చిపోతాయి. దీని నివారణకు ఏం చేయాలంటే దుంపలను బయటపడనివ్వకుండా ఎప్పటికప్పుడు బోదలు పైకి మట్టి ఎగదోస్తూ ఉండాలి. పురుగు ఆశించిన దుంపల్ని ఏరి నాశనం చేయాలి. ఇక పొలంలో పురుగులు అరికట్టడానికి లీటర్ నీటికి 3 గ్రాముల కార్పొరిల్ మందును, ఎకరానికి 600 గ్రాములు 200 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. గోడలో నిల్వ చేసేటప్పుడు సంచులపై మలాథియరాన్ 3 మిల్లీలీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లనల్లి నివారణకు ఏం చేయాలంటే తెల్లనల్లి నివారణకు లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. అదే ఆకు తినే పురుగులు అయితే ఉన్నట్టయితే దీని నివారణకు లీటర్ నీటికి ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తెగుళ్ల విషయానికి వస్తే మెజాయిక్ తెగులు, ఇంకా బ్యాక్టీరియా కుళ్ళు తెగులు, ఇంకా ఆకుమాడ తెగులు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. మెజాయిక్ తెగుల గురించి తెలుసుకుంటే రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పేను, తెల్లనల్లి ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ వల్ల ఆకులు కురుచబారిపోతాయి, మొక్క ఎదుగుదల తగ్గుతుంది. దీని నివారణకు ఏం చేయాలంటే టైమెథోయాట్ 2 మిల్లీలీటర్లు లేదా పిఫ్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా కుళ్ళు తెగుల గురించి తెలుసుకుంటే బ్యాక్టీరియా ముఖ్యంగా దుంపల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది ఆలుగడ్డే కాకుండా మిరప, వంగ, టమాటా ఇంకా అరటిని కూడా ఆశిస్తూ ఉంటుంది. దీని నివారణకు తెగులు సోకని దుంపలను నాటడం ద్వారా కొంతవరకు నివారించుకోవచ్చు, లేదా బ్లీచింగ్ పౌడర్ ఎకరానికి 8 కిలోల చొప్పున నీటిలో కలిపి మొక్కల మొదల దగ్గర పోయడం ద్వారా కూడా ఈ తెగులను అరికట్టవచ్చు. ఇక ఆకుమాడ తెగుల విషయానికి వస్తే ఆకులు కొమ్మల మీద నల్లరంగు మచ్చలు కనిపిస్తాయి. తీవ్ర దశలో మొక్కలు ఎండిపోయి వాలిపోతాయి. మొక్కలు మొదళ్ల దగ్గర మెత్తబడి మొక్క నేలపై వాలిపోతుంది. దీని నివారణకు టైటెన్జెట్ 78ని 2 గ్రాములు లేదా క్లోరోథయనిల్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి నాటిన 30 రోజుల తర్వాత 8 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సుమారు 5-6 సార్లు పిచికారీ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఎర్వినియా కరటోవరా అనే శిలీంధ్రం వల్ల వ్యాప్తి చెందే కుళ్ళు తెగులు వల్ల మొక్కలు మొలకెత్తిన 15 రోజులకే వడిలిపోతూ ఉంటాయి. దుంపలు తయారైన తర్వాత ఆశిస్తే అవి కుళ్లిపోతాయి. దీని నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, ఇంకా 3 గ్రాముల స్ట్రైప్టోమైసిన్ ని 10 లీటర్ల నీటిలో కలిపి 30 నిమిషాలు ఉంచి నాటితే ఈ తెగులను అరికట్టవచ్చు. ఇక లేట్ బ్లైట్ తెగుల గురించి అయితే ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపై ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఉత్పత్తి అధికమైనప్పుడు అవి కలిసిపోయి ఆకంతా ఎండిపోయినట్లుగా అయిపోయి రాలిపోతాయి. ఈ తెగులు కొమ్మలు, దుంపలను కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణకు లీటర్ నీటికి మాంకోజెప్ 2

0: 5 గ్రాములు లేదా క్లోరోథయోనిల్ 2 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ బంగాళదుంప పంటకి మంచి గిరాకీ ఉంటుంది కాబట్టి రైతులు ఈ పంటను సాగు చేసుకోవడం ద్వారా మంచి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే బంగాళదుంప సాగులో మంచి దిగుబడి తీసుకోవచ్చు.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 చిత్ర తరంగిణి, 7:30 దుబాయ్లో జరగబోయే మహిళల ఆసియాకప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా ఇండియా థాయిలాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానాన్ని రేడియో సెట్లలో వినవచ్చు. న్యూస్ అనే యాప్లో యథావిధిగా మా కార్యక్రమాలు కొనసాగుతాయి, శ్రోతలు గమనించండి. ఇక 7:45 చిత్ర తరంగిణి, 8:00 గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్, 9:30 చిత్ర తరంగిణి, 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

గుణవంతుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట అది. సమయం 7:05 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత, మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत, ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्जवल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసేవారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారుల్లో దాదాపు 46% మహిళలే ఉన్నారని మోదీ వెల్లడించారు.
1: पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
0: भारत उज्बेकिस्तान लो तम व्यूहात्मक भागस्वाम्यान्नि समग्र स्थाई के पेंचुतुन्नट्टु प्रकटिंचायि. भारत को दीर्घकालिकंगा यूरेनियम सरफरा चेयडानिकि अलागे अरुदैन खनिजाल त्रव्वकालकु संबंधिंचिन प्रांतालपै चर्चलु जरिपेंदुकु ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. గనులు, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరుదేశాలు 11 అవగాహన ఒప్పందాలు

0: ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయేవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
1: ఇస్ వర్ష్ హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ వేష్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారీ సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార్ 1 బిలియన్ డాలర్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ 5 బిలియన్ డాలర్ వ్యాపార్ కా లక్ష్య రఖా హై. ఇస్కే లియే హమ్ మార్కెట్ యాక్సెస్, కనెక్టివిటీ, బ్యాంకింగ్ ఔర్ పేమెంట్ జేసే జుడే విషయో పర్ వ్యవస్థాగత్ రూప్ సే ఆగే బఢేంగే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపదీ ముర్ము రేపు న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపూజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. 1 శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నదీ ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే 4 విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను ఖట్మండూకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్ చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల T20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడీ రన్నరప్గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి.

0: ఈరోజు ఒడిశా రాష్టంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఇప్పుడు చిత్ర తరంగిణి

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెంసేపట్లో దుబాయ్లో జరగబోయే మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా ఇండియా థాయిలాండ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. అయితే రేడియో సెట్లలో ఈ వ్యాఖ్యానాన్ని మీరు వినవచ్చు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా కార్యక్రమాలు యథావిధిగా యథాతథంగా కొనసాగుతాయి, గమనించగలరు.
1: आकाशवाणी का दिल्ली केंद्र है, कृपया हमारे अगले कार्यक्रम की
0: ఇప్పుడు చిత్ర తరంగిణి కార్యక్రమంలో

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన పాట చిత్రం గుణ.
1: రాయి.
2: ఏం రాయలి?
1: లెటర్
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ.

0: అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి, ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు, ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
2: సార్ నమస్కారం అండి.
1: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
2: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
1: బాగుంది కృష్ణగారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
2: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే, దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
1: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
2: అలానే.
1: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకనుకుంటున్నారు?
2: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన

0: హరికస్సలు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక 3వ వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే, ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు. దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణగారు.

అందరూ చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది, మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది ముఖ్యంగా మన యువత ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్ష

0: లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కానీ మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకును కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్నే మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్తసంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో

పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వెసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజూ అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు

పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదరు సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు
ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో

0: పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమారి గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.

0: నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. వార్తల వివరాలు. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేరళంలోని అలప్పూజాలో కేరళం కౌముది పత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఉపరాష్టపతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్రికారంగం ముద్రణ నుండి టెలివిజన్, డిజిటల్ వేదికలు, సామాజిక మాధ్యమం, కృత్రిమ మేధ వైపు పయనించినప్పటికీ విశ్వసనీయమైన సమాచారం, పాత్రికేయ నైతిక విలువలు అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ, భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా రెండవ రోజున తాష్కంట్లో ఆ దేశ అధ్యకులు షౌకత్ మిర్జియోయోవ్తో ద్వైపాక్షిక సమావేశాన్ని నరేంద్ర మోదీ నిర్వహించారు. ఈ సందర్భంగా మైనింగ్, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య సంప్రదింపులు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణం వంటి వివిధ రంగాలలో అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అనంతరం నరేంద్ర మోదీ ప్రస్తుత వాణిజ్యానికి 5 రెట్లు అధికంగా 2030 నాటికి $5 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవడానికి నిర్ణయించామని వెల్లడిస్తూ,
1: इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे.
0: ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య సహకారం కోసం చేసిన కృషికి, ప్రయత్నాలకు గాను నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం ఉలీ దరాజాలి దస్లిక్ని అందుకున్నారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఇటీవల సంభవించిన వరదలతో దెబ్బతిన్న నేపాల్కు భారతదేశం 68.5 టన్నుల సామగ్రిని అందించడంతో పాటు సహాయక చర్యల కోసం సాంకేతిక బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను పంపింది. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ విమానం ఈరోజు నేపాల్లో దిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లతో సహా డీఎన్ఏ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణులు పరికరాలను కూడా భారతదేశం నుంచి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ నెల 26న సంభవించిన ఆకస్మిక వరదల విషాదం తర్వాత నేపాల్లో ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా వేగంగా పయనిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈరోజు జరిగిన పీఎం సేతు సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, రక్షణ రంగంలో దేశీయ తయారీని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోందని గుర్తు చేశారు. రక్షణ రంగంలో ప్రైవేట్, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని పెంచుతోందని అన్నారు. పీఎం సేతు పథకం కింద 200 హబ్లు, 800 స్పోక్ల నమూనాలో 1000 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉన్నతీకరించబడుతున్నాయని ఆయన తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో సుమారు 101 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు రక్షణ మంత్రి శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పరిసరాల పరిశుభ్రతకు దేశ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ద్వారా ప్రధానమంత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

0: ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజలందరి నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత స్వరూపాన్నే పూర్తిగా మారుస్తుందని చెప్పారు. నదీ తీర ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేలా ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ప్రధానమంత్రి తెలిపారు. ఇదిలా ఉండగా మాదక ద్రవ్యరహిత సమాజం కోసం కృషి చేయాలని నరేంద్ర మోదీ యువతని కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాలలో అవగాహన కల్పించాలని కంటెంట్ సృష్టికర్తలకు యూట్యూబర్లకు సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజ్, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన చంద్రశేఖరన్ వంటి వారు అవకాడో పండ్లను సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఎలా పొందుతున్నారో నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సైక్లింగ్ను తమ వారపు దినచర్యలో భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ దేశ ప్రజలను కోరారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ రోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ప్రత్యేక జాతీయ క్రీడా దినోత్సవ 88వ ఎడిషన్కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, రెజ్లర్ సంగ్రామ్ సింగ్, నటి మధురిమా తులి నాయకత్వం వహించారు. బ్రిక్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 25,000కు పైగా ప్రదేశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సైక్లింగ్ వలన శారీరక దృఢత్వంతో పాటు కాలుష్య నియంత్రణ కూడా జరుగుతుందన్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 12-13 తేదీలలో భారత్ మండపంలో భారత్ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యమిస్తున్నందున ఈ ఎడిషన్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
1: దేశ్ మే సైక్లింగ్ ఏక్ క్రేజ్ బన్ రహా హై, సండే ఆన్ సైక్లింగ్ ధీరే ధీరే ధీరే జనతా మే పేషన్ కే రూప్ మే కన్వర్ట్ హో రహా హై. సైక్లింగ్ ఏ బెస్ట్ ఎక్సర్సైజ్ హై, సైక్లింగ్ పొల్యూషన్ కా సొల్యూషన్ హై, సైక్లింగ్ ఫిట్ రహనే కా మంత్ర హై, సైక్లింగ్ ట్రాఫిక్ కా భీ సమాధాన్ హై. తో చలో హమ్ సబ్ యువా సాథియో దిన్ మే ఏక్ ఘంటే మొబైల్ యా కంప్యూటర్ కే స్క్రీన్ సే హట్ కే ఖేల్ కే మైదాన్ మే జాయే, సైక్లింగ్ కరే, ఖేలే ఔర్ అప్నే స్వయం కో ఫిట్ రఖే.
0: ఉజ్బెకిస్తాన్ అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైన ప్రతిష్టాత్మక ఉలీ దరాజలీ దోస్త్లిక్ ఆర్డర్తో సత్కరించబడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమ పోస్టు ద్వారా స్పందించిన స్పీకర్, ఈ గౌరవం భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలకు మూలమైన విశ్వాసం, ఆప్యాయత, సద్భావనకు, అలాగే ఈ చిరకాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్ష ఈరోజు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 265,000 మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 339 నగరాల్లో ఏర్పాటు చేసిన 1,111 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 273,000 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 265,980 మంది పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వసనీయత, నైతిక విలువలు పాత్రికేయ రంగానికి కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య సహకారం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారతదేశం వేగంగా పయనిస్తోందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమం ముందుగా బొంబాయి ఈ చిత్రానికి చిత్ర ఆలపించిన గీతం.

మీరింతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.

0: सहयोग हमारे गहरे आपसी विश्वास को दर्शाता है। आने वाले समय में हम दोनों देशों की डिफेंस इंडस्ट्रीज के बीच डायरेक्ट लिंकेज को प्रोडक्शन और को डेवलपमेंट को बढ़ावा देंगे। हमारा मानना है कि टेररिज्म, एक्सट्रीमिज्म और सेपरेटिज्म पूरे क्षेत्र के लिए गंभीर चुनौती है। इनके विरुद्ध जीरो टॉलरेंस हमारा साझा संकल्प रहा है और आगे भी रहेगा।
1: On the occasion, Prime Minister Modi was conferred with Uzbekistan's highest state honor, the Order of Oliy Darajali Dostlik, by President Shavkat Mirziyoyev. Prime Minister Modi dedicated the accolade to the 1.4 billion people of India and highlighted that it is a symbol of the enduring friendship between the two civilizations. Mr. Modi reached Tashkent yesterday on a two-day visit to Uzbekistan. After concluding his two-day visit to Uzbekistan, Prime Minister Modi reached Kyrgyz Republic to take part in the 26th Shanghai Cooperation Organization SCO summit in capital Bishkek. Prime Minister Narendra Modi today shared his thoughts with the nation in the Mann Ki Baat program on Akashvani. In his address, Prime Minister Modi strongly warned against the social perils of drug abuse. He highlighted that Nasha Mukt Yuva for Viksit Bharat campaign for a drug-free youth and a drug-free India is gaining momentum with people joining in large numbers. The Prime Minister also championed women-led economic empowerment through the PM Swanidhi scheme, with nearly 35 lakh females across the country using the scheme to expand their businesses. Defence Minister Rajnath Singh has said India is moving rapidly towards self-reliance in the defence sector and witnessing a major transformation in its defence industrial ecosystem. Mr. Singh was addressing the PM Setu Industry Conclave at Lucknow in Uttar Pradesh today. Nepal has issued fresh alert for flood in Bhote Kashi River. The National Disaster Risk Reduction and Management Authority, NDRRMA of Nepal, has urged residents living along the river's banks in Rasuwa, Nuwakot and Dhading districts to remain cautious following a rise in its water flow. The warning comes as the death toll from flash floods that struck the Nepal-Tibet border on Wednesday rose to 781. NDRRMA said 8,186 people have been evacuated so far from the affected districts, including 227 foreigners. Over 2,500 people are still missing following the disaster. External Affairs Ministry spokesperson Randhi Jaswal said 149 Indian nationals have been rescued so far in Nepal following the tragedy. India is continuously supporting the relief and rescue operation in flash flood hit Himalayan nation. The government has debunked a post circulating on social media which claims that NEET PG exam question papers were leaked in Jaipur. And that is the end of this news bulletin.
2: In this competition, Harmanpreet, good to see you. Very well done today. Must be proud the way the team performed.
3: Akashvani Vijayawada Kendram. Repati prasara karyakramalloni konni mukhyamshalu. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయరేకుల కార్యక్రమంలో జనన మరణ ధృవపత్రాలు పొందడం ఎలా ఈ అంశంపై శ్రీ సూరపనేని లక్ష్మోజీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ యు విజయభాస్కర్ రావు. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గాత్రం వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో కార్మికుల్లో వచ్చే వినికిడి లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ మాదాల సుధాకర్ రావు గారితో పరిచయ కార్యక్రమం. 6:30 పల్లెసీమలు, విలువ ఆధారిత మాంసం ఉత్పత్తుల తయారీ లాభాలు ఈ అంశంపై డాక్టర్ ఈ నాగమల్లిక గారితో పరిచయ కార్యక్రమం. 7:15 వ్యవసాయ పాఠశాల, రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు నిర్వహణ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

రాత్రి 8 గంటలకు అమృతవర్షం నాటిక వింటారు. రచన శ్రీ కేజేఎస్ రామరెడ్డి, నిర్వహణ శ్రీ బి వెంకటేశ్వర్లు. 9:30కు గజ్రా హిందీ కార్యక్రమం. రాత్రి 10 గంటలకు అనుసంధాన సంగీత సభా కార్యక్రమంలో శ్రీ కెవి కృష్ణ గారి వీణా వాయిద్యం వింటారు. మృదంగం ఎన్ఎస్ కళ్యాణ్ రామన్. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 10 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా ఇండియా థాయిలాండ్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్పై వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయరేకుల కార్యక్రమంలో జనన మరణ ధృవపత్రాలు పొందడం ఎలా, ఈ అంశంపై శ్రీ సూరపనేని లక్ష్మీజీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యారావు. 12:40 కార్మికుల కార్యక్రమం. కార్మికుల్లో వచ్చే వినికిడి లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై డాక్టర్ మాదల సుధాకర్ రావు గారితో పరిచయ కార్యక్రమం. 6:30 పల్లె సీమలు, విలువ ఆధారిత మాంసం ఉత్పత్తుల తయారీ లాభాలు, డాక్టర్ ఈ నాగమల్లిక గారితో పరిచయ కార్యక్రమం. 7:15 వ్యవసాయ పాఠశాల, రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు నిర్వహణ, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 10:00 అనుసంధాన సంగీత సభ కార్యక్రమంలో శ్రీ కెవి కృష్ణ గారి వీణావాయిద్యం వింటారు మృదంగం ఎన్ఎస్ కళ్యాణ్ రామన్. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయశుద్ధి లేని జీవితం చుక్కాని లేని నామం వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:24 దాటి 55 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.